శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 11వ తేదీ గురువారం శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 గా వస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: శ్రోతలింతవరకు శ్రీకి రామాచారి బృందమాలపించిన శ్రీ గురుదత్త గాన చరితామృతం చివరి భాగం విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజనీ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తిసుధ ఈనాటి సూక్తిసుధ కార్యక్రమంలో శ్రీమతి కి సునంద గారి సూక్తులు వింటారు.
1: సాధన శాంతి సమగ్రమైన అభివృద్ధి విజయం వికాసం సమదృష్టి జ్ఞానోదయం వీటిని సాధించటానికి దైవకృప మానవ ప్రయత్నం అత్యవసరం. రెండు చేతులతో బాణాలు విడవగల సవ్యసాచి అర్జునుడు మానవ ప్రయత్నానికి చిహ్నమైతే శ్రీకృష్ణుడు దైవకృపకు చిహ్నం. జీవితంలో మంచి చెడులు ఎగుడు దిగుళ్ళు జయాపజయాలు కలిసే ఉంటాయి. సూక్ష్మంగా చెప్పాలంటే జీవితంలో అన్నీ వ్యతిరేకంగానే కనిపిస్తాయి. పనులు సానుకూలంగా సాగుతున్నప్పుడు మనుషులు పొంగిపోతారు, ప్రతికూలమైనప్పుడు కుంగిపోతారు. కానీ కొందరు స్థిరచిత్తులు అన్ని విషయాలలో సమస్థితిని చూస్తూ విచక్షణతో దృఢచిత్తంతో ఉండి అనుకున్నది సాధించగలుగుతారు, జీవితాన్ని తీర్చిదిద్దుకోగలుగుతారు. ఒక్క

కార్యసాధకుడు ఒక సమయం నేలపైన పడుకుంటాడు, మరో సమయంలో పులపాన్పుపై పరుంటాడు. ఒకసారి కూరలు తింటాడు, మరోసారి విందు భోజనం చేస్తాడు. ఒకసారి బొంత ధరిస్తాడు, మరొకసారి పట్టు వస్త్రాలు ధరిస్తాడు. కార్యసాధకుడు దుఃఖాన్ని సుఖాన్ని లెక్క చేయడు. అతనికి కార్యసాధనే ముఖ్యం. ముఖ్యంగా విద్యార్థులకు విద్యార్జన కాలంలో ఇది గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. ఉన్నతిని సాధించాలనే లక్ష్య సాధనలో కష్టసుఖాలకు ప్రాధాన్యం ఇవ్వకూడదు. అలాగే ఆధ్యాత్మిక పరిపూర్ణతను పొందాలనుకునే సాధకుడు ఎన్నో రకాల పరీక్షలకు గురి కావచ్చు. సహనంతో ఉండి పారమార్థిక లక్ష్య సాధనలో నిమగ్నం కావాలి. చిన్నతనం నుంచే బుద్ధిమంతులు భక్తి సాధన చేయాలి. స్వామి వివేకానందులు ఒక యోగి, ఆయన కఠోర శ్రమతో దైవకృపను సాధించారు. ఒక్క మానవ జన్మలోనే ఇది సాధ్యం. ఈ జీవితం ఎంతకాలమో మనకు తెలియదు కదా. అంతేకాకుండా చిన్నవారే కదా ఇప్పటి నుంచి నీకు భక్తి ఏమిటి అని పిల్లల్ని నిరుత్సాహపరిచే పెద్దలుంటారు. సిరిగల

అంటారు దాశరథి శతకకర్త. ధనమున్న రోజున మరిచిపోయి సంపద ఆయువు క్షీణించిన సమయంలో పుణ్యకార్యాలు చేయలేకపోయానని దుఃఖిస్తే లాభమేమిటి? గాలితో కూడిన అగ్ని విజృంభించేటప్పుడు దప్పికొని నాలుక ఎండిపోతున్న సమయంలో కంగారు పడి బావి త్రవ్వితే ఫలమేముంటుంది? తిన్నాం, నిద్రపోయాం, ఉల్లాసంగా ఉన్నాం అనే కేవలం స్వార్థపూరితమైన సారం లేని ఆలోచనలతో కాలాన్ని వ్యర్థపుచ్చుకోకుండా గడిచిన కాలంలో ఏం మంచి పని చేశాం? దైవచింతనతో గడిపామా? ఏం సాధించాం? ఎవరికైనా ఏదైనా ఉపయోగకరమైన పని చేశామా అని

0: మనల్ని మనం ప్రశ్నించుకొని కాలాన్ని దైవస్వరూపమని తెలుసుకుని సద్వినియోగం చేసుకుని జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాపం.
1: శ్రీమతి కె సునంద గారి సూక్తులు విన్నారు ఈనాటి సూక్తిసుధ కార్యక్రమంలో. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, పొలం పనులు.

0: వెండర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: రాష్ట్రంలో బిందు సేద్యం చాలామంది రైతులు తమ పండ్ల తోటలకు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో బిందు పరికరాలను ఏర్పరచుకుంటున్నారు. పరికరాల నాణ్యతతో పాటు వాటిని ఎలా అమర్చాలి, ఎలా వినియోగించుకోవాలన్న విషయంలో రైతుల్లో అవగాహన పెరగాలి. బిందు పరికరాలన్నీ బిఐఎస్ లేదా ఐఈఎస్ఓ నాణ్యత ప్రమాణాలు కలిగి ఉండాలి. డ్రిప్ పెట్టుకోవాలంటే ముందుగా తేమ అందించాల్సిన నేల విస్తీర్ణం, నేల స్వభావం, వాలు, నీటి వసతి, నీటి నాణ్యత వివరాలు, మట్టి నమూనా పరీక్ష ఫలితాలు, పండించదలచిన పంటలు, అక్కడ వాతావరణ పరిస్థితులపై అవగాహన ఏర్పరచుకొని ప్రణాళిక తయారు చేసుకోవాలి. పంట కీలక దశలో తగినంత తేమ ఇవ్వగల నీటి వసతి ఉన్నప్పుడే డ్రిప్ అమర్చుకోవాలి. డ్రిప్పర్ రంధ్రాల ద్వారా విడుదలయ్యే నీరు నేలపై ప్రవహించే విధంగా అమర్చకూడదు. డ్రిప్ సామర్థ్యం అన్ని పైర్ల కీలక దశల్లో తగినంత తేమను అందివ్వగలిగేదిగా ఉండాలి. పైపుల్లో తగినంత పీడనం ఉండే విధంగా డ్రిప్ పరికరాలను అమర్చాలి. అవసరమయ్యే పీడనం పైపుల్లో ఉండే విధంగా పంపును అమర్చుకోవాలి. కంపెనీ అధికృత ఇంజనీరింగ్ నిపుణుల పర్యవేక్షణలోనే డ్రిప్ వ్యవస్థను అమర్చుకోవాలి. డ్రిప్ పారుదల వ్యవస్థలో హెడ్ కంట్రోల్ ఫిల్టర్ యూనిట్ల వద్ద కాంక్రీట్తో కూడిన సిమెంట్ ప్లాట్ఫారంను ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల హెడ్ కంట్రోల్కు దృఢత్వంతో పాటు వ్యవస్థ నిర్వహణకు అనువుగా ఉంటుంది. క్రమం తప్పకుండా డ్రిప్పర్లను పరీక్షించుకోవాలి. వాటి ద్వారా సక్రమంగా నీరు విడుదలవుతున్నది లేనిది గమనించాలి. ఎరువులను ఫర్టిలైజర్ ట్యాంక్ ద్వారా నీటిలో కరిగించి డ్రిప్ ద్వారా నేరుగా మొక్కలకు అందించవచ్చు. డ్రిప్ వ్యవస్థ ప్రధాన పైపులైను ఉప ప్రధాన పీవీసి పైప్లైన్ల కోసం భూమిలో గాడులు తీయాల్సి ఉంటుంది. ప్రధాన పైపునకు 0.75 నుంచి 0.9 మీటర్ల లోతు, 0.3 మీటర్ల వెడల్పు, ఉప ప్రధాన పైపులకు 0.6 మీటర్ల లోతు, 0.25 మీటర్ల వెడల్పు గాడులు అవసరం. పీవీసి ప్రధాన ఉప ప్రధాన పైపులను బాటకు పక్కన వచ్చే విధంగా అమర్చుకోవాలి. గాడిలో పీవీసి పైపు వేసిన తర్వాత పైపులను అమర్చిన ఎల్ బెండ్ టీ రెడ్యూసర్ల వద్ద దృఢత్వం కోసం పక్కలకు సిమెంటు కాంట్రాక్టు బ్లాకులు అమర్చుకోవాలి. మొత్తం డ్రిప్ వ్యవస్థ అమర్చిన తర్వాత పైపుల్లో నీరు వదిలి వ్యవస్థ పనితనాన్ని పరీక్షించాలి. ఒకవేళ డ్రిప్ రంధ్రాలు మూసుకుపోయి నీరు సక్రమంగా బయటకు విడుదల కానట్లయితే అవసరాన్ని బట్టి ఆమ్ల క్లోరిన్ వాషులు నిర్వహించాలి. డ్రిప్ వ్యవస్థ నిర్వహణ విధానం అందులో భాగాలైన ఫిల్టర్లను, ఉప ప్రధాన పైపులను, లాటరల్స్, డ్రిప్ లైన్లను శుభ్రపరచడం, ఆమ్ల లేదా క్లోరిన్ చికిత్స విధానం, కంట్రోల్ వాల్వులు తెరిచే ప్రక్రియ, ఎరువుల ట్యాంకును

ఉపయోగించే విధానం తెలుసుకోవాలి. సాధారణంగా తీగజాతి కూరగాయలను పొలంలో నేలపై పాకించి సాగు చేస్తారు. ఈ పద్ధతిలో పొలమంతా తీగలు అల్లుకొని ఇతర సేద్యపు పనులకు అడ్డంకిగా ఉంటాయి. నేలకు తాకిన చోట కాయల రంగు మారుతుంది. అధిక తేమ ఉన్న చేలలో నేలపై ఉన్న కాయలు కుళ్ళిపోతాయి. ఈ పద్ధతిలో కాయలు పరిమాణం, నాణ్యత తక్కువగా ఉండి అధిక ధర పలకవు. అందువల్ల రైతు సోదరులు పందిరి సాగుతో అధిక దిగుబడులను సాధించవచ్చు. ఈ పందిరితో ప్రయోజనాలను చూసినట్లయితే, పందిరిపై తీగలు వేగంగా పెరుగుతాయి, ఈ కాయల నాణ్యత బాగుంటుంది, కాయలపై కుళ్ళు తెగుళ్ల బెడద ఉండదు, నీటిపారుదలకు మందుల పిచికారీకి అనువుగా ఉంటుంది, ఈ కాయలకు మార్కెట్లో అధిక ధర వస్తుంది. సాధారణ పద్ధతిలో ఎకరాకు 4 టన్నుల దిగుబడి వస్తే ఈ పద్ధతిలో 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఇక ఊతం ఏర్పాటు చూసినట్లయితే, తీగజాతి మొక్కలకు పాదుల్లో కర్రలు, ఎండిన అడవి మొక్కలతో ఊతం ఏర్పాటు చేసి తక్కువ ఖర్చుతో మంచి దిగుబడి పొందవచ్చు. కర్రలతో 6-7 అడుగుల ఎత్తు వరకు పందిరి ఏర్పాటు చేసి సాగు చేస్తే దిగుబడి పెరుగుతుంది. అయితే 10 అడుగుల పొడవు రాతి స్తంభాలతో కానీ 7-8 అడుగుల ఎత్తులో ఇనుప తీగను అల్లుకొని శాశ్వత పందిళ్ళు ఏర్పాటు చేసి కాకర, బీర, దోస, దొండ, పొట్ల లాంటి పంటలను లాభదాయకంగా సాగు చేయవచ్చు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, నివాస భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ఈ వివరాలను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఢిల్లీలో పాత్రికేయులకు వెల్లడిస్తూ,
1: అనేక మంచి మంచి సంస్థలన్నీ ఒక చాట వచ్చినప్పుడు మాత్రమే అమరావతి ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా ఈ సెంట్రల్ సెక్రటేరియట్ ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో, దాదాపు 2,500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆఫీస్ కాంప్లెక్స్ గానీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ గానీ ఆమోదం చేశారు. ఒకటి ఆఫీస్ వచ్చి 1,300 కోట్ల రూపాయలు, రెండోది తీసుకుంటే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 1,234 కోట్ల రూపాయలు, 17 ఎకరాల్లో 11 టవర్స్. ఈ రెండు కలిపి దాదాపు 2,500 కోట్ల రూపాయలు కేబినెట్ ద్వారా గౌరవ ప్రధాని గారు ఆమోదం చేశారు.
0: అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయ వసతి సముదాయం సీజీజీపీఓఏ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, రాష్ట్రంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోటకు తీసుకురావడం ద్వారా పరిపాలన మరింత సులభతరం అవుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఆమోదం లభించడం అమరావతి అభివృద్దిలో మరో ముఖ్యమైన ముందడుగని పేర్కొన్నారు. భారత్ను ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా నిలపగల నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీయేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన నాయకుడిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఢిల్లీలోని భారత మండపంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షులతో నిన్న నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు నాయుడు 11 పేజీల కృతజ్ఞతా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రపంచం ప్రస్తుతం ఇంధన మార్కెట్ సంక్షోభం, ఆర్థిక మందగమనం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం స్థిరంగా ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: A historic tribute to India, longest serving continuously elected Prime Minister Narendra Modi ji. The right leader at the right time, at the right place, Narendra Modi ji as Prime Minister of this great nation. He is both our anchor and our innovator. Working with a single agenda, that is nation first, a principle that all of us has constantly keep it in mind. Entire nation has to follow. 21st century belongs to Narendra Modi ji.
0: ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో నిర్మించనున్న భారత్ ఫ్యూచర్ సిటీలో నిన్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సీడీఏ భవనాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. 2034 నాటికి తెలంగాణను $1 trillion ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్య సాధనలో ఫ్యూచర్ సిటీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. కాలుష్యరహిత, ఆధునిక, ప్రపంచస్థాయి నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని, దాని పురోగతిని స్వయంగా పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అమరావతిలో ఇంధన శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్య

0: సమస్యల పరిష్కారానికి కొత్త విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణం కీలకమని చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెంటనే సరఫరా పునరుద్దరించే చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్టంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డాక్టర్ వై రత్న ప్రియదర్శిని గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
2: ఈ ఏడాది థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్, అంటే ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో అక్రమ గనుల తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో గనుల శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ గనుల తవ్వకాల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు నిలిచిపోయిన లీజులు పరిశ్రమల పునరుద్దరణకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. గనుల అనుమతుల ప్రక్రియను సులభతరం చేసి పరిశ్రమల అభివృద్ది, ఉపాధి అవకాశాల పెంపునకు కృషి చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఖరీఫ్ పంటకాలానికి రాయితీపై అందించే వరి విత్తనాల పంపిణీని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో విత్తనాల కొరత లేకుండా 31,000 క్వింటాళ్లకు పైగా వరి విత్తనాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. అలాగే ఎరువుల కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టామని మంత్రి వివరించారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. ఈ ఉదయం 11:30 ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేయనున్నామని ఇంటర్ విద్యా కార్యదర్శి అభిలాష ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 13 నుంచి 21 వరకు జరిగిన ఈ పరీక్షలకు జనరల్ వొకేషనల్ కోర్సులకు చెందిన సుమారు 380,000 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారిక వెబ్సైట్ tgbie.cgg.gov.in ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం తెలంగాణ మీదుగా అంతర కర్ణాటక వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారిని జి లక్ష్మి తెలియజేస్తూ
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ప్రభుత్వం త్వరితగతిన అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ మహిళల సంక్షేమం, యువతకు ఉపాధి, రైతుల సంక్షేమానికి సంబంధించిన ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే రైతులు, నిరుద్యోగులు, బీసీలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం పార్టీ నాయకులు ప్రజా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ నల్ల బెలూన్లను ఎగురవేసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చేపట్టిన అభివృద్ది పనులను మరింత వేగవంతం చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి నారాయణతో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న వివిధ అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్

0: రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులుగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి. ముందుగా తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి 7:05 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పిల్లల్లో వచ్చే చర్మవ్యాధులు కారణాలు గురించి డాక్టర్ యు రాజసుబ్బారావు గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత పత్రికా సమాచారం, చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత ఉంటాయి. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, 8:35 అభిరుచి మీరు కోరిన సినీ గీతాలు, 9:30 చిత్రాంజలి, 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు, 11:00 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు రిలే వింటారు. పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుంచి 12:40 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు, 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు, 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 2:30 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు రిలే వింటారు. ఇక మా సాయంత్రం ప్రసారంలో 5:00 శాంతిపథం నాటిక ప్రసారమవుతుంది. అనంతరం సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. 6:00 ప్రసార వివరాలు, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, 6:20 రేపటి ప్రసార వివరాలు, 6:25 అభిరుచి మీరు కోరిన సినీ గీతాలు, 7:00 కుటుంబ సంక్షేమ గీతం. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి 7:05 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో వర్షాకాలంలో పశువుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ పోతురాజుల వెంకట సుబ్బయ్య గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. ఇక రాత్రి 8:00 హలో కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరి సినీ గీతాల ప్రత్యక్ష ప్రసారం. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 8:40 లలిత గీతం. 8:45 హిందీలో వార్తలు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15 స్పాట్ లైట్స్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 హిందీ సినీ గీతాలు. 10:00 ఏకచిత్రగానం కార్యక్రమంలో గోకులంలో సీత చిత్రం నుంచి పాటలు. 10:30 అలనాటి మధురగీతాలు. 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక ఈరోజు రాత్రి 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. మీరింతవరకు ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు విన్నారు. మరిప్పుడు విందాం లలిత గీతం.

0: లలితగీతం విన్నారు.
1: రే బజారి
2: అయ్యా,
1: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
2: అలాగయ్యా, కాల్చొత్తా.
0: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలగజేస్తాయి.
3: క్యారీ బ్యాగ్ల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.
0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: అమరావతిలో రెండు ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పివి సింధు, తన్వీ శర్మ 2-2 చేరుకున్నారు. వార్తల వివరంగా, దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ NDA ఎల్లప్పుడూ దేశ విశ్వాసాన్ని బలపరిచిందని ఆయన చెప్పారు. నిన్న న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన NDA సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిరాశపరిచిన తర్వాత ప్రజలు NDA ప్రభుత్వంపై నమ్మకం ఉంచారని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. సరైన ఉద్దేశంతో ప్రభుత్వాన్ని నడిపించినప్పుడు అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుందని దేశ ప్రజలు మొదటిసారిగా తెలుసుకున్నారని మోదీ అన్నారు. NDA ప్రభుత్వ హయాంలో గత 12 ఏళ్లలో 25 కోట్ల పైగా ప్రజలు ప్రేదరికం నుండి బయటపడటం ప్రభుత్వ విధానాలు దిశ సరైనవని నిరూపిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు.
1: భారత్ కే లోగో నే పెహ్లీ బార్ యే దేఖా హై కి జబ్ సహీ నియత్ సే సర్కార్ చల్తీ హై తో తేజ్ గతి సే వికాస్ భీ హోతా హై. NDA సర్కార్ కే ఇన్ 12 వర్షో మే 25 కరోడ్ సే జ్యాదా లోగో కా గరీబీ సే బాహర్ నికల్నా యే దిఖాతా హై कि हमारी नीतियां सही है, हमारी दिशा सही है. ये सफलता आज देश के हर उस व्यक्ति को एक भरोसा देती है कि एक न एक दिन उसके सपने भी पूरे होंगे.
0: జాతీయ స్థాయిలో రాజకీయ స్థిరత్వం ప్రాముఖ్యతను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారని ప్రధానమంత్రి అన్నారు. ఇంత సుదీర్ఘకాలం పాటు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని తనకు కల్పించడం ప్రజల పరిణితికి నిదర్శనమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: 2014 के पहले के कई दशक बहुत अस्थिरता और उथल पुथल से भरे हुए थे. इसका देश को बहुत नुकसान भी उठाना पड़ा, लेकिन अब देश की जनता एक स्थिर सरकार का काम भी देख रही है और उसकी निर्णायक क्षमताओं की प्रशंसक भी है. मैं आज देश की महान जनता को भी नमन करता हूँ, जनता जनार्दन का आभार व्यक्त करता हूँ.
0: అంతకుముందు దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ NDA ఒక తీర్మానాన్ని ఆమోదించింది. భారత మండపంలో జరిగిన NDA సమావేశంలో మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఒక ప్రత్యేక రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. NDA ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకోవడం, నరేంద్ర మోదీ దేశంలో అత్యధిక కాలం పాటు నిరంతరాయంగా సేవలందించిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలవటం వంటి సందర్భాలను పురస్కరించుకుని ఈ సమావేశం జరిగింది. ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందిస్తున్న నరేంద్ర మోదీకి ఇది ఒక చారిత్రాత్మక గౌరవం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. చంద్రబాబు నాయుడు అన్నారు.
2: It is a historic tribute to India's longest serving continuously elected Prime Minister Sri Narendra Modi ji. The right leader at the right time at the right place, Narendra Modi ji as Prime Minister of this great nation. That is his strength. He is both our anchor and our innovator. Working with a single agenda, that is nation first, a principle that all of us has constantly keep it in mind.
0: భారత్కు అత్యధికాలం ప్రజల చేత ఎన్నికైన ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నరేంద్ర మోదీ నిలవడంతో ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఒక సామాజిక మాధ్యమ పోస్టులో అమెరికా అధ్యక్షుడు తన మిత్రుడైన ప్రధానమంత్రి మోదీని అభినందిస్తూ ఆయన ఒక గొప్ప వ్యక్తి అని కొనియాడారు. మోదీ ఒక దృఢమైన ఆరోగ్యమైన తెలివైన వ్యక్తి అని ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రష్యా ప్రతినిధి దిమిత్రి ప్రెస్కో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సంబంధాల అభివృద్ధి కోసం మోదీ తన వంతు కృషి కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో భారత్ చంద్రుడిపై అడుగుపెట్టిందని, నక్షత్రాలను లక్ష్యంగా చేసుకుందని పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజలకు కొత్త అవకాశాలను సృష్టించడంలో ప్రధానమంత్రి మోదీతో కలిసి పనిచేయడానికి తన సంసిద్ధతను ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@arnews_hvdని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వరుస పర్యాయాల్లో అత్యధికాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం నిన్న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ప్రజలచే ఎన్నికైన ప్రధానమంత్రిగా 4399 రోజుల నిరంతర సేవతో 4398 రోజుల పాటు నిరంతరంగా పనిచేసిన మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును మోదీ అధిగమించారు. ఇదిలా ఉండగా కోటేశ్వర్ రోడ్డు నుండి విమానాశ్రయం వరకు ఉన్న కారిడార్ను కవర్ చేసే అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2A కు కేంద్ర మంత్రివర్గం

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్చి ఫణికుమార్. ముఖ్యాంశాలు. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించినందుకు ప్రధానమంత్రిని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర మంత్రిమండలి అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు 2వ దశకు ఆంధ్రప్రదేశ్లోని

ఆమోదం తెలిపింది. ఇది పూర్తయిన తర్వాత అహ్మదాబాద్ గాంధీనగర్ మెట్రో నెట్వర్క్ సుమారు 78 కిలోమీటర్ల వరకు విస్తరిస్తుందని, విమానాశ్రయానికి నిరంతర కనెక్టివిటీని అందిస్తుందని, ప్రజా రవాణాను గణనీయంగా మెరుగుపరుస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కూడా ఆమోదం తెలిపింది. ఇది ఇలా ఉండగా, అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫ్ ఆఫీస్ అకామిడేషన్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు స్వాగతించారు. దీన్ని రాష్ట్ర రాజధాని అభివృద్ధిలో ఒక కీలక ముందడుగుగా ఆయన అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. వికసిత్ భారత్ కోసం ప్రధానమంత్రి టీమిండియా దార్శనికతకు అనుగుణంగా ఈ సంవత్సరం వికసిత్ భారత్ ఎట్ 2047 కోసం సమ్మిళిత మానవ అభివృద్ధి అనే ఉత్తమంతో వయస్సు, ప్రాంతం, లింగం లేదా సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయ శ్రేయస్సు అభివృద్ధిపై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పివి సింధు, తన్వీర్ శర్మ నిన్న 2వ రౌండ్కి చేరుకున్నారు. 2 సార్లు ఒలింపిక్ పథకం సాధించిన సింధు టోర్నమెంట్ తొలి రౌండ్ పోరులో పెరుకు చెందిన ప్రపంచ 76వ ర్యాంకర్ ఇన్స్ కాస్టిల్లోను 21-13, 21-11 తేడాతో ఓడించింది. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో సింధు మన దేశానికి చెందిన ప్రపంచ 39వ ర్యాంకర్ ఈషారాణి బరువాను ఎదుర్కోనుంది. చైనీస్ తైపీకి చెందిన ప్రపంచ 11వ ర్యాంకర్ చియు పిన్ చియాన్పై 21-12, 22-20 విజయం సాధించడంతో తన్వీ శర్మ కూడా తిరిగి ఫామ్లోకి రాగా, రేపు జరగనున్న 2వ రౌండ్లో తన్వీ మాళవిక బన్సూతో తలపడనుంది. వాతావరణం. పశ్చిమంగా నెలకొన్న డిస్టర్బెన్స్ ప్రభావంతో ఈ నెల 13వ తేదీ వరకు వాయువు భారతదేశంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ IMD తెలిపింది. రాబోయే 5-7 రోజుల్లో వాయువు దేశ ఈశాన్య ప్రాంతంలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇదే కాలంలో కేరళ, కర్ణాటక, తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. నైరుతి ఋతుపవనాలు మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని మిగతా ప్రాంతాలకు మరింతగా విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. భారత నౌకాదళం కోసం గరిష్టంగా 75% స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన 20 ఎన్హాన్స్డ్ క్యాపబిలిటీ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ GNSS జామర్ల కొనుగోలుకు సంబంధించి రక్షణ శాఖ నిన్న 449 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. కొనుగోలు భారతీయ స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన, అభివృద్ధి, తయారీ విభాగం కింద కుదిరిన ఈ ఒప్పందంపై న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో సంతకాలు జరిగాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించినందుకు ప్రధానమంత్రిని అభినందిస్తూ NDA ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర మంత్రిమండలి అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశకు ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పివి సింధు, తన్వీ శర్మ 2వ రౌండ్కు చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమంలో పిల్లల్లో వచ్చే చర్మ వ్యాధులు కారణాలు గురించి డాక్టర్ యు రాజసుబ్బారావు గారితో పరిచయం వింటారు. అలాగే పత్రికా సమాచారం, చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత ఉంటాయి. మరి ముందుగా విందాం శ్రీ సాయి మహిమ చిత్రం కోసం ఈ గీతం.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువులో తామరా
1: సై బాల్,
0: బుర్రద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: పత్రికా సమాచారం వింటారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల మార్కుల జాబితాల్లో తప్పులు సరిదిద్దుకునేందుకు ఇచ్చిన గడువును పొడిగించినట్లు పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. గతంలో ఇచ్చిన గడువు బుధవారంతో ముగియగా ఈ నెల 15 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. కర్నూలు నగరంలో ఆధునిక ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చెర్లా ఓబులేష్ తెలిపారు. నిన్న బుధవారం వెంకటమ్మ కాలనీలోని నగరపాలక కార్యాలయంలో ఆయన ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక విభాగాల అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పీపీపీ ప్రాజెక్ట్ కింద ప్రస్తుతం ఉన్న 16 సిగ్నల్స్, అదనంగా మరో 10 సిగ్నల్స్, మొత్తం 26 ఆధునిక ట్రాఫిక్ సిగ్నల్స్ నగరంలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ప్రకటించే పద్మ అవార్డుల కోసం అర్హులైన వారి నుంచి నామినేషన్లు, సిఫార్సులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సంచాలకులు విజయ నిన్న బుధవారం తెలిపారు. మహిళా సాధికారత, బాలల అభివృద్ది, బాలల సంరక్షణ, విద్య, ఆరోగ్యం, సామాజిక సేవ తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు తమ అర్హతల వివరాలతో సంక్షిప్త నివేదికను ఈ నెల 15వ తేదీలోపు తమ శాఖకు

0: పంపించాలని ఆమె తెలిపారు. మరిన్ని వివరాల కోసం కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలోని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించవచ్చునని విజయ పేర్కొన్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని ఆదర్శ పాఠశాలలో 6, 7, 8, 9 తరగతులు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్ సుధాకర్ నిన్న బుధవారం తెలిపారు. 6వ తరగతి ప్రవేశాలలో స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. అప్పటికీ ఖాళీలు ఉంటే నాన్ లోకల్ అభ్యర్థులను కటాఫ్ మార్కులతో సంబంధం లేకుండా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తుల తర్వాత సీట్లు మిగిలి ఉంటే ఆఫ్లైన్లో దరఖాస్తులను స్వీకరించి నిబంధనల ప్రకారం ప్రవేశం కల్పిస్తామన్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఆన్లైన్లో దరఖాస్తులు ఆధారంగా ప్రవేశాలు ఉంటాయన్నారు. ఖాళీలు ఉంటే అదనపు దరఖాస్తులు స్వీకరించి విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ జూన్ 20వ తేదీ వరకు ఉంటుందన్నారు. జూన్ 25న ఎంపిక జాబితా ప్రచురణ, 26న ధృవపత్రాల పరిశీలన, ప్రవేశాలు ఉంటాయన్నారు. పత్రికా సమాచారం విన్నారు.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: ఇప్పుడు విందాం ఓ సినీ గీతం.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: కాంతి రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. పిల్లల్లో వచ్చే చర్మ వ్యాధులు కారణాలు గురించి డాక్టర్ యు రాజసుబ్బారావు గారితో పరిచయం.
4: చిన్నపిల్లల్ని పువ్వులతో సమానంగా మనం పోలుస్తుంటారు మన పెద్దలు. అయితే దీంట్లో చాలా రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. ముందుగా చూసినట్టయితే పువ్వులు ఎంత అందంగా ఉంటాయో మన పిల్లలు కూడా అంతే అందంగా ఉంటారు చిన్న వయసులో అనేటువంటిది ఒక భావం. అయితే మరొక భావం, పువ్వులు ఎంత సున్నితంగా ఉంటాయో పిల్లలు కూడా అంతే సున్నితంగా ఉంటారు. ఏ చిన్న అంటే ఎండ ఎక్కువైనా పువ్వులు వాడతాయి, మరి ఎండ సరిసమానంగా ఉంటే బాగా వికసిస్తాయి, మరి ఆ వాతావరణాన్ని బట్టి వాటిలో మార్పు జరుగుతూ ఉంటుంది. అలాగే పిల్లల్లో కూడా ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. అంటే వాడి యొక్క ఆరోగ్యకరమైన పరిస్థితులు ఏమాత్రం వారికి సోకినా కూడా మరియు వారి యొక్క అందం తగ్గేటువంటి అవకాశము, వాళ్ళు మనం ఊరిపించేటువంటి అవకాశము తగ్గే అవకాశం ఉంది అంటున్నారు డాక్టర్ యు రాజసుబ్బారావు గారు. అయితే ముఖ్యంగా పిల్లల్లో వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలేంటి, దాంట్లో చర్మ సమస్యలు మరి ఏ రకంగా ఆ పిల్లల్ని వేధిస్తాయి, వాటికి కారణాలేంటి, ఏ రకంగా నివారించుకోవాలనేటువంటి విషయాలు వారు మనకు తెలియజేస్తారు, వారి నుంచి విషయాలు తెలుసుకున్నాం. నమస్కారం అండి సుబ్బారావు గారు.
5: నమస్కారం అండి.
4: ముఖ్యంగా పిల్లల్లో సాధారణంగా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఏంటంటారు, అంటే పసిపిల్లల నుంచి ఒక బడి వయసు పిల్లల వరకు ఏ రకమైన సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయంటారు?
5: బడి పిల్లలకు వచ్చే సమస్యలను మనము క్లాసిఫై చేసుకుంటే చాలా రకాల క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. కానీ సింపుల్గా అందరికీ అర్థమయ్యేటట్లంటే కొన్ని పారాసైటిక్ డిసీజెస్ అంటే పరాన్న జీవుల నుండి వచ్చే వ్యాధులు ఉన్నాయి. కొన్ని మనము భోజనం న్యూట్రిషన్ పార్ట్ అంటే సమకృత ఆహారం తీసుకుంటాం.

0: కొనందుకు దాని నుండి వచ్చే డిసీజ్ ఉన్నాయి, కొన్ని వాతావరణం నుండి వచ్చే డిసీజ్ ఉన్నాయి. సో దీంట్లో కామన్గా మనకు పారాసిటిక్ డిసీజ్ని ఫస్ట్ మనం తీసుకుందామండి. దాంట్లో ఏంటంటే కడుపులో నులిపురుగులు, వీళ్ళు ఎక్కడంటే అక్కడ చేతులు కడుక్కోకుండా బోన్ చేస్తుంటే కడుపులో నులిపురుగులు ఉంటాయి. వాళ్ళు ఏం బోన్ చేసినా అంత లోపల ఉండే రక్తాన్ని పీల్చేస్తుంటే
1: పిల్లలు ఎక్కువ
0: మట్టిలో ఆడుకుంటుంటారు. సో వీళ్ళకు ఈ నులిపురుగులకు మనకు పిల్లవాడు టైంకు ఎంత బోన్ చేసినా కానీ సన్నగా ఉంటాడు అని రక్తహీనత ఉంటుంది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకు అంటే మనం ఒక టాబ్లెట్ ఆల్బెండజోల్ టాబ్లెట్ ఇచ్చేస్తే, లేకపోతే ఆల్బెండజోల్ సిరప్ ఇచ్చేస్తే అది 6 నెలలకు ఒకసారి ఇస్తే చాలు, అంత దాంట్లో ఉండే పరాన్నజీవులన్నీ వెళ్ళిపోతాయి. అది ఒకటి. రెండవది, చాలా వరకు ఈ మట్టిలో ఆడుకోవడం దీనిలో నుండి, స్కూల్లో నుండి, దీనిలో నుండి స్కేబీస్ అనేది ఒకటి ఉందండి, గజ్జి. ఈ గజ్జిలో వచ్చిన వాళ్ళకు ఈ వెబ్ స్పేసెస్ అంటాము, చేతి వేళ్ల సందుల్లో చిన్న చిన్న గుల్లలు కనిపిస్తాయి, లేకపోతే చెస్ట్ మీద, సంకలో, దీని మీద, తొడల మీద ఇక్కడ అన్నీ కనిపిస్తుంటాయి, ఈ చిన్న చిన్న గుల్లలు. చాలా దురద ఉంటుంది. దురద సాయంత్రం పూట ఎక్కువ ఉంటుంది, సాయంత్రం రాత్రి పూట. ఈ లక్షణాలు కనిపించిన వాళ్ళకు యాంటీస్కేబిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలండి.
1: అంటే ఒకటి చర్మ వ్యాధుల కిందకి వస్తాయి,
0: చర్మ వ్యాధుల కింద వస్తాయి. ఈ దీనికి అన్నిటికీ ఇస్తే ఏమవుతుందంటే, లేకపోతే ఏమవుతుందంటే అది గిరిగిరి పుండ్లు అవుతాయి. పుండ్లు అయిన తర్వాత మరి యాంటీబయాటిక్స్ ఎక్కువ ఇవ్వాల్సింది ఉంటుంది. కాబట్టి ఒకరి నుండి ఒకరికి వస్తుంటాయి కాబట్టి వీళ్ళకు, వీళ్ళు వాడిన వస్తువులను అన్నింటినీ సెపరేట్గా పెట్టి.
1: అంటే ఇక్కడ డాక్టర్ గారు ప్రధానంగా నులిపురుగులు వచ్చేటువంటి సమస్యలు, అలాగే చర్మ వ్యాధులు.
0: నులిపురుగుల్లో కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే అది మలద్వారం నుండి బయటకు వచ్చేటప్పుడు అవి చిన్న చిన్న కురుపులు పెట్టి అక్కడికి దురద స్టార్ట్ అవుతుంది. అక్కడ ఎగ్జిమా కూడా స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఏమనుకుంటారు అది ఏదో ఎగ్జిమా అని. కాజ్ ఏమంటే, ఏమి ఆయింట్మెంట్ పెట్టడం తగ్గటం లేదంటే అది పురుగుల నుండి వస్తుంది. పురుగులను ట్రీట్మెంట్ ఇస్తే అది కూడా తగ్గిపోతుంది. సో ఇంటర్ కనెక్టెడ్.
1: అయితే ఇక్కడ ముఖ్యంగా పురుగులు, నులిపురుగుల వల్ల చర్మ వ్యాధులు రావచ్చు, చర్మ వ్యాధుల వల్ల కూడా నులిపురుగులు రావచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా చర్మ వ్యాధుల విషయానికి వస్తే, ఇది పిల్లల్లోనే ఎందుకు వస్తాయంటారు?
0: పిల్లలు అంటే వాళ్ళకి తెలియదు పాపం, ఎక్కడంటే అక్కడ మాట్లాడదు. మనం చేమి ఇప్పుడు సడన్గా ఉంటుంది, ఏమైనా ఇస్తేనే బోన్ చేసేస్తారు, లేకపోతే మన్నులు ఆడుకుంటారు టేబుల్ మీద, చేతులు ఎక్కడంటే అక్కడ చేతులు పెట్టేసి మన నోట్లో పెట్టుకుంటారు. చాలా వరకు గోర్లు కొరికి అలవాటు ఉంటుంది. వీళ్ళన్నీ ఈ నురుపుల కారణాలే.
1: నోట్లో వేలు
0: అలవాటు ఉంటుంది. సో ఆ వేలతో పాటు మరి కింద
1: మట్టితో
0: ఆడుకుంటాడు. సో అది వీళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో పిల్లల్లో ఈ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నందుకు పెద్దవాళ్ళు ఏమవుతుందంటే, ఒకసారి చేయి కడుక్కునే బొంచ్ చేస్తాడు, నోట్లో వేలు పెట్టుకోడు, ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు వయసుతో పాటు అబ్బుతాయి. కాబట్టి దీనిలో చిన్నపిల్లలు ఏమంటే, జస్ట్ లైక్ మన పీడియాట్రిక్ మెడిసిన్ ఏమంటారు, వెటనరీ మెడిసిన్ అంటారు, దానికి నోరు ఉండదు, దీనికి నోరు, అట్లా వీళ్ళకి ఇంకా జ్ఞానం ఉండదు. కాబట్టి ఈ కొన్ని రకాల జబ్బులు
1: అంటే సమస్యలు వాళ్ళు చెప్పుకోలేరు. అంటే వాళ్ళు అనుభవించే కష్టాన్ని మనమే చూసి అయితే ఇక్కడ ప్రధానంగా డాక్టర్ గారు చిన్నపిల్లల్లో ప్రత్యేకించి మీరు చెప్పారంటే గజ్జి లాంటిది వస్తుంది. ఇంకా అదే కాకుండా ఇంకా ఇతర ఏ రకమైన చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటారు?
0: ఇంకా చర్మ వ్యాధులు, ఇప్పుడు మనకు పోషణ సరిగ్గా లేదనుకోండి, మనకు విటమిన్ లోపాలు పోషక ఫ్రైనోడర్మా అంటాము, ఎక్కడంటే అక్కడ కూర్చున్న చోట అంతా ప్రెషర్ పాయింట్స్ మీద ముళ్ళ లాంటివి వస్తుంటాయి, లేకపోతే బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ పిల్లగ్ర అంటాము, ముఖం నల్లగైపోవడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. దీనికి అన్నిటికీ దానికి కావాల్సిన విటమిన్స్ ఇచ్చేసి ఇది ఇస్తే సరిపోతుంది. అట్లా పోషకాహారాలు, ప్రోటీన్స్ గీటింగ్స్ తగ్గిపోయిన తర్వాత ఏంటంటే ఆ పిల్లలకు ఎర్ర ఎంటికలు కనిపిస్తున్నాయి, నల్ల ఎంటికలు రావాల్సిన ఎర్ర ఎంటికలు కనిపిస్తాయి, మనిషికి పెద్ద కడుపు కనిపిస్తుంది, కాళ్ళు వాసింటాయి, ఆ తర్వాత క్రేజీ పేమెంట్ అనే మన చర్మం అంతా పగిలి ఉంటుంది, కాళ్ళ చర్మం. ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళకు ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ అంటాము, అంటే వీళ్ళకు పోషకాహారాలు సరిగ్గా లేవు.
1: ఇక్కడ మన పిల్లలు వచ్చేటువంటి చర్మ వ్యాధుల విషయానికి వచ్చేటప్పటికి పోషకాహార లోపం వల్ల వస్తాయంటారు, లేదంటే ఒకళ్ళకి రావడం వల్ల దాని ద్వారా అంటూ వ్యాధి లాగా వ్యాపించే అవకాశం
0: లేదు? ఇది పౌష్టికాహార లోపము అంటూ వ్యాధి కాదు, ఇవి స్కేబీస్, టీనియా, ఇవన్నీ అంటు వ్యాధులు.
1: అంటే ఏ చర్మ వ్యాధులు అంటు వ్యాధులు, ఏ చర్మ వ్యాధులు పోషకాహార లోపం వల్ల వస్తుంటారు?
0: పోషకాహార లోపం వల్ల మనకు ఇవి ఉన్నాయి కదా, విటమిన్ ఏ డెఫిషియన్సీ, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ, ఇవి లేకపోతే ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్, ఇవన్నీ వాళ్ళకు మాత్రమే పరిమితం. వాళ్ళు బోన్ చేయలేదు, వాళ్ళు పేదరికం ఉన్నందుకు సరిగా జాబ్ ఇచ్చినారు, ప్రోటీన్స్ ఇవ్వలేదు, ఇవన్నీ ఉన్నందుకు వాళ్ళకు మాత్రమే, దాన్ని ఇంకొకరికి ట్రాన్స్మిట్ కాదు. కానీ ఇవి ఉన్నాయి కదా పారాసిటిక్ డిసీజెస్, ఆ పారాసిటిక్ వీని నుండి ఇంకొకరికి పాకుతుంది. ఇది పారాసైట్ లేదు, ఇక్కడ వాహకం లేదు, దోమల నుండి వచ్చేవన్నీ లేనందుకు ఇవి ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెంది, వాళ్ళ నుండే వాళ్ళకు, వాళ్ళ తినే తిండి బట్టి వచ్చి ఉంటుంది.
1: అయితే ఇక్కడ బడి ఏడు పిల్లలు అంటే ఉదాహరణకి ఒక 1వ క్లాస్ నుంచి కానీ లేదంటే ఇంటర్మీడియట్ వరకు పిల్లలు కానీ మనం భావించవచ్చు. అయితే ఇక్కడ ఈ పిల్లలకు వచ్చేటువంటి చర్మ వ్యాధులు ఏంటంటారు, అవి ఎలా వ్యాప్తి చెందుతాయంటారు?
0: ఫిజికల్ కాంటాక్ట్ అంటాం, ఒకరి నుండి ఒకరికి ఉండొచ్చు. వాళ్ళు వాడిన వస్తువులు, టవల్ వాళ్ళు వాడినొచ్చు, కర్చీఫ్ వాడినొచ్చు, లేకపోతే బెడ్షీట్ వాడినొచ్చు, బెడ్ వాడినొచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా, దాంట్లో ఉండే స్కేబీస్ పారాసైట్స్ దాని మీద ఉంటాయి. మరి వీళ్ళు కూర్చున్న తర్వాత వీళ్ళకి ఎక్కుతాయి. అదే కాకుండా పెడిక్లోసిస్ అంటాం, తలలో పెయిన్లు, ఇవి కూడా పిల్లలు వచ్చే వ్యాధే. దాంట్లో అంతా ఒకరి నుండి ఒకరికి పాకుతుంది. సో ఈ

0: ఆకే పారాసిటిక్ డిజీస్ అన్ని ఒకరి నుండి ఒకరికి పాకుతాయి. ఇప్పుడు ఈవెన్ కడుపులో నులి పురుగులు కూడా ఒకరి నుండి ఒకరికి పాకుతాయి. ఎందుకంటే ఫీకో ఆల్ కంటామినేషన్ అంటాం. మలం విసర్జన తర్వాత సరిగ్గా చేసినప్పుడు గోర్లలో దానికి ఎగ్స్ ఉంటాయి, దాన్ని వేరే దాన్ని ఫుడ్ను హ్యాండిల్ చేసిన తర్వాత మిగతా వాళ్ళకి ఇచ్చినప్పుడు దాని నుండి వస్తాయి. కుక్స్ గిక్స్ కూడా క్లీన్గా లేకపోతే వాళ్ళ నుండి పారాసిటిక్ డిసీజ్ మనకు వస్తాయి.
1: అంటే వడ్డించేవాళ్ళు ఈ మధ్య మనం చూస్తున్నాం పాఠశాలలో మధ్యాహ్న భోజనం లాంటివి కూడా ఉన్నాయి.
0: వాళ్ళకి
1: అక్కడ వండి వడ్డించే వాళ్ళకి కూడా
0: ఆల్బెండజోల్ టాబ్లెట్స్ ఇవ్వాలి. వాళ్ళు కూడా ప్రతిసారి నెయిల్ పేరింగ్ అంటే పొడవైన గోర్లు ఉండకుండా చూసుకోవాలి, చేతులు శుభ్రంగా కడుక్కునే తర్వాత వంట స్టార్ట్ చేయాలి, చేతులు కడుక్కునే వడ్డించాలి, ఇవన్నీ మినిమం జాగ్రత్తలు.
1: అయితే ముఖ్యంగా డాక్టర్ గారు ఇక్కడ ఈ పిల్లలు అంటే ముఖ్యంగా హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకి వచ్చేటువంటి సమస్యలు ఏ రకం ఉంటాయి అంటారు? ఆ చర్మ సమస్యలు
0: హాస్టల్లో చాలా వరకు ఏమవుతుందంటే, ఈ హాస్టల్ హాస్టల్ అనకుండా మంచి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్టల్లో కూడా నేను దీంట్లేమంటే, ఒక రూమ్లో ఓవర్ క్రౌడింగ్, నలుగురు ముగ్గురు ఉండాల్సిన చోట 10-12 మంది ఉంటున్నారు. ఈ దగ్గర దగ్గర అయినందుకు ఓవర్ క్రౌడింగ్తో ఈ చర్మ వ్యాధులు కావచ్చు ఇవన్నీ ఎక్కువైతున్నాయి. ఒకరి నుండి ఒకరి కాంటాక్ట్ ఎక్కువైతుంది. వాని బట్టలు వీని బట్టలు ఒకటే చోట ఉంటాయి. వాని సబ్బు ఇవన్నీ కలిసిపోయినందుకు వీళ్ళకు ఓవర్ క్రౌడింగ్తో పాటు ఈ చర్మ వ్యాధులే కాకుండా రెస్పిరేటరీ డిజీజెస్ అన్నీ ఎక్కువైతాయి. ఎక్కడైతే ఓవర్ క్రౌడింగ్ స్టార్ట్ అయిందో అంటువ్యాధులకు చాలా అనుకూలమైన అట్మాస్ఫియర్ ఇది. సో దాన్ని ప్రతి చోట ఉందండి. ఈవెన్ మనం బాగా డబ్బులు ఇచ్చిన కార్పొరేట్ హాస్టల్స్లో కూడా ఓవర్ క్రౌడింగ్ ఉంది.
1: అయితే ఇక్కడ డాక్టర్ గారు ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఈ హాస్టల్స్లో ప్రత్యేకించి ఇటువంటి చర్మ సమస్యలు వచ్చిన వాటిని అశ్రద్ధ చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటంటారు?
0: అశ్రద్ధ చేస్తే అందరికి పాకిపోతుంది. ఒక ఈరోజు నలుగురు ఉన్నారు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత నలుగురికి కాదు వాళ్ళ కాంటాక్ట్స్కి అందరికి కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు ఈయనకు ఉంటుంది, నెక్స్ట్ ఒక 5 రోజుల తర్వాత వాళ్ళకి బయటపడుతుంది. వీళ్ళు 5 మందికి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మరి మిగతా వాళ్ళకి వస్తుంది, వాళ్ళ నుండి వీళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఎప్పుడు అందరూ కష్టపడుతుంటారు. అది కాకుండా ఒక యూనిట్గా తీసుకొని ఆ రూమ్లో ఉండే వాళ్ళని అందరినీ ఒకసారి ట్రీట్మెంట్ ఇచ్చేస్తే ఉన్నా లేకపోయినా సో వేరే దశల్లో ఉంటుంది అది. వీళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే వీళ్ళు నయమవుతారు, మిగతా వాళ్ళకి స్టార్ట్ అవుతుంది, మరి వాళ్ళ నుండి వీళ్ళకి వస్తుంది. కాబట్టి దీనికి ఏమంటే టోటల్గా ఆ యూనిట్లో ఉండే వాళ్ళందరినీ ఒకసారి ట్రీట్మెంట్ ఇవ్వడం స్కేబీస్కు కరెక్ట్ అయిన ట్రీట్మెంట్. మిగతా దానిలో డిఫరెంట్గా ఉంటుంది. ప్రత్యేకంగా మరీ క్యారీ అయిన ఇన్ఫెక్షన్స్ దీనిలో ఇది ఉంటుందండి.
1: అండ్ గజ్జి కాకుండా ఇంకా తామర అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి చర్మవ్యాధి
0: అండి.
1: అండ్ ఇది ఎందువల్ల వస్తుంటారు, ఇది ఏ రకంగా వ్యాప్తి చెందుతుంటారు?
0: తామర అనే దీనికి తడి ప్రదేశంలో వస్తుందండి. ఫంగస్ ఇన్ఫెక్షన్, టీనియా ఇన్ఫెక్షన్ అంటాము, టీనియా సర్సినేటా అని అంటాము. ఇది తడి బట్టలు వేసుకోవడం చాలా చోట్ల నేను చూసిన దాంట్లో అంటే మంచి మంచి స్కూల్స్లో కూడా బాత్రూమ్స్ లేవు. అమ్మాయిలకు బాత్రూమ్స్ ఉన్నాయి, అబ్బాయిలకు బయట కుళాయి దగ్గర స్నానం చేయమంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే డ్రాయర్ మీద కానీ నిక్కర్ మీద కానీ స్నానం చేస్తుంటారు. స్నానం అయిన తర్వాత దాన్ని సరిగ్గా పొడిగా తుడుచుకొని అక్కడ ఇంకా తేమ ఉంటుంది, మరి బట్టలు వేసుకుంటారు, అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. సెకండ్, మనకు టైట్ ఫిట్టింగ్ బట్టలు వేసుకుంటున్నారు ఈ మధ్య, ప్యాంట్ షర్ట్స్ కావచ్చు లేకపోతే ఈ అండర్వేర్స్ ఉన్నాయి జాకీకి, దీనిలో ఏమవుతుందంటే చాలాసార్లు ఈ స్వెట్టింగ్ అక్కడ ఆగిపోతుంది, దాంతో కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కారణం ఏమంటే మన టైప్ ఆఫ్ క్లోదింగ్, ఎన్విరాన్మెంట్ కూడా, చెమట వచ్చేది ఎక్కువ ఉంది, దాన్ని 2 సార్లు స్నానం చేయాలి, పొడిగా పెట్టుకోవాలి. ఇదేం లేకపోతే ఏమంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ.
1: అంటే ఈ తామర అనేటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా ఒకరి నుంచి ఒకరికి సోకే అవకాశం ఉందంటారా?
0: ఒకరి నుండి ఒకరికి సోకుతుందండి. ఎందుకంటే ఆయన టవల్ మీరు వాడినారు వస్తుంది, ఆయన సబ్బు మీరు వాడినారు సబ్బు ద్వారా వస్తుంటుంది, ఇట్లా ఫొమైట్స్ ట్రాన్స్ఫర్ ఒకరి నుండి ఒకరికి ఉంటుంది. చాలాసార్లు ఏమంటే నీ సబ్బు నువ్వు పెట్టుకుని ఈ టవల్ మీరు పెట్టుకో, ఇవన్నీ ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఒకరి నుండి ఇక్కడ రాదు, లేకపోతే వస్తుంది.
1: అయితే ఇంకా వీటికి చికిత్స ఏ రకంగా ఉంటుందంటారు?
0: ఇప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్కు క్రీమ్స్ పెడితే తగ్గిపోతుందండి. బలమైన మరీ ఎక్స్టెన్సివ్ ఉందనుకోండి, కొద్దిగా జాగాలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంది అనుకోండి, ఆయింట్మెంట్ పట్టిస్తాము రోజు ఉదయం సాయంత్రం ఆయింట్మెంట్ పట్టిస్తుంటే అది క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు రెండోది ఒళ్ళంతా వచ్చింది అనుకోండి, స్ప్రెడ్ అయింది అనుకోండి, ఈ క్రీమ్లు ఎన్ని బండిల్స్ కాబడుతుంది, ట్యాబ్లెట్ ఫామ్ కూడా పోతాం, యాంటీఫంగల్ ట్యాబ్లెట్స్ పెడతాం. యాంటీఫంగల్ ట్యాబ్లెట్స్ పెడితే దాదాపు ఒక 2 వారాల్లో టోటల్ క్లియర్ అయిపోతుంది.
1: అయితే ఇక్కడ డాక్టర్ గారు ప్రధానంగా ఈ చర్మ వ్యాధులు రాకుండా బడికి వెళ్ళేటువంటి పిల్లల్లో, ముఖ్యంగా హాస్టల్లో ఉన్నటువంటి పిల్లల్లో పౌష్టికాహార లోపము ఈ చర్మ వ్యాధులకు ఎంతవరకు దారితీస్తుంటారు? పౌష్టికాహారం తీసుకోవడం వల్ల వీటిని నివారించడానికి వీలవుతుంటారా?
0: ఎస్, మీరు మంచి క్వశ్చన్ వేస్తున్నారు. ఎందుకంటే అన్నిటికీ పౌష్టికాహార లోపం. ఒకసారి మనకు ప్రోటీన్ అంటే ఉప్పు దినుసులు ఇవన్నీ పెట్టి ఇవన్నీ చర్మ ఆరోగ్యం బాగుంటుంది, లేకపోతే దురదలు స్టార్ట్ అవుతుంది. దురదలు గీరినందుకు ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇంకోటి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే స్టార్టింగ్లో మాత్రం ఇది ఒక్కటే, ఆ తర్వాత దాని నుండి చిన్న పిల్లకాయ ఉంటారు, గీర్తుంటాడు, చేస్తుంటాడు, దాని నుండి ఇన్ఫెక్షన్ వస్తుంది.

0: రియాక్షన్ ఇంకొకరికి పోతుంది, ఇవన్నీ ఇంకో ప్రాబ్లంగా స్టార్ట్ అవుతుంది. అందుకోసమే పౌష్టికాహారమే ఇస్తే ఆ కండిషన్ రాదు, చర్మం పగలడం కానీ ఇట్లాంటివి రానందుకు చర్మ ఇంటిగ్రిటీ బాగుంటుంది, చర్మ వ్యాధులు తగ్గుతాయి.
1: ఇంకా తర్వాత పేరెంట్స్ యొక్క పాత్ర ఎంతవరకు ఉందంటారు పిల్లలు చర్మ వ్యాధులు వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడడం కోసం, మా తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎంతవరకు ఉందంటారు?
0: ఒకటండి, పిల్లవాడిని అబ్జర్వ్ చేయాలి, వానికి ఎక్కడైనా ప్రాబ్లం ఉందా, స్కిన్ ప్రాబ్లం ఉందా లేదా చూడాలి. రెండోది పౌష్టికాహారం చూసుకోవాలి. రెండోది అంటే సామాన్యమైన పరిశుభ్రత, రోజు పరిశుభ్రమైన బట్టలు వేయాలి. పరిశుభ్రత ఇస్త్రీ చేయాల్సిన పని లేదు, రోజు ఉతికినవి వేసుకుంటూ పోతుంటే, లేకపోతే అవే వేసుకుని అవే వేసుకుని చెమట పట్టినవన్నీ వేసుకుంటుంటే రోగాలు వస్తాయి.
1: అంటే రోజుకి ఒకసారి ఒక డ్రెస్ మాత్రం వాడాలి,
0: వాడితే మంచిది. రోజుకు ఈరోజు వేసుకున్న డ్రెస్ రేపు వేసుకోకూడదు, ఎందుకంటే దాన్ని అట్లీస్ట్ నీళ్ళలో తడిపి ఆరవేసి ఇది వేస్తే దాంట్లో ఉండే చెమట కానీ ఇవి కానీ అన్నీ వెళ్ళిపోతాయి. సో ఈ మినిమం మన సంస్కృతిలో ఉన్నాయి, రోజు బట్టలు మార్చమని, దీన్ని చేసి కడిగేసి పెట్టేసి చేయమనేది, ఈ సంప్రదాయం మంచిదే. ఎందుకంటే రోజు వేసుకుంటుంటే నలగలేదని వేసుకుంటుంటే తప్పు, ఎందుకంటే మనకు స్వెట్టింగ్ వచ్చి ఉంటుంది చెమట దాంట్లో ఉండి ఉంటుంది, అయిపోయి ఉంటుంది, దాంతోపాటు ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి రోజు బట్టలు మార్చాలి.
1: చర్మ వేదాలు కలిగించే సూక్ష్మక్రిములు కూడా ఉండే అవకాశం
0: ఉంటాయి,
1: కాబట్టి ఏ రోజు డ్రెస్ ఆ రోజు
0: వేసుకోవాలి.
1: అంటే సబ్బుతో ఉతుక్కోకపోయినా కనీసం ఉత్త నీళ్ళైనా కానీ పిండి బట్టలు వేసుకోవడం మంచిది,
0: ఆరేసుకోవాలి. ఏంటో ఆరేసిన బట్టలు వేసుకుంటే మంచిది, లేకపోతే ఏంటంటే ఆ క్రిములు అట్లే ఉంటాయి.
1: అంటే ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు పిల్లల విషయంలో తల్లిదండ్రులు? ఇంటికి స్కూల్ నుంచి వస్తానే కానీ, లేదంటే స్కూల్కి పంపించేటప్పుడు కానీ, ఆహారం తినిపించేటప్పుడు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: ఆహారం తినిపించేటప్పుడు వాళ్ళకు చేతులు బాగా శుభ్రంగా కడుక్కుని వచ్చిన తర్వాతే ఆహారం తినేకి అలవాటు చేయాలి. తప్పితే చిన్నపిల్లలకు వీళ్ళు తినిపించేదైతే వీళ్ళు కూడా శుభ్రంగా చేయి కడుక్కొని అంతవరకు భోజనం చేపించేటప్పుడు వేరే పనులలో వాళ్ళు పోకూడదు. ఇట్లా భోజనం చేసి దాన్ని మరి అక్కడ పోతారు, మాట్లాడతారు, మరి వస్తారు, ఇట్లా చేస్తూ పోతే ఏమవుతుందంటే ఆ శుభ్రత, వ్యక్తిగత శుభ్రత తగ్గినట్లే. సో దాంతో ప్రాబ్లం వచ్చినట్లే. వాళ్ళకి తినేటప్పుడు ఏం తింటున్నారు, సమీకృత ఆహారం ఉందా లేదా ఒకసారి డాక్టర్ గారిని అడిగి ఎంత పప్పు అవసరం, ఎంత కారం అన్నం పెట్టి ఇది పెట్టి. ఇంకో ఇప్పుడు ఇంకో ప్రాబ్లం వచ్చింది, మావాడు నూడిల్స్ తింటాడు, మావాడు చిప్స్ తింటాడు, ఇవన్నీ జంక్ ఫుడ్ అంటాం, దీంట్లో ఏం విటమిన్స్ ఇవేమి ఉండవు, ఎక్సెప్ట్ కొవ్వు తెప్పించే అలర్జీ తెప్పించే తప్పితే ఏమి ఉండదు. కాబట్టి దానిలోనూ వీలైనంత వరకు వాటికి పిల్లకాయలను దూరంగా పెట్టడం,
1: తినడం వల్ల ఆకలి కూడా చచ్చిపోతుంది పిల్లల్లో,
0: చచ్చిపోతుంది,
1: తినేటువంటి శక్తి తగ్గిపోతుంది,
0: అన్నం తినే తగ్గిపోతుంది, పోషకాహారాలు తగ్గిపోతాయి, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది, అలర్జీలు పెరుగుతున్నాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నందుకు ఆ జంక్ ఫుడ్ ఉంది కదా, కుర్కురేలు, అవి చేతిలో డబ్బులు ఉంది కదా అని వాళ్ళకి కుర్కీలకు డబ్బులు ఇవ్వడం, ఐస్ క్రీమ్లకు డబ్బులు ఇవ్వడం, ఎన్ని దీనిలతో అంటే మనం కొని తెచ్చుకోవడమే. ఇప్పుడు ఐస్ క్రీమ్ తీసుకుంటే చాలా వరకు ఐస్ క్రీమ్లలో వాడే వాటర్ చాలా చండాలమైన వాటర్ ఉంటుంది, క్రిములు దండిగా ఉంటాయి, అది తీసుకుని ఐస్ క్రీమ్ తిన్న తర్వాత గొంతు నొప్పి వచ్చిందని వస్తారు, సో పడిశం వచ్చిందని. ఇవన్నీ ఏమంటే మనము డబ్బులతో వ్యాధిని కొనుక్కున్నట్టయితుంది. సో అది కాకుండా ఇంట్లోనే తయారు చేసినవి తినిపిస్తే మాత్రం పిల్లలకు ఆరోగ్యకరంగా ఉంటారు, బయటవి ఎట్లాంటి చోట కూడా మంచిది కాదు.
1: అట్లా మంచి ఆహారము, మంచి ఉండే వాతావరణము, తల్లిదండ్రులు పిల్లలను చూసుకున్నటువంటి విధానాన్ని బట్టి చర్మ వ్యాధులు కూడా మా చాలా వరకు నివారించుకోవచ్చు అనే విషయం చాలా బాగా తెలియజేశారు సుబ్బారావు గారు. నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు పిల్లల్లో వచ్చే చర్మ వ్యాధులు కారణాల గురించి డాక్టర్ యు రాజా సుబ్బారావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ డి మురళి.
3: ఓబ్లేసన్నా, సరుకులు పట్టి ఇచ్చింటి కట్టినావా?
4: ఆ, ఎప్పుడో కట్టినానమ్మా, ఎత్తుకబా.
3: ఎట్లా ఎత్తుకపోయేది? నువ్వేమైనా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
4: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
3: క్యారీ బ్యాగుకు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గానీ క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
5: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
6: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
7: ఉంది సార్.
6: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
7: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
6: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
7: సార్ అకౌంట్ నెంబరా సార, రాసుకో సార్. 1 8 6 7
6: ఇరనా
7: 4
6: ఇరనా
7: ఉండప్పా ఓబ్లేసు,
6: 50 లక్షల
7: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే ఉండు సార్. 6 8 సార్.
6: ఆ మంచిది, ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
7: సార్ ఏటీఎం కార్డ్ నెంబరా సార్?
6: ఇరనా ఉండు,
7: ఇరనా ఉండప్ప, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు సార్. ఒక్క నిమిషం మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు.

0: మళ్ళీ చెప్తాలే సార్.
1: సరే మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
0: చెప్పప్ప, ఫోన్ కట్ చేసి నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
2: ఈరన్న నీకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయా?
0: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
2: అందుకోసం ఫోన్ చేసింది.
0: ఆ ఫోన్కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
2: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
0: ఇప్పుడు బ్యాంకు అంత పెద్ద కాపులో ఉంటుంది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
2: ఇప్పుడు చూడు ఈరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్న, ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
0: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
3: చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యతను ఇప్పుడు తెలుసుకుందాం. 1895 జూన్ 11 ప్రపంచంలో మొదటి కార్ల పందెం ప్యారిస్ నుంచి బోర్డా వరకు నిర్వహించబడింది. 11 అంతర్జాతీయ ఆటల దినోత్సవాన్ని జరుపుకుంటారు. పిల్లల ఎదుగుదలకు, మానసిక వికాసానికి ఆటలు ఎంతగానో అవసరమని అవగాహన కల్పించడానికి ఐక్యరాజ్య సమితి ఈ రోజును అధికారికంగా ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల సదస్సు ఆర్టికల్ 31 ప్రకారం ప్రతి బిడ్డకు ఆడుకునే ప్రాథమిక హక్కు ఉంది. ఆటల ద్వారా పిల్లలు సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు మరియు సామాజిక భావనలను నేర్చుకుంటారు. మొబైల్ ఫోన్లు, వీడియో గేమ్స్కు దూరంగా ఉండి పిల్లలు బయట మైదానంలో ఆడుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. పెద్దలు పిల్లలతో కలిసి సాంప్రదాయ ఇండోర్ లేదా అవుట్డోర్ ఆటలు ఆడటం ద్వారా బంధాలు బలపడతాయి. ఈరోజు అంతర్జాతీయ ఆటల దినోత్సవం. ఇప్పుడు విందాం ఓ సినీ గీతం.

ఇప్పుడు బీట్రూట్లో ఉన్న ఆయుర్వేద ఔషధ గుణాలని చూద్దాం. బీట్రూట్ని పలు రకాలుగా ఆహారంలో ఉపయోగించవచ్చు. ఇది దుంపకూర. ఈ దుంపని పచ్చిగా కూడా తినవచ్చును. బీట్రూట్ ముక్కలను విడివిడిగా తినడం వల్ల పళ్లకు, చిగుళ్లకు గట్టిదనాన్ని ఇస్తాయి. భోజనం తర్వాత బీట్రూట్ ముక్కలు నమలడం వల్ల పళ్ళ చిగుళ్లలో ఇరుక్కున్న ఆహార పదార్థాలను బయటకు తెస్తుంది. చిగుళ్ళ నుండి రక్తం కారడాన్ని నివారిస్తుంది. నోటి నుండి దుర్వాసన రాకుండా కాపాడుతుంది. బీట్రూట్లో పిండి పదార్థాలు, నీరు ఎక్కువగా ఉంటుంది. దీనిలో ప్రోటీన్లు, క్రొవ్వులు, కాల్షియం, ఫాస్ఫరస్లు ఉన్నాయి. సోడియం, మెగ్నీషియం, కాపర్ వంటి తక్కువ మోతాదులో ఉంటాయి. బీట్రూట్ దుంపపైన పచ్చని ఆకులు కలిగి ఉంటుంది. ఈ బీట్రూట్ ఆకుల్లో ఇనుపుల లవణాలు, క్లోరోఫిల్ అధికంగా లభ్యమవుతుంది. ఆకులను, దుంపలను కలిపి తింటే చాలా మంచిది. బీట్రూట్లోని బీటా కరోటిన్ జీర్ణాశయం ప్రేగులను శుభ్రపరుస్తుంది. ఇందులో ఉండే కెరోటిన్ అనే పదార్థం కళ్ళు, కనురెప్పలు, చెవులు, ముక్కు, నోరు, జీర్ణ వ్యవస్థ, వాయు ప్రసరణ నాళాలపై పొరలను రక్షిస్తుంది. తీవ్ర రక్తపోటు, గుండె జబ్బులతో బాధపడేవారికి బీట్రూట్ చాలా మంచిది. దీనిలో ఎక్కువగా ఇనుము రక్త వృద్ధి చేసి ఆక్సిజన్ సరఫరాన్ని మెరుగుపరుస్తుంది. బీట్రూట్లో ఉన్న సెల్యులోస్ పదార్థం మలబద్ధకాన్ని పోగొడుతుంది.

0: ఇంతటితో ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి 8:30 జిల్లా సమాచార లేఖ. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి
1: మోదీ హర్ పరివార్ కో ఘర్ మే బిజ్లీ బనాకర్ వహీ బిజ్లీ బేచ్కర్ కమాయి కా ఏక్ ఔర్ సాధన్ దేనా చాహతా హూం.
2: भारत के प्रधानमंत्री ने भारत में जिस सौर क्रांति का आगाज किया था, उसका असर अब दिखने लगा है. भारत में एक एक करके 30 लाख से अधिक परिवारों की छत पर सोलर पैनल लग चुके हैं. आप भी इस ऊर्जा क्रांति का हिस्सा बने. पीएम सूर्य घर मुफ्त बिजली योजना. जुड़ने के लिए रजिस्टर करें pmsuryaghar.gov.in. हर घर सूर्य घर.
3: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं जागृति शर्मा.

0: including 72 in the group stage and 32 in the knockout rounds. The final is scheduled for July 19th. The India Meteorological Department has forecast heavy rainfall today in places over Arunachal Pradesh, Assam, Meghalaya, Kerala and Mahi, Odisha, sub-Himalayan West Bengal and Sikkim. Rainfall conditions are also expected during the day over Andaman and Nicobar Islands, Bihar, coastal Andhra Pradesh and Karnataka, Gangetic West Bengal, Konkan, Goa, Tamil Nadu and Northeast India. Thunderstorms are also likely to occur today over Bihar, Chhattisgarh, Gangetic West Bengal, Jharkhand, Odisha and Uttarakhand. And now for a look at today's newspapers, it's over to Subhadra Ramachandran.
1: Thank you, Shagun. All the dailies lead with PM Modi becoming the longest serving elected Prime Minister and congratulatory wishes pouring in from around the world for this historic milestone in the journeys of Indian democracy. Modi 12.0 One Vision Nation First. In a document titled Nation First, the core mantra issued to mark 12 years of the current government. The centre emphasised its vision of Rashtra Pratham and asserted that it is no longer just the sentiment but the lifeblood of India leads the pioneer. For the first time in its dealings with the Trump administration, India summoned a top US diplomat in New Delhi following an attack earlier in the day by American forces on a commercial ship off the coast of Oman, cites the Indian Express under the headline, Three Indians Missing After Attack, Delhi Summons US Diplomat. Army Chief General Upendra Dwivedi reviews the operational readiness of troops, reports the Asian Age, announcing the first build to suit data center capacity in India for Meta. The Financial Express mentions Reliance Meta deepened ties with AI data center deal. Pact highlights new infra model for AI build out. The Times of India in its editorial piece titled Control Shift, AI is not destroying the job market but changing it. There will be jobs aplenty if you update your skills. In white collar circle, this is the best of times. And finally, human contribution to global warming highest ever in 2025, says an annual study called Indicators of Global Climate Change. The findings are a further reminder to the rapidly rising global temperatures, writes the Indian Express. And with that, it's back to you, Shagun.
0: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to chair 11th Governing Council meeting of Niti Aayog in New Delhi today. Prime Minister says lifting more than 25 crore people out of poverty during past 12 years of NDA government shows that its policies are correct and moving in right direction. Indian Chamber of Commerce plans to channel investments worth 1 lakh crore rupees into West Bengal. IMD forecasts heavy rainfall in places over Northeast, Sub-Himalayan West Bengal, Odisha, Kerala and Mahi today. US military strikes multiple targets in Iran in latest escalation of tensions in West Asia. And Prime Minister Modi praises performance of Indian sportspersons and urges the nation to set ambitious targets for Olympics. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: సమాచార లేఖలు జిల్లా యొక్క అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన సహాయ సహకారాలు, సముద్ర తీర ప్రాంతాలలో చేపట్టిన అభివృద్ధి పనులు, కేంద్ర మంత్రుల పర్యటన తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా 8,50,00,000 రూపాయల కార్పొరేట్ సామాజిక బాధ్యత ఆర్ నిధులు మంజూరైనట్లు సీఎస్ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ గుడ్లవల్లేరు, బాపులపాడు, పామర్రు మండలాలతో పాటు పెడన నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కోసం 2 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. స్వర్ణాంధ్ర యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి యోగా కార్యక్రమాన్ని ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో మంగినపూడి బీచ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యోగాంధ్ర కార్యక్రమం జూన్7వ తేదీ నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్21వ తేదీ వరకు పక్షోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, యోగా దైనందిన ప్రక్రియగా నిర్వహించాలని, యోగా చేయడం ద్వారా మానసిక శారీరక రుగ్మతలు తొలగిపోయి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి

దోహదపడుతుందని రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగినపూడి బీచ్లో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో జిల్లా అధికారులు, పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలు స్వచ్చ భారత్ స్వచ్చ మంగినపూడి కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగినపూడి సముద్ర తీర ప్రాంతంలో 5 కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని శుభ్రం చేశారు. నా దేశం నా బాధ్యతగా ప్రతి పౌరుడు భావించి విశాలమైన సముద్ర తీర ప్రాంతంలో చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రం చేయడం ద్వారా సముద్రంలో జీవించే జీవుల మనుగడకు ప్రతి ఒక్క పౌరుడు తోడ్పడిన వారవుతారన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన గాలి, వాతావరణం, నీరును అందించిన వారవుతామని రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గిలకల దిండి ప్రాంతంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ప్రారంభించారు. పింఛన్లను పంపిణీ చేస్తూ పింఛన్దారుల యోగక్షేమాలు, వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గిలకల దిండి ప్రాంతంలో ప్రజల సంరక్షణ కోసం ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ప్రతిరోజు 104 వాహనం ద్వారా ఆరోగ్య పరీక్షలు ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తుందని తెలిపారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల్లో భాగంగా గిడ్డంగుల నిర్మాణం, పోర్టు బెర్తులు పనులు పురోగతిపై జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పోర్టు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక, ఐరన్ అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి అనుగుణంగా నిర్మాణ పనులను పూర్తి చేస్తున్నామని పోర్టు అధికారులు జిల్లా కలెక్టర్కు వివరించారు. కేంద్ర ప్రభుత్వం పోర్టు అనుసంధానంగా రహదారుల నిర్మాణానికి, రైల్వే అనుసంధానం వంటి సౌకర్యాల కల్పనకు నిధులను కేటాయించిందని జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. పోర్టు నిర్మాణం వేగవంతంగా జరిగేలా అధికారులతో సమీక్ష నిర్వహించి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలశౌరి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి దిశ కమిటీ సమావేశాన్ని జిల్లా అధికారులతో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు, అపరిష్కృతంగా ఉన్న పనుల పురోగతిపై శాఖల వారీగా సమీక్షించారు. వర్షాకాలంలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు వీలుగా 33 కోట్ల రూపాయలతో మచిలీపట్నం నుంచి పెడల నియోజకవర్గం వరకు విద్యుత్ లైన్లను రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసి పనులు సకాలంలో పూర్తి చేశారని పెడల నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు. రైతులకు అవసరమైన విద్యుత్ను ఎలాంటి అంతరాయం లేకుండా అందించేందుకు వీలు ఏర్పడిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఉంచి గన్నవరం విమానాశ్రయంలో 2 వైద్య బృందాల ద్వారా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది. 20 రోజులుగా వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు విమానాశ్రయ ప్రత్యేక ప్రాంతంలో వైద్య పరీక్షలు నిర్వహించామని, జూన్ 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సింగపూర్ నుంచి వచ్చిన 247 మంది ప్రయాణికులకు, హజ్ యాత్ర ముగించుకుని విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులకు కూడా ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించామని, ఎవరికీ ఎటువంటి ఎబోలా లక్షణాలు కనిపించలేదని ప్రత్యేక వైద్యాధికారి డాక్టర్ సుజనా తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నాము. మరిన్ని వార్తా విశేషాలతో జూన్ నెల సమాచార లేఖ విందాము. రచన సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి, సమర్పణ ఆర్ఎన్యు విజయవాడ.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సిరివెన్నెల సాహిత్యమది ఆర్డి బర్మన్ స్వరకల్పన అంతం చిత్రం కోసం కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ నుంచి రవి, అరుణ, విజయకుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, అలాగే జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుంచి నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిని, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజిని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర.

0: మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: శ్రోతలు, కర్నూలు మద్దూర్ నగర్ నుంచి ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్ బాలాజీ, ఉమామహేశ్వరి, శాంతి, శారద, విజయ, చంద్రిక, వినోద్, విజయ్, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిఘ్న, అలాగే అలంపూర్ నుంచి దేశామి, సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, విన్నీ, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణి, కీర్తన, మహిమ, కల్పన, ఆరాధ్య, వీరందరి కోరికపై ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కేజీ యేసుదాస్ బృందం ఆలపించిన గీతం. సంగీతం ఇళయరాజా. చిత్రం పేరు దళపతి.

0: कानूनी सहायता टेली लॉ के ऐप वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: आरपी पटनायक संगीत सारध्यంలో చిత్ర పాడిన పాట మనసంతా నువ్వే చిత్రం కోసం కోరుతున్న శ్రోతలు, శాంతినగర్ నుంచి షేక్ అస్లాం షరీఫ్, అస్లాం గోరి, సమ్రిన్, ఉమీ సల్మా, లువానా, అహిల్, షహన్, ముజమిల్, గోరా వారి మిత్రులు, అలాగే కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, రమేష్, మాన్విత్,

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జీఓస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదారి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేశ్, అక్షయ్, అలాగే కర్నూలు జిల్లా చిత్తారి వీధి నుంచి మద్దయ్య, సాలమ్మ, చంద్రశేఖర్, లక్ష్మీ, గురునందన్, మోక్షిత్, సాత్విక, రవిచంద్ర, దివ్య, శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై పెళ్లి పుస్తకం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం వినండి. సంగీతం కెవి మహదేవన్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: శ్రోతలు కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి అభిరుచి వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వేటూరి గీతానికి చక్రవర్తి స్వరాలు కూర్చగా పచ్చని కాపురం చిత్రం కోసం కేజే యేసుదాస్, ఎస్ జానకి ఆలపించిన గీతం. మరి ఈ పాటను వినిపించమంటూ ఉత్తరం పంపిన శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లూరు లక్ష్మారెడ్డి కాలనీ నుంచి భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, అద్వైత్, రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, ఆనంద్, సరోజిని, శ్రీనిక, కిషోర్, హరిప్రియ, భాను, వర్షిణి, నవీన్ గౌడ్, అశ్విక, మహశ్రీ, నర్సయ్య, లక్ష్మి, శ్రీ, అద్వైత్. అలాగే శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుంచి నాగేశ్వరరావు, బాబురావు, రజని, త్రిమూర్తులు గుప్త, మాణిక్యరావు, పోలయ్య, కోటి, రాము, పైడితల్లి, వెంకటేష్, నర్సింగ్రావు, ఈశ్వర్రావు.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఎస్సీ రాజ్ కుమార్ సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం వినండి. సుస్వాగతం చిత్రం కోసం కోరుతున్న శ్రోతలు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి వెంకటేష్, సాయి కుమార్, శ్యామల, కృష్ణ, వెంకటేష్, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు, అలాగే రంగారెడ్డి జిల్లా కర్తాల నుంచి గోపాల్, మహేశ్వరి, ప్రవల్లిక, విష్ణువర్ధన్, విఘ్నేష్.

నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ నుంచి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరసింహ, యమున, లుంబిని కుమార్, సిద్ధార్థ, స్వామి, వెన్నెలతేజ, గౌతమ్ కుమార్, అధిరా, తివర్ణ, త్రివర్ణ, చేతన్ సిన్హ, విక్రమ్ సిన్హ, అలాగే నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లె గ్రామం నుంచి తిమ్మనాయుడు, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్ వీరందరి కోరికపై గులాబీ చిత్రం కోసం సునీత పాడిన పాట.

0: ముఖాన మొటిమలా
1: సై బాల్,
0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగులో తామరా
1: సై బాల్,
0: బుర్రద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి లక్ష్మీనారాయణ విజయ అభినయ్స్. లక్ష్మీనారాయణ విజయ అభినయ్ సాయి కిరణ్ వెంకటేశ్వర్లు రామకృష్ణయ్య శివకోటి శేఖర్ కొమురయ్య విక్షపతి, అలాగే కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట నుంచి నాగేశ్వరయ్య బాలనాగమ్మ విశ్వేశ్వరయ్య నాగజ్యోతి ధరణి చింటూ సుమలత హర్షవర్ధనయ్య భువన్ పవిత్ర కార్తికేయ బుజ్జి సాత్విక్ వీరందరి కోరికపై గాయని గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి స్వరకల్పన రాజ్కోటి చిత్రం యముడికి మొగుడు

ఇక తర్వాత తొలి ప్రేమ చిత్రం కోసం అర్మాన్ మాలిక్ పాడిన పాట ఎస్ఎస్ థమన్ స్వరకల్పన. ఈ పాటను కోరుతున్న శ్రోతలు జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి నుంచి జయన్న, సంధ్య, శ్రీనిధి, దేవాన్ష్, అలాగే కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట నుంచి బాషా, ముబీన్ బేగం, అబ్దుల్ మన్నాన్, సైమా, మెహబూబ్ బాషా, మిన్నత్ బేగం వారి మిత్రులు.

కార్యక్రమంలో తర్వాత హరిహరన్ సుజాత పాడిన పాట స్వరకల్పన సందీప్ చౌత చిత్రం నిన్నీ పెళ్లాడుతా. కోరుతున్న శ్రోతలు సికింద్రాబాద్ బురదిగడ్డ ఆర్యనగర్ సమాజ్ నుంచి సక్కుబాయి నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్ కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్. అలాగే మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మండలం సాయిపురి కాలనీ నుంచి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియా, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెసీ, శ్యామ్, వెంకటేష్ బాబు, అఖిల, దశరథ, వనజ, నరసింహ, మొహమ్మద్ సన్నతుల్లా, మొహమ్మద్ సుభాన్, మొహమ్మద్ రజాక్. వినండి నిన్నే పెళ్ళాడుతా చిత్రం కోసం ఈ పాట.

ఇంతవరకు అభిరుచి మీరు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రాంజలి కార్యక్రమంలో ముందుగా ఆర్పి పట్నాయక్ సంగీత సారథ్యంలో నీ స్నేహం చిత్రం కోసం ఉషా పాడిన పాట

0: కార్యక్రమంలో చివరిగా విందాం ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో శంకర్ మహాదేవన్ పాడిన పాట చిత్రం ప్రియురాలు పిలిచింది.
1: లేదని చెప్ప నిమిషము చాలు, లేదన్న మాట తట్టుకోమంటే

మీరు ఇంతవరకు చిత్రాంజలి విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు రిలే వింటారు. 11 గంటలకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి డాక్టర్ వై రత్నప్రియదర్శిని గారు, యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్, ఆయుష్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. పరిచయకర్త రావుల సాయి గిరీష్.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగాను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో యోగాంధ్ర 2026 ప్రధాన థీమ్, లక్ష్యాలు, ప్రత్యేకతలు మనకు పూర్తి సమాచారం అందించేందుకు ఈ రోజు మన ఆకాశవాణి స్టూడియోస్ లో ఉన్నారు యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్, ఆయుష్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డాక్టర్ వై రత్న ప్రియదర్శిని గారు. సో మేడంతో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. మేడం నమస్కారం. మేడం
1: నమస్తే అండి. ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు.
0: మేడం, కార్యక్రమంలో ముందుగా ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి, అదేవిధంగా థీమ్ అనేది ప్రస్తుత సమాజ అవసరాలకు ఏ విధంగా అనుసంధానమై ఉందంటారు?
1: ఈ ఏడాది 2026లో మనకు అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క ముఖ్య థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్, అంటే ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా. ఎందుకని, నేటి కాలం

లో చిన్న వయసులోనే అంటే ఈ 25 ఏళ్ళు 40 ఏళ్ళకి షుగరు, బీపీ, గుండె జబ్బులు వంటి సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళకి 60 70 వయసులో వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. మానసిక ఒత్తిడి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అందరూ కూడా చాలా మంది మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కూడా పడుతున్నారన్నమాట. అందుకని వారు ఒక ఆరోగ్యవంతమైన వృద్ధాప్యం అంటే హెల్దీగా ఎలా ఏజ్ అవ్వచ్చు అంటే 40 50 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా

0: కూడా పడుతున్నారన్నమాట. అందుకని వారు ఒక ఆరోగ్యవంతమైన వృద్ధాప్యం అంటే హెల్దీగా ఎలా ఏజ్ అవ్వచ్చు, అంటే 40-50 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా వారి యొక్క శారీరక సామర్థ్యాన్ని, మానసికమైనటువంటి సామర్థ్యాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవచ్చు, ఈ యోగా వారికి చాలా సహాయపడుతుంది. కాబట్టి మనం యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనేటువంటి ఒక మంచి థీమ్తో భారత ప్రభుత్వం ముందుకొచ్చిందనమాట.
1: మేడం, మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కదా మేడం, సో దీని యొక్క ప్రధాన థీమ్ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న యొక్క యోగాంధ్ర 2026 కార్యక్రమాల యొక్క లక్ష్యాలు ఏంటి మేడం?
0: ముఖ్యంగా అండి, మనము ఈ 2026 సంవత్సరంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాము 21వ తారీఖున. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ సంవత్సరం యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనేటువంటి థీమ్తో ముందుకు వెళుతూ ఉన్నాము. అయితే మనము అంటే ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు యోగాంధ్రాన్ని అంటే 2025 సంవత్సరంలో కూడా చాలా గొప్పగా, అద్భుతంగా మన ప్రియతమ ప్రధానమంత్రి గారు కూడా విచ్చేశారు. మన ఆంధ్ర రాష్ట్రానికి చాలా అద్భుతంగా చేసుకున్నాము. ఆ స్ఫూర్తితో ఈ సంవత్సరం మనము 15 రోజుల యోగాంధ్ర కార్యక్రమానికి మనం నాంది పలుకుతున్నాం, మొదలు పెట్టబోతున్నాము. ముఖ్యంగా మనది యోగాంధ్ర కార్యక్రమంలో మన భారతదేశం మనకు తెలియ యోగ భూమి, యోగ సాధనకు పుట్టినిల్లు, ప్రాచీన భారతదేశ సాంప్రదాయం అన్నిటి కూడా మానవాళికి అందించినటువంటి వరమే యోగా. సో అలాంటి వరమైనటువంటి యోగాని మనం ఇన్ని రోజులు మన రాష్ట్రంలో సెలబ్రేట్ చేసుకోవడం చాలా గొప్ప విషయం, అది మన అందరి అదృష్టం కూడా. అయితే ఈ 7వ తారీఖు నుండి మొదలై అంతర్రాష్ట్రీయ యోగా దినోత్సవమైనటువంటి 21వ తారీఖుతో ముగించేటువంటి ఈ కార్యక్రమాలు అనేకంగా మన రాష్ట్ర ప్రభుత్వము కేటాయించింది. అయితే ఇందులో ముఖ్యంగా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే యోగా శిక్షకులను అంటే మాస్టర్ యోగా ట్రైనర్స్ అండ్ పబ్లిక్ అంటే యోగా గురువులు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో, సర్టిఫైడ్ ఉన్నారో, ఎవరికైతే అనుభవం ఉందో వారందరినీ ముందు ఒక చోట చేర్చి వారికి ఒక శిక్షణ ఇచ్చి వారిని ఒక్కొక్కరిని 50 మందికి ట్రైనింగ్ ఇస్తూ ఆ 50 మంది మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ అట్లీస్ట్ 1 కోటి మందినైనా సరే ఈ యోగాంధ్రలో భాగస్వామ్యం చేయటం ముఖ్య ఉద్దేశం అన్నమాట. అలాగే ఈ ట్రైనింగ్ ఇస్తూ అంటే మరి ఎవరికి వాళ్ళు చేయటం ఇబ్బంది కాబట్టి అందులో మెళుకలు అవి నేర్చుకోవాలి కాబట్టి ఈ ట్రైనింగ్ అనేది ఒక ప్రాసెస్ అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇవే కాకుండా థీమాటిక్ యోగా అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా తలపెట్టారు. దానిలో మొత్తం మన రాష్ట్రంలో ఉన్నటువంటి 28 జిల్లాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క థీమ్ ని ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఒక రోజు 2 జిల్లాలలో ఈ థీమాటిక్ యోగాలు జరుగుతాయి. 20వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. చిత్తూరు జిల్లాలో వైద్యులు, విశాఖపట్నం జిల్లాలో ఎక్సర్విస్మెన్, కృష్ణా జిల్లాలో ఆటో మరియు లారీ అసోసియేషన్ వారు, కాకినాడ జిల్లాలో టీచర్స్, నెల్లూరు జిల్లాలో ఎన్జిఓస్, అట్లాగే కర్నూలు జిల్లాలో శానిటేషన్ వర్కర్స్, అట్లాగే ప్రకాశం జిల్లాలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఇట్లా అనేక అంటే డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్, అనేక నేపథ్యాలు కలిగిన వారిని ఇన్వాల్వ్ చేస్తూ అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయ్యి యోగా చేయాలనేది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. సో అన్ని నేపథ్యాలను ఇందులో ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క థీమ్ ని ఇస్తూ ఈ కార్యక్రమాన్ని, ఇదే కాకుండా టూరిస్ట్ డెస్టినేషన్స్ అంటే పర్యాటక ప్రాంతాలను కొంచెం హైలైట్ చేయటానికి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఎంతో సుందరమైనటువంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి, వాటిని ప్రమోట్ చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 56 పర్యాటక ప్రాంతాలని సెలెక్ట్ చేశారు. సో ఈ 56 కూడా అంటే జిల్లాకి 2 చొప్పున వస్తాయి. అట్లాగే ఈ ఉండవల్లి కేవ్స్ కానీ, అట్లాగే గోదావరి రివర్ బ్యాంక్, అట్లాగే చంద్రగిరి ఫోర్ట్, ఇట్లా కాణిపాకం టెంపుల్, బెరం పార్క్, పవిత్ర సంగమం, ఇట్లా ఏవైతే పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందో అంటే ఇంకా వాటి గురించి ప్రజలకు ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, రాష్ట్ర స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఫోకస్ అనేది క్రియేట్ చేయడానికి ఈ పర్యాటక ప్రదేశాలలో మనకి టూరిస్ట్ డెస్టినేషన్ యోగా అనేది కూడా జరిగిందనమాట. అట్లాగే ఇవే కాకుండా ముఖ్యంగా టెంపుల్ యోగా, ఇది యోగా అంటేనే ఆధ్యాత్మిక జ్ఞానం. సో ఈ ఆధ్యాత్మిక కేంద్రాలైనటువంటి అనేక గుడులలో, అంటే జిల్లాలలో కొన్ని గుడులు, ఒక 3-4 గుడుల్ని సెలెక్ట్ చేసి అక్కడ యోగా

0: చేసేలాగా ఒక ప్రణాళికను సిద్ధం చేశారనమాట. ఇవే కాకుండా మనకి ముఖ్యంగా చెప్పాలి అంటే కాంపిటీషన్స్, అంటే యోగా ఊరికే చేసి అలా వెళ్ళిపోవటం కాకుండా అలా ఉత్సాహంగా కాంపిటీషన్ పెడితే, ఈ పోటీలు పెడితే నేను నెగ్గేదాన్ని కదా అని చాలా మంది ఇంట్రెస్ట్ గా ఉంటూ ఉంటారు. అలాంటి వారి కోసం, అదే కాకుండా మన రాష్ట్రం నుండి అంతర్జాతీయ ప్లాట్ఫామ్ లో కూడా అనేక అవార్డులు తెచ్చుకున్నటువంటి చాలా మంది ఉన్నారు. సో అలాంటి వారిని ప్రోత్సహించి ఇంకా యోగా పిల్లలలో అంటే రకరకాల వయసులో ఉన్న వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసే విధంగా గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి లెవెల్, అంటే గ్రామ స్థాయిలో నెగ్గిన వారు మండల స్థాయిలో, మండల స్థాయిలో నెగ్గిన వారిని జిల్లా స్థాయిలో, జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వారందరినీ ఈ పోటీలలో ముఖ్యంగా సోలో యోగా అంటే సింగిల్ గా యోగా ప్రదర్శించటం, అలాగే గ్రూప్ యోగా అంటే 5 8 అంటే దాని గైడ్ లైన్స్ ఉంటాయి, దాని ప్రకారం యోగా అనేది చేయటం, ఇవే కాకుండా యోగా పైన క్విజ్, అలాగే వ్యాసరచన, నినాదం అంటే స్లోగన్, ఇలాంటి కాంపిటీషన్స్ కూడా గ్రామ, మండల, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు నిర్వహిస్తారన్నమాట. ముఖ్యంగా గ్రామ స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలో. అట్లాగా మీకు డేట్స్ అనేవి యోగాంధ్ర వెబ్సైట్ లోకి వెళ్ళి చూసినట్లయితే మీరు తప్పకుండా దాన్ని తెలుసుకోవచ్చు. అదే కాకుండా ఇంకా ఏంటంటే ముఖ్యంగా అంటే అనేక పార్కులలో, ఎక్కువ రోడ్స్ లో, అనేక గ్రామ కూడలిల్లో, ఆఫీసెస్ లో, స్కూల్స్ లో, అంటే విద్యాశాఖ వారు కూడా ప్రతి స్కూల్లో కూడా యోగా చేయాలనేటువంటి గైడ్ లైన్స్ మన రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చాయి. ఇట్లా ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి పార్క్ లో ప్రతిరోజు యోగా జరిగేలాగా, అలాగే ఏదైనా ఒక డెడికేటెడ్ ఒక రోడ్ని ఒక తీసుకుని అక్కడ యోగా జరిగేలాగా, ఏదైనా ఒక ప్రాంగణం లేదా గ్రౌండ్స్ ఉన్నప్పుడు అక్కడ యోగా జరిగేలాగా, అట్లా అన్ని కార్పొరేషన్స్ కానీ అంటే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి లెవెల్లో అనేక కార్యక్రమాలు ఈ 15 రోజులు కూడా జరగబోతున్నాయి.
1: మేడం, మరి ఆరోగ్యాంధ్రకు అంటే యోగా అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల యొక్క లక్ష్యం ఏంటంటారు మేడం?
0: ముఖ్యంగా అండి స్వర్ణాంధ్రప్రదేశ్, ఆరోగ్యాంధ్రప్రదేశ్ అంటే మనం 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని పెట్టుకున్నాం. అలా పెట్టుకుని దాన్ని సాధించాలి అంటే అందరం, మన ప్రజలందరం ఆరోగ్యంగా సుఖ సౌఖ్యాలతో ఉండాలి. అలా ఉంటేనే కదా మనం మన దేశానికి, మన రాష్ట్రానికి, మన సమాజానికి ఏమైనా మనం కంట్రిబ్యూట్ చేయగలం, మన తరపున మనం ఏమైనా ఇవ్వగలుగుతాం. సో అలా ఇవ్వాలి అంటే కావాల్సిందేంటి? ఆరోగ్యం. సో ఆరోగ్యం కావాలి అంటే, ఇప్పుడు ఆరోగ్యం అంటే కేవలం ఫిజికల్ గా హ్యాపీగా హెల్దీగా ఉంటే సరిపోదు కదా. అన్ని ఇప్పుడున్నటువంటి వాతావరణంలో, సమాజంలో అనేక స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎన్నో ఉంటాయి. అలాగే కృత నిశ్చయం, దృఢ నిశ్చయం, ఒక ఎమోషనల్ బ్యాలెన్స్, శరీర సామర్థ్యం అంటే మన ఫుల్లెస్ట్ పొటెన్షియల్ గా మనం జీవించగలగటం, మన జీవన శైలి అనేది ఒక ప్రాపర్ డిసిప్లిన్డ్ గా బ్యాలెన్స్డ్ గా ఉండటం, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే మన సమాజం, మన రాష్ట్రం, మన దేశం ఆరోగ్యంగా ఉంటుంది. సో ఆ ముఖ్య ఉద్దేశంతోనే ఇన్ని రోజులు అంటే ప్రజలలో అంటే ఒక అలసత్వం, ఒక జడత్వం, ఇవన్నీ కూడా మానసికంగా, శారీరకంగా అట్లా ఏమి అవి పెరిగిపోకుండా వాటిని మంచిగా యాక్టివ్ గా, లైట్ గా, ఒక మంచి జీవన శైలి, ప్రజలందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ వారికి ఆరోగ్యవంతమైనటువంటి జీవన శైలిని అలవాటు చేయాలి. వారు ఆరోగ్యంగా ఉంటూ మన సమాజానికి, మన రాష్ట్రానికి, దేశానికి వారి యొక్క సహకారంతో మనం ముందుకు వెళుతూ ప్రపంచ స్థాయిలోనే ఒక గొప్ప దేశంగా నిలవాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: మేడం, మరి గతంలో జరిగిన యోగాంధ్ర 2025కి సంబంధించి, ఇప్పుడు జరుగుతున్న 2026 కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యంగా ఉన్న వ్యత్యాసాలు అంటే ఏంది మేడం?
0: మనం ఇంతకు ముందు 1 నెల రోజులు కార్యక్రమం చేసుకున్నామండి. 1 నెల రోజులు ముందు నుండే మనం యోగాంధ్ర చేస్తూ వచ్చాము. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని కొంచెం కుదించి 15 రోజులు అలా అని, ఆ కార్యక్రమాలన్నీ అలాగే జరుగుతాయి. మనం ఆల్రెడీ 1 నెల రోజులు చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఆల్రెడీ ఉంది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. సో ఇప్పుడు ఏంటంటే మన రాష్ట్రంలో ఏంటంటే ఎక్కువ మందిని, పోయినసారి కంటే ఇంకొక 1 కోటి మందిని, ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయటం అనేది చాలా ముఖ్యం అండి. ఎక్కువ ప్లేసెస్ ని మ్యాప్ చేయటం, అట్లాగే ఇక్కడ ముఖ్యం పోయినసారి ఏంటంటే మనకి సెంట్రల్ ప్రోగ్రామ్ విశాఖపట్నంలో జరిగింది. మన ఆంధ్ర రాష్ట్రంలో స్టేట్ ప్రోగ్రామ్ అనేది వెస్ట్ బైపాస్, అంటే కృష్ణానది పైన మనం ఒక బ్రిడ్జ్ అనేది కట్టారు. ఆ బ్రిడ్జ్ పైన 25,000 మందితో యోగాని నిర్వహించబోతున్నాం. అంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఉద్దేశం, మనం నూతనంగా అమరావతి, పీపుల్స్ క్యాపిటల్ అనేది మనం మనం అక్కడ నిర్మించుకోబో

0: అవుతున్నామో ఆల్రెడీ మొదలైంది ఆ ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగా మన రాష్ట్రం అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో గొప్పగా నిలిపించాలి, దాన్ని అలా నిలబెట్టాలి అనే ఉద్దేశంతో అమరావతి ఎంత అందమైన ప్రదేశం, చక్కగా బ్రిడ్జ్ కింద కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది, చక్కగా అక్కడ అంత ఐలాండ్స్ ఉన్నాయి, గ్రీనరీ ఉంది, ఎంత బ్యూటిఫుల్ సీనరీ ఉంటుంది ద్రోణ్ వ్యూలో. అంటే మన రాష్ట్రం ఎంత అందంగా ఉంది, ఇక్కడ ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది అని ఒక ప్రపంచానికి ఒక ఇంప్రెషన్ కల్పించే కూడా ఒక ఉద్దేశం. అలాగే ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఎక్కువ మందిని భాగస్వామ్యం చేస్తూ చేయాలనేది అది వ్యత్యాసం అండి ముఖ్యంగా.
1: మేడం, ఈ యోగాంధ్ర 2026 లో మనం చూసుకుంటే కనుక యోగా మాసం అని చెప్పి, అండ్ ఇక్కడే మనం చూస్తే కనుక యోగాంధ్ర పోర్టల్ ద్వారా మనకి స్కూల్ ఇంటిగ్రేషన్ కూడా జరుగుతుంది అంటున్నారు మేడం. సో వీటికి సంబంధించిన వివరాలు మేడం.
0: ముఖ్యంగా అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ట్రైనింగ్ సెషన్స్, కాంపిటీషన్స్, తర్వాత అంత పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ అవన్నీ చెప్పుకున్నాం కదండి. ఇది ఏంటంటే పబ్లిక్ తో కనెక్షన్ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్. ఇదే కాకుండా ముఖ్యంగా విద్యాశాఖలో అంటే ఇటు కాలేజ్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా, అంటే వాళ్ళ ఇన్స్టిట్యూషన్ లో కూడా ప్రతి ఒక్క విద్యార్థి రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయ్యి అక్కడ వాళ్ళు ఈ 15 రోజులు యోగా ప్రాక్టీస్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ముఖ్యంగా వాళ్ళ ప్రతిదినం ప్రతి స్కూల్లో ఏంటంటే ఇప్పుడు సిబిఎస్ఈ కూడా కంపల్సరీగా యోగా అనేది వాళ్ళ కరికులంలో, ఎడ్యుకేషన్ అకాడమిక్ కరికులంలో ఉండాలని చెప్పేసి ఒక గెజెట్ కూడా వచ్చింది. అట్లాగే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి ఈ యోగా అనేది కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. అంటే ఎస్పెషల్ ప్రస్తుతం ఇప్పుడు ఈ కార్యక్రమం జరిగినప్పుడు వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతాయి, ఫ్యూచర్ లో కూడా వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇదే కాకుండా ముఖ్యంగా అంటే విద్యార్థులే కదా భావి భారతానికి, వారే కదా పునాదులు. సో వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేసినట్లయితే ఎక్కువ ఉపయోగం ఉంటుందనేది ముఖ్య ఉద్దేశం అండి. జనరల్ గా అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ లో వస్తుంది. సో జూన్ వచ్చినప్పుడు నెల రోజుల, 15 రోజుల, 20 రోజుల అనేది ఆ నెల అంతా కూడా యోగా అనే వైబ్స్ ఉంటాయి కాబట్టి ఆ మాసాన్ని యోగా మాసంగా ప్రతిపాదించారనమాట. అట్లాగే మంతెన సత్యనారాయణ రాజు గారు మనకి ఏంటంటే యోగాకు సంబంధించినటువంటి ప్రభుత్వ సలహాదారు, వారి యొక్క సలహా మేరకు వారు ఒక వాట్సాప్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ వాట్సాప్ నెంబర్ లో మనం హాయ్ పెట్టినట్లయితే మనకి అనేక వీడియోస్ అందులో వస్తాయన్నమాట. అంటే జనరల్ యోగావే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వ్యాధి ఉందనుకోండి, ఇప్పుడు నడుము నొప్పి ఉంది, నడుముకు నొప్పికి సంబంధించినటువంటి ఏం ఆసనాలు చేయొచ్చు, ఎవరు ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనే గైడెన్స్ కి సంబంధించిన వీడియోలు అందులో మీరు పొందొచ్చు అనమాట. అట్లా
1: కార్యక్రమంలో చివరిగా యోగాంధ్ర 2026 కు సంబంధించి మీరు అందించే సందేశం మేడం.
0: అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి, ఇది నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు అంటే వృద్ధులు, చిన్నలు, పెద్దలు, అలాగే ప్రతి వృత్తిలో ఉన్నవారు ఈ యోగాంధ్ర కార్యక్రమంలో ముందుగా రిజిస్టర్ చేసుకోండి. అంటే మీ సచివాలయాల్లో, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లోకి వెళ్ళి, అంటే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మీ వీలు బట్టి మీరు అందులో రిజిస్టర్ అవ్వండి. చక్కగా సచివాలయం లెవెల్లో జరిగేటువంటి యోగా ఏదైతే ఉందో నేర్పిస్తారా చక్కగా నేర్చుకోండి. మంచి చాలా అవకాశం, మీరు ఎన్నో వేలు పెట్టి చక్కగా ఫ్రీగా మీ ఇంటి దగ్గరకు వచ్చి మీకు నేర్పుతామని ఒక మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ప్రతి ఒక్కరూ యోగాని వారి జీవితంలో భాగం చేసుకోవాలి, వారి జీవన శైలిలో యోగాని వాళ్ళు చక్కగా ఆపాదించుకుంటూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ నేను ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు.
1: మేడం, నేటి కార్యక్రమంలో మీరు పాల్గొని యోగాంధ్ర 2026 కు సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.

0: ఇంతవరకు రాష్ట ప్రభుత్వం చేపడుతున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి డాక్టర్ వై రత్నప్రియదర్శిని గారు, యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్, ఆయుష్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయే అతిథి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకునే చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా

గీతాంజలి ఈ చిత్రానికి. చిత్ర పాడిన పాట, గీతరచన వేటూరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దుమైలారం నుండి సహస్ర, శ్రీవర్ష, అంకిత్, హర్షిత్.

కార్యక్రమంలో తర్వాత రక్షకుడు. ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్, ఉన్నికృష్ణన్, హరిణి పాడిన పాట. గీత రచన భువనచంద్ర. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎల్ఎన్ రాజు, విజయవాడ నుంచి.

కార్యక్రమంలో తర్వాత వర్షం ఈ చిత్రానికి ఎస్పి చరణ్ సుమంగళి పాడిన పాట, గీత రచన సిరివెన్నెల. ఈ పాటను కోరుతున్న శ్రోతలు లక్ష్మీ విశాల్ విశాఖపట్నం నుండి.

రాబోయే అతిథి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ప్రియురాలు పిలిచింది ఈ చిత్రానికి సాధన సర్గం పాడిన పాట. సంగీతం ఏఆర్ రెహమాన్, గీత రచన ఏఎం రత్నం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుండి చంద్రశేఖర్.

తర్వాత బింబిసార ఈ చిత్రానికి మోహన భోగరాజు శాండిల్య పిసిపాటి పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోత మార్కాపురం నుంచి సాయి అద్రిత్.

ఒకరికొకరు ఈ చిత్రానికి కార్తీ గంగా పాడిన పాట, సంగీతం ఎంఎం కీరవాణి, గీత రచన చంద్రబోస్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు తాడేపల్లి నుండి హర్షిత, అభిజిత్, చందన, విష్ణు, హరిణి.

మచిలీపట్నం బుట్టాయిపేట నుండి జొన్నలగడ్డ నాగరాజు, శ్రీ మహాలక్ష్మి, సీతామహాలక్ష్మి, ఉషశ్రీ వీరందరి కోరిక మేరకు రోజులు మారాయి ఈ చిత్రానికి జిక్కి పాడిన పాట. గీత రచన కోసరాజు.

నిర్ణయం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన గణేష్ పాత్రు. ఈ పాటను కోరుతున్న శ్రోత ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుండి.

0: సెక్షన్.
1: మీరింతవరకు రాబోయే అతిథి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న చిత్రగీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఫిల్మ్ గీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాటను ఏఆర్ రెహమాన్ సంగీతంలో దేవన్ ఏకాంబరం చిన్మయి గానం చేసిన పాట ఏమాయ చేసేవే చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న శ్రీమణి గీతాన్ని సునీత సుజాన్నే గానం చేసిన పాట సెగ చిత్రం నుంచి.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో. తర్వాత వినబోతున్న పాటను ఇళయరాజా సంగీతంలో షాన్ రమ్య గానం చేసిన అనంత శ్రీరామ్ గీతం. చిత్రం పేరు ఎటో వెళ్ళిపోయింది మనసు.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న రాంబాబు గోసాల గీతాన్ని గోపీసుందర్ సంగీతంలో నరేష్ అయ్యర్ గానం చేసిన పాట మజ్ను చిత్రం నుంచి.

0: మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుంచి ప్రియదర్శిని గానం విన్నారు. గుర్తు చేసుకుందాం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహించిన ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో విజేత సాత్విక్ వన్డే ఆర్జేగా ఇప్పుడు విందాం.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల వేడుకల సందర్భంగా ఘంటసాల వెంకటేశ్వరరావు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్లో నిర్వహించిన ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో విజేతగా నిలిచి వన్ డే రేడియో జాకీగా ప్రత్యేక అవకాశాన్ని పొందిన వారిలో సాత్విక్ ఒకరు. ఈరోజు సాత్విక్ మన కార్యక్రమంలో మనతో ఉన్నారు. హాయ్ సాత్విక్.
2: హాయ్ అక్క.
1: ముందుగా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నువ్వు మన కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రత్యేక అవకాశం గురించి నీ అనుభవాలను తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. సో లెట్స్ స్టార్ట్. ఓకే, ఈ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో విజేతగా నిలిచి వండే రేడియో జాకీకి అవకాశం పొందావు కదా, ఈ విజయం గురించి తెలిసినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంది? అలాగే నీ కుటుంబ సభ్యులు, నీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఫీల్ అయ్యారు?
2: ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చింది అన్నప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయినాను అక్క. అంటే నేను వస్తుంది అనుకోలేదు కానీ వచ్చింది. హ్యాపీగా హ్యాపీ ఉంది దానికి. తర్వాత పేరెంట్స్ నన్ను పంపించారు, వెళ్ళి రాయి వస్తే వస్తుంది లేకపోతే లేదని నన్ను ఎంకరేజ్ చేశారు. తర్వాత ఈ విషయం నా ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు వాళ్ళు నన్ను కంగ్రాచులేట్ చేశారు, వెళ్ళరా మంచిగా ఆపర్చునిటీ వచ్చింది అని చెప్పారు అక్క.
1: ఓకే సార్, ఇప్పుడు నా ప్రియ నేస్తం ఆకాశవాణి అనే టాపిక్ మీద నువ్వు ఎస్ఏ రైటింగ్ రాసావు కదా, సో దాని ప్రిపరేషన్ అంతా ఎలా ఉంది? నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు?
2: నేను అది గూగుల్ నుంచి తెలుసుకొని ఒక టాపిక్ని వాళ్ళు ఇచ్చిన టాపిక్ని తీసి గూగుల్లో పే చేసి దాని మీద వచ్చిన పారాగ్రాఫ్ని మోడిఫై చేసుకొని నేను రాసుకున్నాను అక్క.
1: ఓకే, అంటే ఫస్ట్ టైం ఇలా ప్రిపేర్ అయ్యాక నువ్వు ఎగ్జామ్ రాసావు కదా, ఇప్పుడు కాంపిటీషన్లో ఎస్ఏ రైటింగ్ రాసే టైంలో నీకు అసలు ఎలా అనిపించింది? అంటే నువ్వు అంటే భయపడ్డావా, టెన్షన్ ఏమన్నా వచ్చిందా ఇలా రాసేటప్పుడు ఎస్ఏ రైటింగ్?
2: అంటే నేను ఇది సెకండ్ ఎస్ఏ రైటింగ్ ఏ నేను రాసింది అని కొంచెం నర్వస్గా ఫీల్ అవుతూ రాశాను. అటెంప్ట్ చేద్దాం అటెంప్ట్ అయితే చేద్దాం, వస్తే వస్తుంది లేదని లేదని అండ్ అలా రాశాను, వచ్చింది అక్క ఇప్పుడు.
1: ఓకే సరే, నీకు ముందు నుంచే రేడియో వినే అలవాటు ఉందా? అలాగే ఆకాశవాణి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్న విషయం నీకు ఎలా తెలిసింది?
2: ఈ విషయం గురించి చెప్పింది మా ఘంటసాల వెంకటేశ్వరరావు కాలేజ్, నేను అక్కడ చదువుతున్నాను, వాళ్ళు అక్కడ చెప్పారు నాకు ఇలా ఆకాశవాణి వాళ్ళు 90 ఇయర్స్ సెలబ్రేషన్ చేస్తున్నారు, ఎవరైనా ఎస్ఏ రైటింగ్ ఎలక్యూషన్ ఉంటే వెళ్ళి పార్టిసిపేట్ చేయండి అని చెప్పారు. నేను ఎస్ఏ రైటింగ్ చూస్ చేసుకుని దాంట్లో పార్టిసిపేట్ చేశాను అక్క.
1: ఓకే, నువ్వు ఘంటసాల మ్యూజిక్ కాలేజ్లో చదువుతున్నాను అన్నావు కదా, నువ్వేం నేర్చుకుంటున్నావు అంటే మ్యూజిక్?
2: నేను అక్కడ వోకల్ ఇస్తున్నాక డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు డిప్లొమా సెకండ్ ఇయర్కి షిఫ్ట్ అయ్యాను.
1: ఓకే, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు?
2: నేను 7th క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాను.
1: ఓకే, మీ ఇంట్లో ఇప్పటికీ రేడియో ప్రోగ్రామ్స్

0: వింటారు అలాగే ఈ విజయవాడ ఆకాశవాణిలో బ్రాడ్కాస్ట్ అయ్యే ప్రోగ్రామ్స్లో నీకు ఇష్టమైన ప్రోగ్రామ్ ఏది ఒకవేళ నువ్వు వింటే?
1: మా ఇంట్లో అంతగా రేడియో వినరు, కానీ అప్పుడప్పుడు రేడియో పెడతా ఉంటారు, ఫ్లూక్లో ఏదో వస్తూ ఉంటుంది. అప్పుడు కొన్ని మ్యూజికల్ ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, అవి అవి కొంచెం బాగా వింటాం అక్క, మ్యూజికల్ సంబంధించిన కాబట్టి. నేను కూడా మ్యూజిక్ సంబంధించిన నేర్చుకుంటున్నాను కాబట్టి ఇంకా అవే చూస్తాం, అవి వస్తూ ఉంటే అవి చూస్తుంటాం.
0: ఓకే, అవి వింటున్నప్పుడు కూడా మాకు ఇలాంటి డిఫరెంట్ మ్యూజిక్స్ ఉంటాయని చెప్పి నీకు ఐడియా వస్తుంది.
1: అవి నేర్చుకోవడానికి కూడా మనకి తర్వాత యూజ్ అవుతాయి కదా అని అవి కూడా నేర్చుకుంటూ వింటూ ఉంటాం
0: ఓకే
1: అప్పుడప్పుడు.
0: ఓకే సాత్విక్, ఇప్పుడు నువ్వు ప్రస్తుతం నువ్వేం చదువుతున్నావు సాత్విక్?
1: ఇప్పుడు నేను ప్రజెంట్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాను అక్క.
0: ఓకే, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నావు. ఇంటర్లో నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏది?
1: ఫిజిక్స్.
0: ఫిజిక్స్ నీ ఫేవరెట్ సబ్జెక్ట్. ఓకే, నువ్వు ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటావు? అలాగే నీ హాబీస్ ఏంటి, ఫ్యూచర్ డ్రీమ్?
1: ఫ్రీ టైంలో ఫ్రెండ్స్తో కలిసి గేమ్స్ ఆడుకుంటాం గ్రౌండ్కి వెళ్ళి. హాబీస్ అంటే ఇంకా గేమ్స్ ఆడుకోవడము, ఫ్రెండ్స్తో కలిసి కూర్చొని మాట్లాడుకోవడము. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ థింకింగ్ అంటే మంచిగా సెటిల్ అవ్వడం, మంచిగా ఇప్పుడు చదువుకుంటున్న దానికే ఇంకా బాగా బ్రైట్గా చదువుకొని మంచిగా సెటిల్ అవ్వడం ఫ్యూచర్
0: ఓకే,
1: థింకింగ్.
0: నువ్వు ఫ్రీ టైంలో గేమ్స్ ఆడుతూ ఉంటా అన్నావు కదా, ఏ గేమ్స్ ఆడుతూ ఉంటావు? అంటే అవుట్డోర్ గేమ్స్ ఆడతావా, ఇండోర్ గేమ్స్
1: క్రికెట్
0: ఆడతావా?
1: ఆడుకుంటాము, షటిల్ కాక్ ఆడుకుంటాము,
0: ఓకే,
1: బ్యాడ్మింటన్.
0: క్రికెట్ అంటే నీకు బాగా ఇష్టం అని అనుకుంటున్నాను. మరి క్రికెట్ ఆడేటప్పుడు నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు?
1: ధోని, ఎంఎస్ ధోని.
0: ధోని. ఓకే, అంటే ఇప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ అవి జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటావు అనమాట. నీ ఫ్యూచర్ డ్రీమ్ అని అన్నావు కదా, ఒకవేళ నువ్వు ఫ్యూచర్ డ్రీమ్ అంటే ఏ పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నావు? అంటే ఇప్పుడు మామూలుగా పోలీస్ అవ్వాలనుకుంటున్నాను, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను అంటారు కదా, సో నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు?
1: నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నాను అక్క, ఇది ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్లో మెకానికల్ ఇంజనీర్ ఒక మంచి పొజిషన్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను అక్క.
0: ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఈ జనరేషన్లో రేడియో మన యూత్కి ఎంతవరకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నావు నువ్వు?
1: అంటే దీంట్లో వచ్చే కంటెంట్ కొంచెం మంచిగా ఉంటుంది, ఎవరు దీన్ని మళ్ళీ ఇవ్వలేరు. అయితే వాళ్ళు వేరే ప్లాట్ఫామ్స్లోనే కాకుండా దీంట్లో కూడా వాళ్ళ టైంని కొంచెం స్పెండ్ చేస్తే వాళ్ళకి ఏమైనా నాలెడ్జ్ పెరగడానికి కానీ వేరే ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలియడానికి కానీ అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను అక్క.
0: ఓకే సరే, మరి ఇంకో లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను, ఇలా నువ్వు ఫస్ట్ టైం ఇలా మైక్ ముందు కూర్చొని ఈ వన్ డే రేడియో జాకీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? అలాగే ఇప్పుడు ప్రెజెంట్ యూత్ ఏంటంటే ఓన్లీ స్టడీస్ పరంగానే కాకుండా ఇలా క్రియేటివ్ ఫీల్డ్స్, కల్చరల్ యాక్టివిటీస్, అన్ని కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం ఎంతవరకు ఇంపార్టెంట్ అని నీ ఉద్దేశంలో ఏం చెప్తావు నువ్వు?
1: ఫస్ట్ అయితే నాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి లిటిల్ బిట్ నర్వస్గా ఉంది నాకు. అండ్ స్టడీస్ పరంగా కాకుండా నేను క్రియేటివ్ కల్చరల్ యాక్టివిటీస్లో ఉన్నాను, ఇంకా నాలాగా చాలామంది ఉంటారు మా ఫ్రెండ్స్ స్టడీస్లో మాత్రమే ఉన్న వాళ్ళు వేరే కల్చరల్ యాక్టివిటీస్ కూడా నేర్చుకుంటే బాగుంటుంది. కల్చరల్ యాక్టివిటీస్ లేకపోతే క్రియేటివ్, వాళ్ళకి ఉన్న టాలెంట్తో వాళ్ళు క్రియేటివ్గా నేర్చుకొని ఉంటే వాళ్ళు కూడా పైకి వచ్చే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం.
0: ఓకే, అంటే ఇప్పుడు నువ్వు వోకల్ గా మ్యూజిక్ కాలేజ్ లో నేర్చుకుంటున్నావు, అలాగే క్రికెట్ ఆడుతూ ఉంటావు, అలాగే అన్ని ఫీల్డ్స్ లో ఉంటే అన్ని ఫీల్డ్స్ లో మనకి ఎంతో కొంత ఐడియా ఉంటుంది అని
1: వాళ్ళ
0: అంటున్నావు.
1: టాలెంట్ని తగ్గ వాళ్ళకి వాళ్ళు ఏం చేయగలరో అది వాళ్ళు తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటా ఉంటే వాళ్ళు గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయని నేను అనుకుంటున్నాను.
0: చాలా బాగా చెప్పావు సాత్విక్, నీ మాటలు నిజంగా ఒక యూత్ కి ఒక ఇన్స్పిరేషన్ గా నిలుస్తాయని చెప్పచ్చు. సాత్విక్, నువ్వు ఇందాక చెప్పినప్పుడు నీ ఫ్రీ టైంలో స్పోర్ట్స్ ఆడతా అన్నావు కదా, అంటే నీకు స్పోర్ట్స్ అంటే కాస్త ఇంట్రెస్ట్ ఉంది కదా. ఓకే, మనకి జూన్ 11 నుంచి ఫీఫా వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది కదా ఫుట్బాల్, సో నీకు స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఒలింపిక్స్ గురించి నీకు తెలిసిన కొన్ని విషయాలు మాతో పంచుకుంటావా? మరి
1: ఒలింపిక్స్ అంటే మనకి వెంటనే గుర్తొచ్చేవి మెడల్స్, రికార్డ్స్, ఛాంపియన్స్. కానీ ఒలింపిక్స్ అనేది కేవలం క్రీడల పోటీ మాత్రమే కాదు, కష్టపడితే ఏదైనా సాధించవచ్చని ప్రపంచానికి చెప్పే ఒక గొప్ప వేదిక. ఒలింపిక్ గేమ్స్ చరిత్రను చూస్తే 1896లో గ్రీస్ దేశంలో అథెన్స్ నగరంలో మొదట మోడర్న్ ఒలింపిక్స్ నిర్వహించారు. అయితే ఒలింపిక్ మూమెంట్కు పునాది జూన్ 23, 1894లో ప్యారిస్లో జరిగింది. అందుకు ప్రతి సంవత్సరం జూన్ 23న ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ డే జరుపుకుంటున్నాం. ఒలింపిక్స్లో అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, హాకీ, షూటింగ్, రెజ్లింగ్, టెన్నిస్ అండ్ స్విమ్మింగ్ వంటి ఎన్నో క్రీడలు ఉంటాయి. వీటికి ప్రపంచ నలుమూలల నుండి వేలాది మంది అథ్లెట్స్ ఇందులో పాల్గొంటారు. ఇండియా కూడా ఒలింపిక్స్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా హాకీలో భారత్ జట్టు ఎన్నో గోల్డ్ మెడల్స్ సాధించింది. వ్యక్తిగత విభాగాల్లో అభినవ్ బింద్రా, నీరజ్ చోప్రా ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించి దేశ గౌరవాన్ని

0: మరింత పెంచారు. ఇటీవల ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో ఇండియా నుంచి 110 మంది అథ్లెట్స్ పాల్గొన్నారు. షూటింగ్, బ్యాడ్మింటన్, హాకీ, రెజ్లింగ్, అథ్లెటిక్స్ వంటి విభాగాల్లో మన క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనపరిచారు. మొత్తం 6 మెడళ్లు సంపాదించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. మనకు బాగా తెలిసిన నీరజ్ చోప్రా, పివి సింధు, మీరాబాయ్ చాను వంటి అథ్లెట్స్ ఎంతో మంది యువతకు ఇన్స్పిరేషన్ గా నిలిచారు. ఒలింపిక్స్ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది. సక్సెస్ అనేది ఒక రోజులోనే రాదు. దాని వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం, ప్రాక్టీస్ అండ్ డిసిప్లిన్ ఉంటాయి. అందుకే చదువుతో పాటు స్పోర్ట్స్కి కూడా సమయం కేటాయించడం చాలా ముఖ్యం. ఇక గత ఒలింపిక్స్ 2024లో ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరంలో జరిగాయి. తదుపరి ఒలింపిక్స్ 2028లో యునైటెడ్ స్టేట్స్లోని లాస్ ఏంజలస్ నగరంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మనం కూడా మనకిష్టమైన ఒక స్పోర్ట్ను ఎంచుకొని ఆరోగ్యంగా ఉండాలని ప్రతిరోజు కొంత సమయం కేటాయిద్దాం. ఎందుకంటే హెల్దీ బాడీ హెల్దీ మైండ్ కి మొదట అడుగు.
1: ఒలింపిక్స్ గురించి చాలా చక్కగా వివరించావు. ఒలింపిక్స్ అనేది కేవలం మెడల్స్ గెలవడం కోసం మాత్రమే కాదు, కష్టం, క్రమశిక్షణ, పట్టుదల, స్పోర్ట్స్ మ్యాన్షిప్ వంటి విలువలను కూడా నేర్పిస్తుంది. మన ఇండియన్ అథ్లెట్స్ సాధిస్తున్న విజయాలు యువతకు ఎంతో ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నాయి. చదువుతో పాటు స్పోర్ట్స్కి కూడా ప్రాధాన్యత ఇస్తే జీవితంలో మరింత ముందుకు వెళ్ళవచ్చని ఒలింపిక్స్ మనకు తెలియజేస్తుంది. సాత్విక్, ఒలింపిక్స్ గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు నీకేదైనా పాట వినాలని అనిపిస్తుందా?
0: నాకైతే ఇప్పుడు మెరుపై సాగర అనే పాట వినాలని అనిపిస్తుంది.
1: అవునా? మరి మెరుపై సాగర పాటలో నీకు నచ్చిన ఒక 2 లైన్స్ పాడతావా?
0: మెరుపై సాగర ఆగెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా.
1: నిజంగా చాలా బాగా పాడావు సాత్విక్. సరే మరి ఇప్పుడు స్టైల్ సినిమా నుంచి మణిశర్మ మ్యూజిక్లో కార్తిక్ పాడిన మెరుపై సాగర అనే పాటను విందాం. ఆకాశవాణి 90 సంవత్సరాల వేడుకల సందర్భంగా ఘంటసాల వెంకటేశ్వరరావు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్లో నిర్వహించిన ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో విజేతగా నిలిచి వన్ డే రేడియో జాకీగా ప్రత్యేక అవకాశాన్ని పొందిన వారిలో సాత్విక్ ఒకరు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇప్పుడైతే మీ అందరి కోసం రాగల 24 గంటల్లో దాని తర్వాత ప్రసన్న వదనం. ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. మరి ఈ సాంగ్స్ తో సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కు అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టేట్ యూన్ 2 101.3 వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ప్రసన్న.

0: ఇంటినారో వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 6 ఏళ్ల స్నాతకోత్సవాలను ఒకే వేదికపై నిన్న ఘనంగా నిర్వహించారు. ఛాన్సలర్ హోదాలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. శాస్త సాంకేతిక వైద్య రంగాల్లో విశేష సేవలందించిన 3 ప్రముఖులకు గవర్నర్ చేతుల మీదుగా ఎస్వీయు అత్యున్నత గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశారు. ఉప ప్రణాళిక నిధులతో ఎస్సీ కాలనీల్లో సిమెంట్ రహదారులను నిర్మిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. అమరావతి సచివాలయంలో ఆయన నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాలు తెలియజేశారు. మధ్య బంగాళాఖాతం నుండి కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉన్న కారణంగా ఈ రోజు రాష్టంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ తెలిపారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో నిన్న సాయంత్రం గాలివాన భీభత్సం సృష్టించింది. పదుల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి, చెట్లు కూలిపోయాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విజయవాడలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి రహదారులు, నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బెంజ్ సర్కిల్, నిర్లా కాన్వెంట్ రోడ్లో రహదారులపై భారీగా వరద నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్టంలో 2024 అక్టోబర్లో వరదలు, భారీ వర్షాల కారణంగా కోతకు గురైన వ్యవసాయ భూములకు పెట్టుబడి రాయితీగా ప్రభుత్వం 13.92 కోట్ల రూపాయలు విడుదల చేసింది. సుమారు 16 వేల మంది రైతులకు ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు. యోగాంధ్ర సన్నద్ధతలో భాగంగా నిన్న ఎన్టీఆర్ జిల్లా పవిత్ర సంగమం వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పర్యాటకం, రాజధాని అమరావతి థీమ్తో ఔత్సాహికులు యోగాసనాలు వేశారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ఎస్ఎంఎస్ 2లో ల్యాడర్ నుంచి ఉక్కు ద్రవం నేలపాలుగా, ఈ ఉదయం ఏ షిఫ్ట్లో ఎస్ఎంఎస్ 1 టీపీ బేలో ల్యాడర్లకు రంధ్రం పడి స్టీల్ మెటల్ నేలపాలైందని అధికారులు తెలిపారు. నిన్న ఇవాళ ప్రమాదాల్లో ప్రాణనష్టం జరగలేదని వివరించారు. రాష్టంలో వెదురు సంబంధిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ ప్రతిపాదన మేరకు ప్రభుత్వం 13 మందితో కూడిన రాష్ట స్థాయి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు అటవీశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే నిన్న ఉత్తర్వులను జారీ చేశారు.

థ్యాంక్ యూ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ మీకు తెలుసాలో మీ అందరూ దేని గురించి తెలుసుకోబోతున్నారో మీ అందరికీ తెలుసా? మరి ఎలా తెలుస్తుంది, నేను చెప్తే కదా తెలుస్తుంది అనుకుంటున్నారు. మరి ఇవాళ మీకు తెలుసాలో నేను ఏం చెప్పబోతున్నాను అంటే మీ అందరితో దేశంలోనే తొలిసారిగా భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అసలు అంటే మనం తెలుసుకోవాలి కదా. మరి మన దేశంలో ఏం జరుగుతోంది, ఇప్పటి వరకు అసలు ఏం కనిపెట్టారు, ఇలాంటివన్నీ కూడా నేను మీ అందరితో షేర్ చేస్తాను ఇవాళ మీకు తెలుసాలో. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుందన్నమాట ఫ్రమ్ ద మూవీ. ఏంటి అంటే కనుక ఇది మా ప్రేమ కథ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్రమ్.

మనమున్న మీకు తెలుసా ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, దేశంలోనే తొలిసారిగా భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అనేవి చెప్తాను అని చెప్పాను కదా. మరి దేశంలోనే తొలిసారిగా జీవి ఆన్ వీల్స్ కార్యక్రమం అయితే ప్రారంభం, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన. అంటే దీనికి సంబంధించి ఏంటి అంటే వరంగల్ తివాచీలు, పోచంపల్లి ఇక్కత్, నిర్మల్ పెయింటింగ్, సిల్వర్ అలాంటివి, ఇంకా ఫిలిగ్రీ, నారాయణపేట చీరలు ఇలాంటివన్నీ అనమాట. 6 రకాల జీవి అనమాట, అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ కళాకృతులతో అలంకరించిన 6 ఎక్స్ప్రెస్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చినాయి అనమాట. హైదరాబాద్ అంటే హైదరాబాద్లో ఎంబీబీఎస్లో ఇక్కడ ఫిబ్రవరి 27 నిర్వహించిన ఈ కార్యక్రమానికి గవర్నర్ అయితే ముఖ్య అతిథిగా హాజరయ్యారనమాట. సో ఇంకా మనం మాట్లాడుకుందాం దేశంలోనే తొలిసారిగా భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అనేది ఇవాళ మీకు తెలుసా ప్రోగ్రామ్లో. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ తెల్లవారితే గురువారం అనమాట. యాక్చువల్గా ఈరోజు కూడా గురువారమే, బట్ మూవీ నేమ్ మాత్రం

తెల్లవారితే గురువారం. మరి ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సంగతి వచ్చేస్తోంది. వింటూ స్టేట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనమున్నా మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, దేశంలోనే తొలిసారిగా భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అనేది. దేశంలోనే తొలి రింగ్ మెట్రోను వికసిత్ ఢిల్లీ నిర్మాణం భాగంలో రెండు మెట్రో కారిడార్లు సహా దాదాపు అంటే 33,500 కోట్ల విలువైన అభివృద్ది ప్రాజెక్టులని మార్చి 8న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారన్నమాట. ఇది భారతదేశపు మొట్టమొదటి పూర్తి స్థాయి రింగ్ మెట్రోగా అవతరించింది. ఇంకా ఏంటి అంటే గనక దేశంలోనే అత్యంత వేగంగా గంటకి 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లే మెట్రో రైల్ని ఉత్తరప్రదేశ్లోని మీరట్లో 22 ఫిబ్రవరిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగా నమో భారత్ రైల్ని కూడా జెండా ఊపి ప్రారంభించారన్నమాట. ఢిల్లీ నుంచి మీరట్ మధ్య తిరగనున్న నమో భారత్ రైలు దేశంలోనే తొలి రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిస్ట్ సిస్టమ్ అన్నమాట, అంటే ఆర్ఆర్టీఎస్ కిందకి వస్తుందన్నమాట. మరి ఇంకా ఏంటి భారతదేశంలో తొలిసారిగా భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అనేది ఇవాళ మీకు తెలుసాలో మనం మాట్లాడుకుంటూ ఉందాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ నీ వల్లే నేనున్నా అనమాట. సో ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3.

0: കേൾക്കുന്നാരോ വിവിധ ഭാരതി FM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు. ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
3: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనది తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
5: అలాగా? ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
3: మమ్మీ, నేను
5: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

మీరందరూ తెలుసుకోవాల్సినవి. దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు ట్రయల్ రన్ను 2026 ఫిబ్రవరి 25 అనమాట హర్యానాలోని జింద్లో నిర్వహించారనమాట. ఈ ట్రైన్ అయితే గంటకి 110 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది అనమాట. మొదటి హైడ్రోజన్ రైలు హర్యానాలోని జింద్ నుంచి సోనీపత్ వరకు మధ్య నడవనుందనమాట. ఈ రైలుకి ఇంధనం అందించడానికి జింద్లో హైడ్రోజన్ ప్లాంట్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారనమాట. అలాగే ఇంకా ఏంటి అంటే దేశంలోనే తొలిసారిగా కోల్కతా మెట్రోలో బ్యాటరీ సిస్టమ్ మెట్రో రవాణా వ్యవస్థ విషయంలో కోల్కతా మెట్రో దేశంలోనే తొలిసారిగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అంటే బీఈఎస్ఎస్ ని అందుబాటులోకి తీసుకొచ్చిందనమాట. అంటే ఇప్పుడు మనందరం చాలా మంది విద్యుత్ ఆగిపోవడం వల్ల ఇలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, మరి అక్కడ కూడా అకస్మాత్తుగా విద్యుత్ సరఫరాలు అంతరాయాలు రావడం వల్ల ప్రయాణికులందరూ ఇబ్బంది పడుతున్నారనమాట. మరి ఇలాంటి ఇబ్బందులు ఉండకూడదు అనే ఉద్దేశంతో సో ఇందాక నేను చెప్పినట్టు ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అనేది అంటే వీటితో మెట్రో రవాణా వ్యవస్థ అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో ఇలాంటి అంతరాయాలన్నీ ఏర్పడకుండా అండర్ గ్రౌండ్ బ్లూ లైన్ లో రైళ్లు నిలిచిపోతున్నాయి అనమాట. కాబట్టి సో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతో దీన్ని మెట్రో బ్యాటరీ సిస్టమ్ తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఇంకా మాట్లాడుకుందాం అసలు ఏం జరుగుతోంది, అలాగే ఎలాంటి కార్యక్రమాలు మన భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది అనే దాని గురించి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను చెల్ మోహన రంగ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 12 గంటల 30 నిమిషాలకి తెలుగులో వార్తలు అయితే వచ్చేస్తాయి అనమాట, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

మనము మీకు తెలిసే ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, దేశంలోనే తొలిసారిగా భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అనే దాని గురించి. ఇంకా ఏంటి అంటే

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 12:30 వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 12:40 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తిఫణి కుమార్. ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల సంక్షేమం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్లో భారత వాణిజ్య మండలి ఐసీసీ తన సభ్య సంస్థల ద్వారా 100,00,000,000 రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచ కప్ ఈరోజు ప్రారంభమవుతుంది. వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, నైపుణ్య అభివృద్ధి, సుస్థిర ఉపాధి అవకాశాలను కల్పించడం వంటి చర్యలపై చర్చిస్తారు. జవాబుదారితనం గణించగల ప్రభావాన్ని నిర్ధారిస్తూనే పాలన, డిజిటల్, ప్రజా మౌలిక సదుపాయాలు, భాగస్వామ్యాలు వంటి కీలక సాధనాలను వినియోగించుకునే అమలు మార్గసూచిని సమిష్టిగా రూపొందించడంపై కూడా చర్చలు దృష్టి సారిస్తాయి. వికసిత్ భారత్ 2047 కోసం సమ్మిళిత మానవ అభివృద్ధి ఈ ఏడాది సమావేశం ఇతివృత్తంగా ఉంది. ఇది వయస్సు, ప్రాంతం, లింగం లేదా సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడి శ్రేయస్సు అభివృద్ధిని తెలియజేస్తుంది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొంటున్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని, వారి జీవనాన్ని సాధ్యమైనంత సులభతరం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. వరుస సామాజిక మాధ్యమ పోస్టుల ద్వారా దేశ ఆహార భద్రత, పోషకాహారం సమృద్ధికి రైతులు మూలస్తంభాలని ఆయన పేర్కొన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పంటల బీమా పథకం వంటి కార్యక్రమాలు రైతుల ఆదాయాన్ని పరిరక్షించడమే కాకుండా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని ప్రధానమంత్రి తెలియజెప్పారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు వ్యవసాయ అవసరాలకు సౌరశక్తి అందుబాటులో రావడంతో పాటు సంబంధిత ఖర్చులు కూడా తగ్గాయని ప్రధానమంత్రి తెలిపారు. దేశ క్రీడాకారుల ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఒలింపిక్స్ కోసం ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన దేశానికి పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సదస్సులో మాట్లాడుతూ యువ అథ్లెట్ విజయాలను, భారత్లో క్రీడల వేగవంతమైన అభివృద్ధిని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే ప్రపంచ వేదికలపై ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు.
1: భారత్ దునియా కి బిగ్గెస్ట్ స్పోర్ట్స్ లీగ్ కి ధర్తి బన్తా జా రహా ఆనే వాలే సాలో మే హమారీ యే ఖాతీ ఆర్ బులంద్ హోగీ ఒలింపిక్స్ కే లియే హమారీ తయారియా భీ భారత్ కి ఆస్పిరేషన్ కా హీ ప్రతిబింబ్ హై హమే ఛోటా నహీ సోచనా హై హమే లక్ష్య ఊంచే రఖనే హై ఉన్నే ప్రాప్త కర్నే కే లియే పూరీ తాకత్ లగా దేనీ.
0: పశ్చిమ బెంగాల్ ఆర్థిక సామర్థ్యం, ఉద్యోగ అవకాశాలపై పరిశ్రమ వర్గాలకు పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తూ భారత వాణిజ్య మండలి ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తన సభ్య సంస్థల ద్వారా ఆ రాష్ట్రంలో 100,00,000 రూపాయల పెట్టుబడులను సులభతరం చేయడానికి ముందుకొచ్చింది. ఐసీసీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ అగర్వాల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మధ్య న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చ జరిగింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్

0: శంకర్ నిన్న సోఫియాలో బల్గేరియా ప్రధానమంత్రి రూమెన్ రాదేవ్తో సమావేశమయ్యారు. భారత్కు ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలు, బలపడుతున్న భారత్ బల్గేరియా వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ఇటీవల ఏర్పడిన అవకాశాలు, రోజురోజుకు అస్థిరంగా మారుతున్న ప్రపంచంలో నష్టభయాన్ని తగ్గించుకోవడానికి, వైవిధ్యభరితంగా మారటానికి మరింత సన్నిహిత ద్వైపాక్షిక సహకార ఆవశ్యకతను డాక్టర్ జయశంకర్ ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ బల్గేరియాల మధ్య సంబంధాలు దీర్ఘకాలికమైనవని, స్థిరమైనవని, వాటిని మరింత చైతన్యవంతమైన, భవిష్యత్ దృష్టితో కూడిన సంబంధంగా తీర్చిదిద్దడమే కాకుండా ఇప్పుడు ఇరు దేశాల ముందున్న కర్తవ్యమని డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. బల్గేరియా విదేశాంగ మంత్రి వెల్లిస్లావా పెట్రోవా చమోవాతో సమావేశం అనంతరం ఆయన వ్యాఖ్యలు చేశారు.
1: Where economic risks are concerned, the answer is in supply chain resilience and in further diversification. It is particularly important that maritime trade is neither impeded or endangered. On behalf of the Global South, India has also repeatedly underlined concerns of energy, food and fertilizers.
0: అనంతరం ఆయన 14వ కులంటర చర్చల్లో పాల్గొనేందుకు ఈరోజు ఫిన్లాండ్కు వెళ్లనున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ టీఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్విడిని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచకప్ ఈరోజు ప్రారంభమై అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో జూలై 19వ తేదీ వరకు కొనసాగుతుంది. గత టోర్నమెంట్లో 32 జట్లు మాత్రమే పాల్గొనేవి కాగా ఈసారి 48 జట్లు పోటీ పట్టుతుండటంతో ఇది ప్రపంచకప్ చరిత్రలోనే అతిపెద్ద టోర్నమెంట్గా నిలిచింది. ఈ ఎడిషన్లో రికార్డు స్థాయిలో మొత్తం 104 మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో గ్రూప్ దశలో 72, నాకౌట్ రౌండ్లో 32 మ్యాచ్లు ఉంటాయి. ఫైనల్ మ్యాచ్ జూలై 19వ తేదీన జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కేరళ, మాహే, ఒడిశా, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, కోస్తా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గంగానది, పశ్చిమ బెంగాల్, కొంకణ్, గోవా, తమిళనాడు, ఈశాన్య భారతదేశం అంతటా కూడా పగటిపూట వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బీహార్, ఛత్తీస్గఢ్, గంగానది వాహక తీర పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్లో ఈరోజు ఉరుములతో కూడిన ఈదురుగాలు కూడా సంభవించే అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వం కొన్ని రకాల ఇథనాల్తో కలిసిన పెట్రోల్ మిశ్రమాలపై ఎక్సైజ్ సుంకాన్ని తొలగించింది. 22%, 25%, 27%, 30% ఇథనాల్తో కలిసిన పెట్రోల్ మిశ్రమాలపై ఎక్సైజ్ డ్యూటీని మినహాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ మిశ్రమాలపై ఇకపై నుంచి 0% ఎక్సైజ్ సుంకం ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ చర్యతో భారత్ ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం మరింత బలోపేతమై క్రూడాయిల్ దిగుబతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా కార్బన్ ఉద్గారాలను కుదించడం, స్థానికంగా ఉత్పత్తి అయ్యే ఇథనాల్కు గిరాకీని పెంచుతుంది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 2024-25 సంవత్సరాలకు గాను సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ అకాడమీ రత్న, సంగీత నాటక అకాడమీ అవార్డులు అకాడమీ పురస్కారం, ఉస్మాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలను ప్రకటించింది. అలాగే సంగీతం, నృత్యం, నాటకం, సంప్రదాయ జానపద, గిరిజన కళలు, తోలుబొమ్మలాట వంటి వివిధ రంగాలకు చెందిన 108 మంది కళాకారులను 2024-25 సంవత్సరాల సంగీత నాటక అకాడమీ అవార్డుల అకాడమీ పురస్కారం కోసం జనరల్ కౌన్సిల్ ఎంపిక చేసింది. పశ్చిమ ఆసియాలో యుద్ధాన్ని ముగించేందుకు చర్చలను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఇరాన్ కొనసాగిస్తున్న దురాక్రమణ చర్యలకు ప్రతిస్పందనగా అమెరికా సైన్యం నిన్న ఇరాన్లోని పలు లక్ష్యాలపై మరో విడత దాడులు జరిపింది. అమెరికా దళాలకు ఆధిక్యం ఇస్తున్న బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ల వైపు ఇరాన్ దాడులు చేసిన కొద్ది గంటలకే అమెరికా ఈ 2వ విడత దాడులను చేపట్టింది. దేశం పశ్చిమ ప్రాంతంలోని బందర్ అబ్బాస్, సిరిక్, మినాబ్, కేస్మ దీవిలో కూడా పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. న్యూఢిల్లీలో భారత మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో 35 రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 75 మంది ప్రతినిధులు పాల్గొన్నారని బీజేపీ అధ్యక్షుడు నితిన్ డిబిన్ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఎన్డీఏ నాయకులు కృతజ్ఞతలు తెలిపారని, ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించినందుకు ఆయన అభినందించారని నిబిన్ పేర్కొన్నారు. ఇది దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు గర్వకారణమైన క్షణమని ఆయన అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యం దిశగా ముందుకు సాగుతోందని నవీన్ చెప్పారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా

విశ్వాస సబ్కా ప్రయాస్, అందరితో కలిసి అందరి అభివృద్ధి, అందరి విశ్వాసం, అందరి కృషి అనే ప్రధానమంత్రి దిశానిర్దేశక మంత్రం దేశవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసిందని నితిన్ నవీన్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. న్యూఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల సంక్షేమం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్లో భారత వాణిజ్య మండలి ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఐసీసీ తన సభ్య సంస్థల ద్వారా 100,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ప్రపంచంలోని అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచకప్ ఈరోజు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తల్లో మరి వినవచ్చు.

ఏక్ మినీ కదా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా దేశంలోనే తొలిసారిగా భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అనేది ఇందాకే చాలా చెప్పా. మరి ఇంకా ఏం చేస్తున్నారు అంటే కనుక దేశంలోనే మొదటిసారిగా

అలల శక్తితో పనిచేసే తుఫాన్ అంటే తుఫాన్ ఖచ్చితంగా వస్తుందా లేదా అంచనా వేసే వేవ్ ప్రొపెల్డ్ వర్టికల్ ప్రొఫైలర్ అన్నమాట, డబ్ల్యూవీపి అనే ఆధునిక పరికరాన్ని చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఎన్ఐఓటి రూపొందించిందన్నమాట. దీని ద్వారా సముద్ర పర్యవేక్షణ, తీర ప్రాంత కార్యకలాపాలకు సంబంధించిన డేటా ఏదైతే ఉందో అది పొందడానికి వీలుగా ఉంటుందన్నమాట. మరింకా అసలు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేది తెలుసుకోవాలి అంటే కనుక మీకు తెలుసా అయితే వింటూ ఉండాల్సిందే. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ గువ్వా గోరింక అన్నమాట. ఈ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ సాంగ్.

మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, దేశంలోనే భారత ప్రభుత్వం తొలిసారిగా చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అనే దాని గురించి ఇందాక నుంచి చాలా చెప్తా. మరి ఇంకా ఏంటి అంటే గనక ఈశాన్య భారతదేశంలో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 14 ప్రారంభించారన్నమాట. అస్సాంలోని అంటే అస్సాం జిల్లాలో మొరాన్ సమీపంలో జాతీయ రహదారి అంటే నేషనల్ హైవే 37 పై ఈఎల్ఎఫ్ ని ప్రారంభించడం అయితే జరిగిందన్నమాట. ఇంకా ఏంటి అంటే కనుక అస్సాంలోని బ్రహ్మపుత్ర నదీ గర్భంలో దేశంలో తొలిసారిగా రైలు రోడ్డు వంతెన సొరంగం అన్నమాట, అంటే అండర్ వాటర్ రైల్ రోడ్డు ట్విన్ టన్నెల్ ని ప్రారంభించడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఈఏ అన్నమాట ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆమోదం అయితే తెలిపిందన్నమాట. మరి ఇవన్నీ మనం టైం కి తగ్గట్టు కొన్ని మాత్రమే మనం మీతో పంచుకోవడం అయితే జరిగింది. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం మనందరి కోసం ఎన్నో నిర్వహిస్తోందన్నమాట. సో అదనమాట ఇవాళ మీకు తెలుసా. అయితే ఇప్పుడైతే మీ అందరి కోసం అలా వైకుంఠపురంలో మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో మీకు తెలిసే ప్రోగ్రామ్ కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టేట్ 1.3 వివిధ భారతీయ ఫ్యామ్, నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
2: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
3: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
5: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
6: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
5: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే

0: Information Plus Entertainment. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు. ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఉన్నత విలువలతో కూడిన విద్యావంతులైన యువతపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 6 ఏళ్ల స్నాతకోత్సవాలను ఒకే వేదికపై నిన్న నిర్వహించిన కార్యక్రమంలో ఛాన్సలర్ హోదాలో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏపీఎంఎస్ఐడీసీ ఆధ్వర్యంలో రేపు రాష్టస్థాయి కార్యశాల నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొంటారు. కృత్రిమ మేధ ద్వారా మధుమేహ రోగుల కంటి సమస్యలు గుర్తించే విధానాన్ని గుంటూరు, కర్నూలు, విశాఖ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరులో ఇప్పటికే ప్రారంభం కాగా ఈ నెల 13న కర్నూలు, 16న విశాఖ ప్రాంతీయ కంటి ఆసుపత్రుల్లో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో ఈ నెల 8వ తేదీన చోటు చేసుకున్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందారు. దీంతో ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 9కి చేరింది. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ కళారత్న గుమ్మడి గోపాలకృష్ణకు నటన విభాగంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని ప్రకటించింది. గోపాలకృష్ణ సుప్రసిద్ద తెలుగు రంగస్థల కళాకారులు, పద్య నాటక గాన గంధర్వులుగా పేరు పొందారు. ఫుట్బాల్ ప్రపంచకప్ పోటీలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పోటీల్లో భాగంగా మెక్సికో దేశంలోని మెక్సికో సిటీలో ఈ అర్ధరాత్రి జరిగే ఆరంభ మ్యాచ్ గ్రూప్ ఏలో దక్షిణాఫ్రికాతో మెక్సికో తలపడనుంది. విజయవాడలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన కూడళ్లలో రహదారులపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో మున్సిపల్ సిబ్బంది ట్యాంకర్ల సాయంతో తొలగిస్తున్నారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ్ అధికారులను ఆదేశించారు. రాష్టంలో 2025 ఏప్రిల్ మే నెలల్లో అకాల వర్షాలు, గాలుల కారణంగా దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం పెట్టుబడి రాయితీగా 2.8 కోట్ల రూపాయలను విడుదల చేసింది. 33% పైగా పంట దెబ్బతిన్న 3388 మంది రైతులకు ఈ మొత్తాన్ని డీబీటీ విధానంలో వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉన్న కారణంగా ఈ రోజు రాష్టంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మార్కాపురం, రాయలసీమ, అల్లూరు సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మిస్ ఇండియా మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ దీనా ప్రోగ్రామ్ లోకి ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ దీరాలో మీ అందరూ తెలుసుకోబోతున్న దీరా ఎవరు అంటే గనక బచేంద్రి పాల్ అనమాట. మరి ఏంటి బజేంద్రి పాల్ గురించి మనందరం తెలుసుకోవాల్సిన విషయాలు అంటే 1984 మే 23న బజేంద్రి పాల్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళగా నిలిచారన్నమాట. హిమపాతం శిబిరాన్ని ధ్వంసం చేయడం, పలువురికి గాయాలవ్వడం ఇలాంటి ప్రమాదాలతో ప్రపంచ శిఖరాగ్రానికి ఆమె ప్రయాణం సాగిందన్నమాట. మృత్యుముఖం నుండి బయటపడిన పట్టుదల అనేది కొంచెం కూడా అస్సలు సడలకుండా పాల్ శిఖరాన్ని అయితే పూర్తి చేశారనమాట. ఇంకా మాట్లాడుకుందాం బచేంద్రి పాల్ గురించి ఇవాళ తీరాలో. ఇప్పుడైతే మీ అందరి కోసం గామి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టేజ్ వింటూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనము ఉన్నాం డీరా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా బచేంద్రి పాల్ గురించి. మరి సాంగ్ లో విన్నట్టే తను కూడా ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే గమ్యాన్ని అయితే నిజంగా చేరుకున్నారనమాట. మరి ఇందాక చెప్పినట్టే పట్టుదల సడలకుండా పాల్ శిఖరాన్ని పూర్తి చేశారనమాట. అలాగే బచేంద్రి పాల్ కి 2019లో భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ కూడా ప్రదానం చేశారనమాట. ఒక మార్గదర్శిక, ఆమె మహిళలు ఇంకా యువతకు సాధికారత కల్పించేందుకు టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్ కి నాయకత్వం కూడా వహించారనమాట. అలాగే బచేంద్రి పాల్ చారిత్రాత్మక ఎవరెస్ట్ అధిరోహణలోని స్ఫూర్తిదాయకమైన ప్రయాణం భవిష్యత్తులో ఎంతో మంది సాహసికులకు స్ఫూర్తిగానే నిలుస్తుందన్నమాట. మరి ఇవాల్టి ధీరాలో మీ అందరితో నేను పంచుకున్న ధీర ఎవరు అంటే బచేంద్రి పాల్ గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది, ఫ్రమ్ ద మూవీ కౌసల్య కృష్ణమూర్తి అనమాట. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 1 గంట 20 నిమిషాలకి ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి తెలుగులో, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం ధీరా ప్రోగ్రామ్ లో కలుసుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్ తో. అంతవరకు స్టేట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: भारती FM 101.3। హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర,
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

తల వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు, 2 గంటలకు జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 2:30 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ముందుగా ప్రాంతీయ వార్తలు విందాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యోగాను దైనందిక జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించిన గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్న పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ. రాష్ట ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని భారత్ మండపంలో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ఈరోజు జరుగుతోంది. నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశంలో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో దేశ అభివృద్ది, రాష్ట్రాల ప్రగతి, కేంద్ర రాష్ట సంబంధాల బలోపేతం, ఆర్థికాభివృద్ది వంటి అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయని అధికారులు తెలిపారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ది ప్రాధాన్య అంశాలు, కేంద్ర సహకారంతో అమలు చేస్తున్న పలు ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చర్చించే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈరోజు ప్రత్యేక యోగా కార్యక్రమాలు జరిగాయి. విశాఖపట్నంలోని నావెల్ డాక్యార్డ్ వద్ద భారత నౌకాదళం, జిల్లా యంత్రాంగం, ఆయుష్ శాఖల ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని బారువా బీచ్ వద్ద మత్స్యకారులతో ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించారు. బారువా బీచ్ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆచరించాలని రాష్ట గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు. పార్వతీపురం జిల్లాలోని తోట్లపల్లి జలాశయం వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ యోగా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మంత్రి కోరుతూ
1: ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరు కూడా ఎన్నో స్ట్రెస్లతో, ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఒకపక్క ఇన్ని విధాలుగా వెళ్తున్నాం కాబట్టి చిన్న వయసుల నుంచి బీపీలు, షుగర్లు వచ్చేస్తున్నాయి కాబట్టి అవి తగ్గించాలి అంటే ఖచ్చితంగా మా అందరం ఎర్లీ మార్నింగ్ యోగా ఖచ్చితంగా చెయ్యాలి.
0: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలో ఏర్పాటు చేయనున్న ప్రైవేటు ఫ్లైట్ శిక్షణ కేంద్ర నిర్మాణ పనులకు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా పురంధేశ్వరి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ విమానయాన రంగం వేగంగా అభివృద్ది చెందుతోందన్నారు. 2014కు ముందు దేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 166కు చేరిందని తెలిపారు. అలాగే ఉడాన్ పథకం ద్వారా చిన్న పట్టణాలకు కూడా విమానయాన సేవలు విస్తరించాయని పేర్కొన్నారు. రాష్టంలో తొలి ఫ్లైట్ ట్రైనింగ్ కేంద్రం ఏర్పాటు కానుండడం రాష్ట విమానయాన రంగ అభివృద్దిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని పురంధేశ్వరి తెలిపారు. రాష్టంలోని ముద్రణా రంగానికి పారిశ్రామిక హోదా కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని పరిశ్రమ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన రాష్ట ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ కార్యక్రమంలో నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ

0: ముద్రణారంగ పరిశ్రమ అభివృద్దికి ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుందని చెప్పారు. ఈ రంగానికి చెందిన నిర్వాహకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఆధునిక విధానాలతో ముందుకు సాగాలని సూచించారు. దేశంలో గత 12 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ పాలనతో భారత్ వేగంగా అభివృద్ది చెందుతున్న దేశంగా మారుతోందని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ అన్నారు. విజయవాడలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన అనంతరం దేశం అనేక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. 12 ఏళ్ల పాలనలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేందుకు రేపు తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మాధవ్ వెల్లడించారు. దేశ అభివృద్ది ప్రయాణాన్ని ప్రజలకు వివరించే విధంగా సభ ఏర్పాటు చేస్తున్నామని మాధవ్ తెలియజేస్తూ,
1: 12 ఏళ్ల వికాసాన్ని మరింత ప్రజలకు తీసుకెళ్లాలని, ఏ నినాదంతో అయితే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే ఒక ఆలోచన చేశారో, ఆ విధంగానే ముందుకెళ్లే విధంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేశాం. అలాగే ఈ రాష్ట్రానికి లేని విధంగా మన రాష్ట్రం ఇవాళ ప్రగతి పదంలో వెళ్తున్న తీరు, రెండు కలిపి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటాం. ఆ విధంగా 2 సంవత్సరాల రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన సంబంధించిన అనేక అంశాలను ప్రజలకు తీసుకెళ్లడానికి రేపు తిరుపతిలో ఒక పెద్ద బహిరంగ సభ జరగబోతుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటోందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ అమృత్ మిషన్ పథకం కింద రాష్టంలోని ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి సౌకర్యాన్ని వచ్చే 2 ఏళ్లలో కల్పిస్తామని వెల్లడించారు. రాష్టంలోని 123 మున్సిపాలిటీల్లో సుమారు 20,000 కోట్ల రూపాయల వ్యయంతో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న టిట్కో గృహాల పనులను జులై నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు. రాష్టంలో ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించిన డీఎస్సీలో అవకతవకలు చోటు చేసుకున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రభుత్వ వైఫల్యాలపై రేపు రాష్ట వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలు ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ విధానాలపై ప్రజల అభిప్రాయాలను సేకరించనున్నట్లు పేర్కొన్నారు.
2: చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు చేశాడు, తొలి సంతకాలు అంటూ దానికి నానా హంగామా ఆర్భాటం కూడా చేశాడు. ఇందులో మెగా డిఎస్సి అనేది ఒక సంతకం. ఎందుకంటే ఇందులో 6,100 ఉద్యోగాలు మేమిచ్చిన నోటిఫికేషన్, వాటిని భర్తీ చేయకుండా రద్దు చేసి రిక్రూట్మెంట్ ఆలస్యం చేశాడు. మొత్తంగా కలిపి 16,000 పోస్టులకు ఆయన నోటిఫికేషన్ ఇచ్చాడు. ఈ ఇచ్చిన ఈ నోటిఫికేషన్ లో చివరకు లీకులు చూస్తా ఉన్నాము, అవకతవకలు చూస్తా ఉన్నాము. ఇది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చెప్తా ఉన్న నిజం.
0: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న గవర్నర్కు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దర్శనంలో స్వామివారిని సేవించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు గవర్నర్కు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థప్రసాదాలు శేషవస్త్రాలను అందజేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేసిన అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఒంగోలు పట్టణాభివృద్ది సంస్థ చైర్మన్ షేక్ రియాజ్ హెచ్చరించారు. బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన పంచాయతీ కార్యదర్శుల సమావేశంలో స్థానిక శాసనసభ్యులు జి కొండయ్యతో కలిసి ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ రియాజ్ మాట్లాడుతూ, తీర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లేఅవుట్లు, ప్రైవేట్ రిసార్ట్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు స్థలాలు కొనుగోలు చేసే ముందు ఆయా లేఅవుట్లకు అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండపంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ఈరోజు ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా శృంగవరం గ్రామ శివార్లోని పామాయిల్ తోటను పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్థానిక రైతులతో మాట్లాడి పంటల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎరువుల పంపిణీ కోసం తాజాగా ప్రవేశపెట్టిన యాప్ వినియోగంలో ఎదురవుతున్న సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.

ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించిన గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్న పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ. రాష్ట ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

ద వారియర్ క్వీన్ అనే ట్యాగ్ లైన్ ఏ తెలుగు చిత్రానికి ఉంది? సో ఇదే అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత మీ ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866244888 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఎవరు పంపిస్తారు, అసలు కరెక్ట్ పంపిస్తారా లేదా, అవన్నీ చూసేద్దాం. బట్ దానికంటే ముందు మీ అందరి కోసం బాచి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమున్నాం సండడీ సండడీ ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 వివిద్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ అయితే పంపించారనమాట. మరి ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే మెసేజ్లు అయితే నేను ముందు చదివేసేయాలి. సో చూద్దాం ఎవరు పంపించారు అంటే గనక ఎక్కడి నుంచి. ఓకే, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. దాని తర్వాత తిరువీధుల వెంకట సుబ్బారావు గారు, ఇంకా శ్రీదేవి అనమాట, తాజా నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ఆన్సర్ కూడా పంపించుంటే ఇంకా బాగుంటుంది. క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నా. అలాగే మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి వీళ్ళందరూ అనమాట వెంకటగిరి నుంచి ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు, ఆన్సర్ ఎక్కడ. అలాగే కేదర్ వీరేష్ అనమాట రాజోలి మండలం నుంచి.

కరెక్ట్ ఆన్సర్. అలాగే మల్లికార్జున అనమాట విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి శుభమధ్యాహ్నం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే గనక డాక్టర్ సునీత రాహుల్ అనమాట, రోనిత్ రియా వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా, నూర్జహాన్ వీళ్ళందరూ అనమాట అనుకుంటున్నా అంటున్నారు. మరి మీరు అనుకుంటూ ఆన్సర్ చేస్తుంది కరెక్టా కాదా తెలియాలి అంటే నేను ఆన్సర్ రివీల్ చేసేంత వరకు వెయిట్ చేయాల్సింది అనమాట. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే భాస్కర్ గారు పెడన నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్, విజయవాడ నుంచి కరుణ కరెక్ట్ ఆన్సర్, అలాగే సిఆర్ నగర్ నుంచి రామ్ చరణ్ హేమ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మన్హర్ రంగోలీ, అర్థం కాలే మీ పేరే మన్హరా? ఒకవేళ మీ పేరే మన్హర్ అయితే కనుక మీరు పంపించిన ఆన్సర్ అయితే కరెక్టే. అండ్ ఇంకా కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే రాజోలి నుంచి బోరెల్లి జయన్న అనమాట కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు అనమాట కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి అనమాట దమ్మోజ్ వెంకటాచారి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే ప్రసన్న గారు అంటూ మీ ప్రశ్నకి సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి అనమాట. మరి క్వశ్చన్ ఇంకొకసారి అని అడుగుతున్న వాళ్ళ కోసం, ఆన్సర్ ఆలోచిస్తూ ఉన్న వాళ్ళ కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి అడిగేస్తున్నాను. కొంతమంది వారియర్ అని పంపించారు, అదైతే కరెక్ట్ ఆన్సర్ కాదు. సో ఆల్మోస్ట్ ఇందాక నేను కరెక్ట్ కరెక్ట్ అని ఎవరి పేర్లు అయితే చదివాను వాళ్ళందరూ కరెక్ట్ ఆన్సరే పంపించేశారనమాట. మరి ఇంతకీ ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన ఆ క్వశ్చన్ ఏంటి అంటే కనుక ది వారియర్ క్వీన్ అనే ట్యాగ్ లైన్ ఏ తెలుగు చిత్రానికి ఉంది అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. మరి దీనికి గనక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను చిరుజల్లు అలా కురిపించబోతున్నానమాట ఈ పాట రూపంలో. సో చిరుజల్లు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టేట్యూన్ 2 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమున్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి మళ్ళీ అడిగిన తర్వాత ఇంకా చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించారనమాట. చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అనేది. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంజాల జిల్లా నుంచి ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ కరెక్ట్ ఆన్సర్ కూడా మెసేజ్ చేస్తారనమాట. అలాగే పులిపాటి వెంకటేష్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మహబూబ్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. చిలక, నారాయణ, అనసూయ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. ఇంకా కార్యక్రమ సమర్పకులకు, సహశ్రోతలకి నమస్తే అంటూ జేరుపోతుల బుచ్చయ్య, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తెరాలపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నమస్తే అండి అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తంరావు గారు, ఇంకా దామర్ల పెద్దమస్తంరావు గారు అనమాట. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తీక, వీళ్ళందరూ అనమాట ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంజయ్ ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కొంకల గ్రామం నుంచి గురు, లహరి వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే ఎం మురిహరి, యశోద, జానకి వీళ్ళందరూ ఎక్కడి నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం దగ్గర రామ్ నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగాని ఇంతకీ ప్రశ్న మరొక్కసారి చెప్పండి అంటున్నారు. ఆల్రెడీ అడిగేశా బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి ఇంకొకసారి మీకోసం క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. ది వారియర్ క్వీన్ అనే ట్యాగ్ లైన్ ఏ తెలుగు చిత్రానికి ఉంది అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి ఆన్సర్ తెలిస్తే మీకు తెలిసిందే కదా, మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866 243 1414 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక, ఎవరు సౌత్ గోవా రాజ్ అనమాట, సౌత్ గోవా నుంచి అని పంపించారు అండ్ ఆన్సర్ అయితే కరెక్టే. అండ్ అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అంటే హీరోయిన్ కరెక్టే బట్ కొంచెం ఆలోచిస్తే పంపించేసేవాళ్ళు అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే భాస్కర్

పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మేడం అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ తో మెసేజ్ చేసేసారు. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నారా అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు హైదరాబాద్ నుంచి శ్వేత, లక్ష్మి, నిష్క వీళ్ళందరూ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సాయి వేములపల్లి నుంచి, ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక క్వశ్చన్ విన్నారని అనుకుంటున్నా, ఇప్పటికీ చాలాసార్లు అడిగేసాం, ఒకవేళ ఇంకా ఎవరైనా వినకపోతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ తిరువీధుల వెంకట సుబ్బారావు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నిన్న నుండి శోభారాణి, రంగారావు వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక చిల్లకూరు విలేజ్ నుంచి అనమాట వాకిటగిరి రెడ్డి, పెళ్లకూరు మండలం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. హాయ్ ప్రసన్న మేడం అంటున్నారు కానీ మీ పేరు అవేవి మెసేజ్ అయితే చేయలేదు, అడ్రస్ మాత్రం పంపించేశారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు అంటే కనుక నంజాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ అయితే పంపించారు, ఆన్సర్ మాత్రం ఇంకా పంపించలేదన్నమాట. మహమ్మద్ ఇనియాతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక పెడల నుంచి నాని గంగ, వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి ఇంకొకసారి ట్రై చేశారు, ఇంకొకసారి కూడా మీరు రాంగ్ ఆన్సరే పంపించేశారనమాట. అంటే ఆల్మోస్ట్ మీరు అనుష్క నటించిన మూవీసే అన్ని పంపిస్తున్నారు కానీ అదొక్కటి తప్ప మిగతా అన్ని పంపిస్తున్నారనమాట. బట్ ఏం పర్లేదు, నేను ఆన్సర్ అయితే ఇంకా రివీల్ చేసేస్తున్నాను. శుభ మధ్యాహ్నం అంటూ, ఓకే శుభ గురువారం అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ. అండ్ అట్లాగే ఆన్సర్ కూడా మెసేజ్ చేస్తుంటే ఇంకా బాగుండేది కదా. అండ్ ఈ మెసేజ్ చేసింది ఎంఎంఎస్ నివాస్, నల్లపాడు గుంటూరు నుంచి అనమాట. ఓకే మరి ఇంతకీ అసలు ఆన్సర్ ఏంటి అంటే గనక ది వారియర్ క్వీన్ అనే ట్యాగ్ లైన్ ఏ తెలుగు చిత్రానికి ఉంది అంటే గనక రుద్రమదేవి అనమాట. రుద్రమదేవి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారో వాళ్ళందరి కోసం నేను రుద్రమదేవి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 విద్ భారతి ఎఫ్ఎం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కేఉమారాణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు ఈ నెల 26వ తేదీలోగా పంపవచ్చు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం జీర్ణోద్దరణ పలు అభివృద్ది పనులను 6 కోట్ల రూపాయలతో చేపట్టనున్నట్లు రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ డిస్టిక్ ప్రోగ్రాం, ఏడీపీ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం, ఏబీపీ కింద జిల్లాలో మంజూరైన అభివృద్ది పనులన్నీ ఈ నెల 18వ తేదీలోగా పూర్తి కావాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీ విశాఖ ఆర్కే బీచ్ లో నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని జిల్లా కలెక్టర్ అభిషక్తు కిషోర్ కోరారు. ప్రతి నీటి బొట్టు అమూల్యం. నీటిని ఒడిసిపట్టి జలధారను కాపాడుతూ జలహారతిలో జలమాతకు వందనం చేద్దామని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. జీ కొండూరు మండలం పినపాక గ్రామంలో జలధార జలహారతి కార్యక్రమాన్ని శాసనసభ్యులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశతో కలిసి ఈరోజు ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత వైమానిక రక్షణ రంగం సంయుక్తంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి ఎయిర్ బేస్ C-295 త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ సైనిక రవాణా విమానాన్ని గుజరాత్లోని వడోదరాలో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్ 2026 ఈ రోజు రాత్రి మెక్సికోలో ప్రారంభం కానుంది. ఈ పోటీలకు యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ BSNL జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు చివరి తేదీ వచ్చే నెల 3. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

దేవి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. బేబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 3:07 దాటి 54 సెకండ్లు అయితే అయిపోయిందనమాట. మరి క్వశ్చన్ ఇంతకీ ఏంటి అంటే గనక ప్రగతిశీల భావనలతో మా కులం మానవత్వం అనే సిద్ధాంతాన్ని ఆచరిస్తూ బహుశా మన దేశంలోనే మొట్టమొదటి కులరహిత గ్రామంగా రూపొందిన సౌందల గ్రామం ఏ రాష్ట్రానికి చెందింది? మీ అందరి కోసం క్వశ్చన్ ఖచ్చితంగా ఇంకొకసారి రిపీట్ చేస్తా, ఎందుకంటే ఇంత లెంతి క్వశ్చన్ కాబట్టి ఖచ్చితంగా అడుగుతా. ప్రగతిశీల భావాలతో మా కులం మానవత్వం అనే సిద్ధాంతాన్ని ఆచరిస్తూ బహుశా మన దేశంలోనే మొట్టమొదటి కులరహిత గ్రామంగా రూపొందిన సౌందల అనే గ్రామం అన్నమాట. గ్రామం కూడా నేనే చెప్పేశా. ఇది ఏ రాష్ట్రానికి చెందింది, ఈ గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది అనేదే క్వశ్చన్ అన్నమాట. మరి దీనికి గనక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం జయం మందేరం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేజ్ ఇంటూ 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.

మనము నామ్ సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. కొంతమంది పంపించారు, ఇంకొంతమంది అసలు పంపించాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నారు. సరే, ఎనీవే ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు ఎవరు పంపించారు, ఇంతకీ అసలు కరెక్ట్ ఎవరు పంపించారు అనేవి ఇప్పుడు నేనైతే చదివేస్తాను. అప్పుడప్పుడు అంతే అనమాట, ఇలాంటి మాటలు అయితే వచ్చేస్తూ ఉంటే ఇంతకీ అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించారా లేదా అంటే గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ముజఫర్ నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు అనమాట. మరి గుడ్ ఆఫ్టర్నూన్ తో పాటు ఆన్సర్ కూడా పంపించుంటే ఇంకా బాగుంటుంది కదా. అలాగే క్యాదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా మల్లికార్జున్ విజయవాడ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. విశ్వేగ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే

మహారాష్ట్ర అమ్మ నా చేత ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్ అలా బయటకు తెంపించేశారనమాట. ఇంతకీ ఎవరు అంటే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అయినా నేను చాలా క్లియర్ గా చెప్తూ ఉంటాను కదా, సో మీరు కనుక ఆన్సర్ చేయాలి అంటే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ అంట. కానీ మీరు ఆన్సర్ అలా చదవాలి అని చెప్పి ముందు ఆన్సర్ పంపిస్తారు, దాని తర్వాత పేరు ఊరు పంపిస్తారు అనమాట. సో ఏం చేద్దాం, మీరు అలా నేను ఇలా, అండ్ ఆన్సర్స్ ఏమో ఇలా. అండ్ ఇంతకీ ఇంకా ఎవరు పంపించారు అంటే కోదాడ కాళ్ళ శ్రీనివాసరావు గారు, కోదాడ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. అలాగే రాజ్ ఎస్ గోవా నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా పాలింపల్లయ్య అలగడ నంజాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. ప్రసన్న మేడం గారు, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కర్నూలులో ముజఫర్ నగర్ నుంచి రామ కార్తీక, వెన్నెలవల్లి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. చిలక నారాయణ అంతు యమునా జనకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ధోని నుంచి అనమాట శ్రావణి మెసేజ్ చేశారు, శ్రావణి బాయ్ అనమాట. ఎగ్జాక్ట్లీ మీరు అనుకుంటుంది కరెక్టే. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఓకే, కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి అనమాట టైలర్ రమేష్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అలాగే గన్నగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శ్యామ్ అనమాట భీమవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ అంటూ ప్రేమ్ కుమార్ అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి అనమాట. అలాగే వేటుపాలెం దగ్గర రామ్ నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ వీళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే యాకూబ్ బాషా నుర్జహాన్ వీళ్ళు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు వీళ్ళైతే. అలాగే భాస్కర్ గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక క్వశ్చన్స్ కాస్త ఈజీగా అడగవచ్చు కదా మేడం అట, ఆల్మోస్ట్ మిమ్మల్ని అన్ని క్వశ్చన్స్ ఈజీగానే అడుగుతున్నా. మరి మీరు కూడా అప్పుడప్పుడు పనులన్నీ పక్కన పెట్టి మీ మెదడుకి కొంచెం పదును పెట్టి అలా ఆలోచించి మెసేజ్ చేయాలి అంటే క్వశ్చన్స్ ఈ మాత్రం అయినా ఉండాలి కదా. అండ్ ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే కనుక తేజేశ్వరి శ్రీనివాసులు వీళ్ళందరూ అనమాట. ఎక్కడి నుంచి అంటే కనుక కొడుమూరు మండలం కర్నూలు డిస్ట్రిక్ట్ అని చెప్పి మెసేజ్ చేశారు. తర్వాత అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్. ఇంకా చాలా మంది మెసేజ్లు అయితే పంపిస్తూ ఉన్నారనమాట. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సచి సుమలత వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. హైదరాబాద్ గౌరంపేట నుంచి సంతోష్, ఇంకా సుప్రియ అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా చాలా మెసేజ్లు అయితే ఉన్నాయి చదవాల్సినవి అయితే, సో అవన్నీ కూడా నేను చదివేస్తాను. క్వశ్చన్ నాకు తెలిసి ఇంకొకసారి అడగాల్సిన అవసరం అయితే లేదనుకుంటున్నా. ఆల్మోస్ట్ చాలా మంది లిజనర్స్ అయితే మెసేజ్లు అయితే పంపించేశారు. మరి ఇప్పుడైతే నేను మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ నువ్వు లేక నేను లేను అనమాట. మరి ఈ మూవీ నుంచి ఈ సాంగ్ వింటూ ఇంకా ఎవరైనా ఆన్సర్ మెసేజ్ చేయకపోతే చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనం ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నిన్న నుండి శోభారాణి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక జగ్గయ్యపేట నుంచి నాగా అనమాట, హాయ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రాజోలి నుంచి బోరెలి జయన్న కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శ్రావణి అనమాట, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక విజయవాడ నుంచి కరుణ కరెక్ట్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయిగూడెం నుంచి ఎన్ అప్పారావు కట్ల సతీష్ కరెక్ట్ ఆన్సర్. ఉర్వకొండ నుండి ఈశ్వరయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. పంతాడి శ్రీనివాసరావు గారు, గంగా భవానీ గారు మొరిపలం నుండి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక శుభ మధ్యాహ్నం అండి అందరికీ అంటూ ఓకే ఇంతకీ ఆన్సర్ కరెక్ట్ పంపించారా లేదా అంటే గనక లేదు, మీరే ప్రశ్నలు వేస్తారా, శ్రోతలకు కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఇస్తారా అంటున్నారనమాట. ఎవరు అంటే కనుక సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి. దాంతోపాటు నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం కూడా చెప్తే బాగుండేది కదా. అండ్ ఇంకా కుసుమ అంబటి నగర్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మహారాష్ట్ర నుంచి రాజన్న సిరిసిల్ల. ఓకే ఓకే కాదు కాదు, నేను ఇందాక నుంచి అలా చెప్పానని ఆన్సర్ ముందు అంత పెద్ద పెద్ద అక్షరాలతో పంపించేశారనమాట. సో ఎలాగో రివీల్ చేసే టైం వచ్చేసింది కాబట్టి నో వర్రీస్. సో ఇంతకీ ఎవరు అంటే మెసేజ్ చేసింది రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేములు పరశురాములు పద్మ వీళ్ళందరూ అనమాట. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు నల్లపాడు గుంటూరు నుంచి ఎంఎంఎస్ నివాస్ అనమాట, ఆబ్వియస్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శివ శ్రావణి అనమాట, ఎంబాయి గ్రామం నుంచి. ఆల్రెడీ ఇందాక చదివేశాను అండ్ కరెక్ట్ ఆన్సర్. ఇంతకీ అసలు ఆన్సర్ ఏంటి అంటే రెండు సార్లు రివీల్ చేసేసాను నాకు తెలిసి, ఆల్మోస్ట్ అందరూ పట్టేసి ఉంటారు. సో మహారాష్ట్ర ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట.

ఆల్మోస్ట్ అలా నేను చెప్పగానే అందరు కరెక్ట్ అంతా చెప్పేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు అనమాట. ఎవరు? సిరాజుద్దీన్ అయాన్. వీళ్ళందరూ ఎక్కడి నుంచి అంటే కనుక శ్రీనగర్ పూర్ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ఆన్సర్ అయితే పంపించలేదు, బట్ క్వశ్చన్ అయితే ఇప్పుడు విని ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. సో ఆల్రెడీ ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ చెప్పేశాను కదా, సో ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. దాంతో పాటు మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినిపించాలనుకుంటున్నా అనమాట, ఫ్రమ్ ద మూవీ ఏంటి అంటే కనుక ప్రియమైన నీకు. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

తరుణ్ నటించిన సోగ్గాడు మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తుంటారని నాకు తెలుసు. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక కొంచెం జాగ్రత్తగా వినాల్సిందే. నాకు తెలుసు మీరు అందరూ చెప్పేస్తారు. సో ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఎదలో ఉంటాను.

యోధలో ఉండను, యోగిలో ఉంటాను యోధలో ఉండను, రేవులో ఉంటాను పావులో ఉండను, పాలులో ఉంటాను కాలులో ఉండను, మనువులో ఉంటాను మనసులో ఉండను, కాలంలో ఉంటాను కాలంలో ఉండను, నేనెవర్ని అనేది క్వశ్చన్ అనమాట. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866244111 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే వినిపించాలనుకుంటున్నాను, ఫ్రమ్ ద మూవీ వీడే అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనం ఉన్నాం సండడీ సండడీ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. సండడీ సండడీ అంటే ప్రశ్నలు మాత్రమే కాదు, మంచి మంచి పాటలు కూడా అనమాట. మరి మనసుకి హత్తుకునే పాటలు వింటూ ఉంటే నిజంగా చాలా బాగుంటుంది కదా. అండ్ ఇప్పుడైతే నిజంగా క్లైమేట్ ఎలా ఉంటుందో మనకైతే తెలియదు, బట్ అప్పుడప్పుడు మాత్రం సడన్ గా ఉరుములు, మెరుపులు, ఇలాంటి వర్షాలు ఇవన్నీ వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకో సడన్ గా మీ అందరికీ చెప్పాలనిపించింది అనమాట. అండ్ ఇంతకీ అసలు క్వశ్చన్ ఎంతమంది విన్నారు, ఆన్సర్ ఎంతమంది పంపించారు, సో టాపిక్ లోకి అయితే వచ్చేసేద్దాం. మరి ఇంతకీ ఎవరు పంపించారు అంటే మెసేజ్లు అయితే చాలా మంది పంపించేశారు, కానీ అసలు కరెక్టా కాదా అనేది చూద్దాం. ఎవరు ఎక్కడి నుంచి? ఓకే, భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక క్వశ్చన్ రిపీట్ చేయండి అని చెప్పి చాలా మంది మెసేజ్లు అయితే పంపించారు. ఖచ్చితంగా మీ అందరి కోసం రిపీట్ చేస్తాను, బట్ కానీ ఇంకా చాలా మంది అంటే ఒక్కసారి వినే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు కదా, సో అవన్నీ ఒకసారి చూసేద్దాం, దాని తర్వాత ఇంకొకసారి అడుగుతా. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఇందాక అడిగిన క్వశ్చన్కి అలాగే ఇప్పుడు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కరెక్ట్ ఆన్సర్ పంపించేసింది బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక అంకయ్య అనమాట, బందరపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి హాయ్ అంటున్నారు, ఆన్సర్ అయితే ఇంకా పంపించలేదు. అలాగే పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి అనమాట. ఇంకా ఎవరు అంటే కనుక చిలుక నారాయణ అనసూయ వీళ్ళందరూ జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దస్తగిరి సంజయ ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచి గ్రామం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. మరి ప్రశ్న వినలేదు ఇంకొకసారి ప్లీజ్ అని అడుగుతున్న వాళ్ళ కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి అడిగేస్తున్నా. ఎదలో ఉంటాను, వ్యధలో ఉండను, యోగిలో ఉంటాను, యోధలో ఉండను, రేవులో ఉంటాను, పావులో ఉండను, పాలులో ఉంటాను, కాలులో ఉండను, అలాగే మనువులో ఉంటాను, మనసులో ఉండను, కారంలో ఉంటాను, కాలంలో ఉండను, నేను ఎవరిని అని చెప్పి అడగడం జరిగిందనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866244888 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండొచ్చు. అండ్ ఇప్పుడు నేను ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, మరి ఈ సాంగ్ ఏ మూవీలోది అని మీకు తెలిస్తే ఇంకా ఆన్సర్ కూడా అదే అనమాట. ఇంతకంటే బెస్ట్ క్లూ అసలు ఇంకెవరు ఇవ్వలేరు. సో ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

ఈ సాంగ్ ఏ మూవీలోది అదే క్లూ అని చెప్పిన తర్వాత చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్ అయితే పంపించేశారు అనమాట. నాకు తెలిసి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో ఇంతకీ ఎవరు పంపించారు అంటే మెసేజ్లు అయితే ఇందాకటికంటే ఇంకా చాలా అయితే వచ్చేసినాయి అనమాట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కట్ల సతీష్ సుమలత వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇంకా ఎవరు అంటే హాయ్ అంటున్నారు నందమూరి బాలకృష్ణ అంటున్నారు, బట్ ఆన్సర్ పేరు ఏంటి అవన్నీ అయితే పంపించలేదనమాట. అలాగే ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయిగూడెం నుంచి ఎన్ అప్పారావు గారు, వెంకట నరసింహ వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా

మంచిర్యాల నుంచి చంద్రమౌళి అనమాట. వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు కరెక్ట్ ఆన్సర్. అలాగే రాజ్ గోవా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అంటే సగం పంపించారు, మిగతా సగం ఏంటి అని తెలుసుకోవాలి అంటే ఆన్సర్ చెప్పేంత వరకు వెయిట్ చేయాల్సింది అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అమూల్య, అఖిల వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి, గూడూరు నుంచి అనమాట, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాజన్న, సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి అనమాట, వేముల పరశురాములు. ఇంకా పద్మ, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గంజి శ్రీను అనమాట, ఎక్కడి నుంచి అంటే కనుక టీ కమ్మపల్లి అని పంపించారు, పుల్లంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వెంకటేష్ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామచరణ్ వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి అనురాధ, మదన్ కుమార్ వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అలాగే కర్రీ స్వప్న ఫ్రమ్ కొడుమూర్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. మురిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు, గంగాభవాని గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు, తేజేశ్వరి శ్రీనివాసులు వీళ్ళందరూ అనమాట, ఎక్కడి నుంచి అంటే కనుక కొడుమూరు మండలం నుంచి. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఇంకా ఎవరు అంటే కనుక నవ్య గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మురహరి, యశోద, జానకి వీళ్ళందరూ అనమాట, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆన్సర్ పంపించింది ఎవరు అంటే ఏకలవ్య నగర్ నుంచి బిద్రి వెంకటేష్ రామల వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా గుడ్ ఈవినింగ్ అంటూ ఆన్సర్ అయితే పంపించలేదు, పేర్లు అయితే పంపించేశారు అనమాట, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అయాన్ వీళ్ళందరూ ఎక్కడి నుంచి అంటే కనుక శ్రీరంగనగర్ అని పంపించారు. అలాగే మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. జేఎం బాషా అండ్ ఫ్యామిలీ కర్నూలు నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఇంకా ఎవరు అంటే కనుక ఎవరు ఏంటో చాలా పెట్టారు బట్ అర్థమయ్యింది, కర్నూలు నుంచి బుధవర్పేట నుంచి అంటూ కృష్ణ అనమాట, మీరు పంపించిన ఆన్సర్ కూడా కరెక్టే. అలాగే ఇంకా ఎవరి నుంచి అంటే నాగేంద్రప్ప అనమాట, ఎక్కడి నుంచి, కర్ణాటక నుంచి అని మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మరి సాంగ్ కూడా వినిపించేశాను, ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించేశారు కాబట్టి ఇంతకీ అసలు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మీ అందరూ పంపించింది అనమాట, ఎగిరే పావురం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ దాంతోపాటు మీ అందరి కోసం ఒక సాంగ్ కూడా ప్లే చేస్తున్నాను, ఫ్రమ్ ద మూవీ ప్రేమతోరా అనమాట. మరి ఈ సాంగ్తో ఇవాళ సండే సండే ప్రోగ్రామ్కి కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రామ్లో. అంతవరకు స్టేట్ ఇంటూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

ఇంకా ఎవరు పంపించారు అంటే కనుక సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. ఇంకా మహమ్మద్ జైనుద్దీన్ అలాగే స్నేహవాను జైనుద్దీన్ కూడా మెసేజ్ చేసేసారు కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎక్కడి నుంచి అంటే ఉమ్మడి నుండి. అలాగే రాజోలి నుంచి జయన్న, బోరెల్లి జయన్న అనమాట కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక

0: Bharti FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ప్రపంచం అనిశ్చితి అస్థిరతతో కూడిన దశలో ఉన్నప్పటికీ వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారతదేశం ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పంతో అభివృద్ది పదంలో ముందుకు సాగుతూనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో జరిగిన నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమాపేశంలో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం జీర్ణోద్దరణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. జులై 3న ఆలయ జీర్ణోద్దరణ పనులకు శంకుస్థాపన జరగనుందని రాష్ట ఐటీ శాఖ మంత్రి లోకేష్ తెలిపారు. ఆలయ అభివృద్దిపై అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. రాష్టంలో తొలి ఫ్లై ట్రైనింగ్ ఆర్గనైజేషన్ నిర్మాణానికి రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈరోజు శంకుస్థాపన చేశారు. మదనపూడి విమానాశ్రయానికి చెందిన ప్రాంతంలో అకాడమీ నిర్మాణ పనులు మొదలయ్యాయి. రాష్టంలో విదేశీ విద్యా పథకాన్ని ఈ ఏడాది నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. ఒక ఎస్సీ విద్యార్థులకే కాకుండా బీపీఎల్ పరిధిలో ఉండే అన్ని వర్గాల వారికి కూడా ప్రయోజనం చేకూర్చేలా ఈ పథకాన్ని రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్టంలో మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని, 2-3 రోజుల్లో అల్లూరి సీతారామరాజు, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రుతుపవనాల విస్తరణకు అనుకూలంగా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పల్నాడు జిల్లా పెదకూరపాడులో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. ఒంగోలులో వర్షం కారణంగా రహదారులు జలమయమయ్యాయి. ఒంగోలులో కురుస్తున్న వర్షానికి రహదారులు జలంతో నిండిపోయాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఖరీఫ్ 2026 పంట సాగుకు అవసరమైన సాగునీటిని ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందించేందుకు నీటిపారుదల శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికతో పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలో ఈరోజు నిర్వహించిన సమావేశంలో ఆదేశించారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బీఎస్ఎన్ఎల్ జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు చివరి తేదీ వచ్చే నెల 3. వివరాలకు వెబ్సైట్ bsnl.co.in చూడవచ్చు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కే ఉమారాణి.

ఏంటలా చూస్తున్నావు? సిక్కేస్తుంది, దగ్గరికి రావద్దు ప్లీజ్. చంటి, అరే

మీది క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4:08:20 అయితే అయిపోయిందనమాట. మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే గనక ఒకే ఫిలిం డైరెక్టర్ అనమాట. మరి ఇవాళ వివిధాలో మీరు ఎవరు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ వినబోతున్నారు అంటే పూరి జగన్నాథ్ అనమాట. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను. మరి ఇందాకే మీరు విన్నారు కదా ఈడియట్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్. ఇప్పుడైతే మీ అందరి కోసం అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, దాని తర్వాత బిజినెస్ మ్యాన్, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్యూన్ టూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

మనమున్నాం వివిధ ప్రోగ్రామ్ లో. ఇంకా ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే ఒకే డైరెక్టర్ అనమాట, పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం లూఫర్, దాని తర్వాత లూఫర్ తర్వాత సూపర్ అనమాట. సో ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమున్నా వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. అండ్ ఇవాళ వివిధాల థీమ్ ఏంటి అంటే ఒకే డైరెక్టర్ అనమాట, పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఫిలిమ్స్ నుంచి సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉన్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం చిరుత, దాని తర్వాత దేశముదురు అనమాట, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామ్.

పోకిరి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ వినట్ 1.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే పూరి జగన్, ఒకే డైరెక్టర్ అనమాట. మరి ఆ ఒకే డైరెక్టర్ కాన్సెప్ట్ లో పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపించాను కాబట్టి వివిధ ప్రోగ్రామ్ కి కూడా సైనింగ్ ఆఫ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది కాబట్టి లైగర్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో వివిధ ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే ఈ రోజు కూడా 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెలా వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పేదే, మళ్లీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి అయితే వింటూనే ఉండండి. ఆర్జే

Dear friends, welcome to Vennala program with me, your RJ Chetan. సారవంతమైన భూమిలో పంటలు బాగా పండుతాయి. అయితే భూమిని సారవంతం చేయటకు రైతు కష్టపడి అందులో పనికిరాని మొక్కలను తొలగించి దున్ని నీరు బట్టి ఎరువులు వేసి అపరిమితంగా కృషి చేస్తాడు. అప్పుడు ఆ భూమి సిరుల పంటలు పండిస్తుంది. మానవ శరీరం కూడా భూమి వంటిదే. దాంట్లో చెడును తొలగించి మంచిని పెంచితే పురుషారాన్ని సాధిస్తుంది. శరీరానికి సత్వపాదను పయనింపు చేయుటకు మంచి అలవాటు ఎంతగానో సహకరిస్తాయి. శరీరాన్ని సత్వపదాన

చేయటకు మంచి అలవాటు ఎంతగానో సహకరిస్తాయి. అవి యోగాభ్యాసానికి అనుకూలంగా శరీరాన్ని మనసును మలుస్తాయి. మన అలవాట్లు మంచివైతే అందరూ మనల్ని ఆదరిస్తారు. మంచి అలవాట్లు మనిషికి క్రమశిక్షణ సత్సంప్రదాయాన్ని నేర్పుతాయి. చిన్నతనం నుంచి బాలబాలికలకు మంచి అలవాట్లు నేర్పడం తల్లిదండ్రుల బాధ్యత. అయితే ఇప్పుడు రకరకాల ప్రలోభాలకు ఆకర్షణలకు లొంగి యువతీ యువకులు పెద్దవాళ్లే కాకుండా బాలబాలికల సైతం కూడా చెడు అలవాట్లకు లోనవుతున్నారు. ఈ చెడును తొలగించడం దేశ పౌరులందరి కర్తవ్యం. యోగాభ్యాసం వల్ల మంచి అలవాట్లు అలవడతాయి. దినచర్య, ఆహారం, ఉపవాసం, నీళ్లు, మల విసర్జన, మూత్ర విసర్జన, స్నానం, నిద్రలను గురించి వివరాలు తెలుసుకుని వాటిని సక్రమంగా అమలుపరిస్తే యోగాభ్యాసం తప్పక విజయం సాధిస్తుంది. సో వాట్ యు హ్యావ్ టు డూ ఇస్ యు హ్యావ్ టు ఫాలో అ డైలీ రొటీన్ విచ్ ఇస్ హెల్తీ. ఫర్ ఎగ్జాంపుల్, మన డైలీ రొటీన్ ఏంటి, దినచర్య ఏంటి? ఆరోగ్యంగా ఉండటానికి క్రమశిక్షణతో కూడిన దినచర్య అవసరం. ప్రతిదినం మనం చేసే పనులు సరిగ్గాను సక్రమంగాను ఉండాలి. అంటే దినచర్య మంచిగా ఉండాలన్నమాట. ఎవ్రీడే, ప్రతిరోజు రాత్రిళ్ళు త్వరగా పడుకొని పొద్దునే త్వరగా లేచి దాహం వేసినా వేయకపోయినా చెంబెడు లేక గ్లాసెడు మంచినీళ్లు తాగాలి. మలమూత్ర విసర్జన కావించి ముఖం కడుక్కొని ఫ్రెష్ అయిపోయి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. తర్వాత స్నానం చేయాలి. చాలా మంది మన బాడీ హైజీన్ కానివ్వండి, ఓరల్ హైజీన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఏదో పై పైన అలా చేసుకొని వచ్చేస్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ గుడ్ ఇన్ ద లాంగ్ రన్. అది సరికాదు. అంతేగాక అది ఇన్ఫెక్షన్స్ కి కూడా దారితీస్తుంది. నైట్ భోజనం చేసిన తర్వాత పళ్ళు తోముకోవాలి. అందువల్ల పళ్ళకు, చిగుళ్లకు, నాలికకు, నోటికి అంటిన చెడు తొలగిపోతుంది. తిన్న ప్రతిసారి నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించి ఉమ్మేయాలి. సాధ్యమైనంత వరకు చన్నీళ్లతో స్నానం చేయడం మంచిది. చలికాలంలోనూ బాగా జబ్బు పడ్డప్పుడు గోరువెచ్చని నీటితో శరీరాన్ని బాగా రుద్దుతూ స్నానం చేయొచ్చు. శరీర మాలిన్యం తొలగడమే స్నానం యొక్క లక్ష్యం కావాలి. మనం ధరించే బట్టలు బిగుతుగా ఉండక వదులుగా ఉండాలి. డియర్ ఫ్రెండ్స్, ఎవ్రీడే మనం ఫ్రెష్ క్లోత్స్ ధరించాలి. నిద్ర ప్రతి జీవికి అవసరం. హాయిగా నిద్రపడితే ఆ మనిషి ఆరోగ్యంగా ఉన్నట్లు భావించాలి. నిద్ర పట్టకపోవడం అనారోగ్యాన్ని సూచిస్తుంది. మనం పడుకునే ప్రదేశం శుభ్రంగాను గాలి వెలుగు వచ్చే విధంగానూ ఉండాలి. మంచం లేక చాప, పరుపు, పక్కగుడ్డలు శుభ్రంగా ఉండాలి. మన సోషల్ ఎటికెట్కి వస్తే ఇతరులతో మంచిగా, తీయగా, స్వీట్గా మాట్లాడాలి. సత్యం పలుకుతూ ఉండాలి. అయితే సత్యం ప్రకటించే విధంగా కటువుగా ఉండక మంచిగా మధురంగా మాట్లాడాలి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అని సూక్తి కదా. స్వార్థ చింతనను తగ్గించుకొని చేతనైనంత వరకు పరులకు, ముఖ్యంగా ఇతరులకు, దీనులకు, రోగులకు సేవా సాయం మంచి చేయడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు పడుకోబోయే ముందు ఆనాటి తన దినచర్యను ప్రతి వ్యక్తి సమీక్షించుకొని రేపటి దినచర్యను నిర్మించుకోవాలి. ఏనాటి కానాడు తాను చేసిన పొరపాట్లను గమనించుకోవాలి. ముఖ్యమైన విషయాలను డైరీలో డేట్స్తో సహా రాసుకోవాలి. ఇది ఒక జర్నల్గా కూడా మనకి పనికొస్తుంది. ఈ విధమైన దినచర్యకు ప్రతి వ్యక్తి అలవాటు పడితే క్రమశిక్షణ అలవడుతుంది. తద్వారా మనకు, మన సమాజానికి, దేశానికి మేలు జరుగుతుంది. మనిషి జీవించుండాలంటే ఆహారం చాలా అవసరం. ఆహారం నిమిత్తం ప్రకృతి ఎన్నో పదార్థాలు ప్రసాదించింది. ఆ పదార్థాలను వేళకు మితంగా భుజిస్తే మనిషి హాయిగా, రోగాలు లేకుండా ఆరోగ్యంగా బ్రతకొచ్చు. ఆకుకూరలు, కాయకూరలు, దుంపకూరలు, పప్పులు, తిండి గింజలు, ధనియాలు, అల్లం, పెద్ద ఉల్లి, చిన్న ఉల్లి, కొబ్బరి మొదలగు ఆహార పదార్థాలు మితంగా వాడాలి. ఋతువుల ప్రకారం లభించే పండ్లు అపారం. మామిడి, నేరేడు, యాపిల్, దానిమ్మ, ఖర్జూర, పుచ్చకాయ, జామ, అరటి, బత్తాయ, నారింజ, కమల, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. అవే కాక డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. గోధుమ, వరి, జొన్న, సజ్జ, కందులు, పెసలు, మినుములు, అలసందలు, శనగలు మొదలగు తిండి గింజలు అధిక పరిమాణంలో లభిస్తాయి. పెరుగు, పాలు, వెన్న, మీగడ, లస్సీ, ఈ పాలతో తయారయ్యే రుచికరమైన పదార్థాలు, నువ్వులు, వేరుశనగ, కొబ్బరి మొదలగు వాటి నుండి వెలువడే నూనెలు, తేనె, బెల్లం, పంచదార, తాటి బెల్లం, చెరుకు మొదలగు గల తీపి పదార్థాలు ప్రకృతి మనకు ప్రసాదించినవే. వీటిని అవసరమైనంత వరకు మాత్రమే వేలకు తీసుకుంటూ ఉంటే రోగాలు దరిదాపుకు కూడా రావు. గుడ్డు, చేపలు, మాంసం తామస రాజస గుణాలు అధికంగా అవుతాయి. అందువల్ల వాటిని తినకపోవడం మంచిది. మద్యం, పొగాకు ఇవన్నీ మత్తు పదార్థాల కిందికి వస్తాయి. వీటిని వాడకూడదు. అలాగే కొన్ని బాధ్య పదార్థాలు అంటారు. అవేంటంటే స్వీట్లు ఎప్పుడు పడితే అప్పుడు లభిస్తాయి కదా అని తెగ తినకూడదు. అలా తిన్నందువల్ల అవి జీర్ణం కాక రోగాలకు దారితీస్తాయి. భోజనం రెండు పూటలు మాత్రమే చేయడం మంచిది. టిఫిన్కి భోజనం

భోజనానికి మధ్య కనీసం 4 గంటల వ్యవధి అవసరం. కాయకష్టం చేసే వాళ్లకు తగిన పరిమాణంలో ఆహారం తీసుకోవాలి. మానసిక శ్రమ చేసే వాళ్లకు తక్కువ ఆహారం తీసుకోవచ్చు. ఆహార పదార్థాలని తాగాలి, నీళ్లను తినాలి. వాట్స్ దిస్ అంటారా? ఈట్ లిక్విడ్స్, డ్రింక్ సాలిడ్స్ అన్నది అందరికీ తెలిసిన నానుడే. మనం తినే ఆహారం లాలాజలంతో కలిసి జీర్ణకోశంలోకి వెళ్ళి జీర్ణమవుతుంది. అంటే ఆహారాన్ని నీరు వలె ఊర్చి తినాలన్నమాట. నీళ్లు, జ్యూసెస్ ఇలాంటివి నోట్లో పోసుకొని మెల్లమెల్లగా తింటూ ఉన్నట్లు తాగాలి. అంటే ఒక్కో గుటకా తాగాలని అర్థం. ఆహారం బాగా నమలడం వల్ల దంతాలు, చిగుళ్ళు గట్టిపడతాయి. భోజనం చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు మధ్య మధ్యలో నీళ్లు తాగకూడదు. యోగాభ్యాసం, వ్యాయామం చేసిన కొద్దిసేపటి దాకా ఏమీ తినకూడదు. నిద్రపోయే ముందు కూడా ఏమీ తినకపోవడం మంచిది. భోజనానికి నిద్రకు మధ్య సాధ్యమైనంత వ్యవధి ఉండటం అవసరం. ఉపవాస సమయంలో టిఫిన్ల పేరిట అమితంగా తినకూడదు. జబ్బు పడ్డప్పుడు పథ్యంగా ఆహారం తీసుకోవాలి. పాసిపోయినా, కుళ్ళిపోయినా, మురిగిపోయిన ఆహార పదార్థాలను తినకూడదు. సగం పాడైన పండ్లు పాడైనంత వరకే తొలగించి బాగా ఉంది కదా అని మిగతా భాగాన్ని తినకూడదు. భోజనం చేయటానికి ముందు ఫ్రెష్ అయ్యి రావాలి అంటారు. అంటే కాళ్ళు, చేతులు కడుక్కొని హాయిగా కూర్చొని తినాలి అంటారు. ఎందుకంటే ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది. భోజనం తేలిగ్గా జీర్ణమవుతుంది. భోజనం చేసే సమయంలో ప్రశాంతంగా ఉండాలి. మధ్య మధ్య మంతనాలు చేయడం, అదే పనిగా మాట్లాడుతూ ఉండటం, మధ్య మధ్య ఫోన్లు చూడటం, ఫోన్లు చేయటం మంచిది కాదు. భోజనం చేశాక 10 నిమిషాల పాటు పచారులు చేసి కనీసం 5 నుండి 10 నిమిషాల సేపు వజ్రాసనంలో కూర్చోవాలి. భోజనం గురించి మాట్లాడుకున్నాం కదా డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఫాస్టింగ్ గురించి నేను చెప్తాను. శరీరం లోపలి అవయవాలు శుద్ధికి ఉపవాసాలు అవసరం. ఉపవాసాలు ఆధ్యాత్మిక వికాసానికి ఎంత సహకరిస్తాయో, కొందరు వారానికి 7 రోజు పూర్తి రోజు ఉపవాసాలు చేస్తుంటారు, కొందరు 21 రోజుల ఉపవాసం చేస్తుంటారు, కొందరు ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉపవాసం చేస్తారు. ప్రతి వ్యక్తి వారానికి ఒక్కరోజు ఉపవాసం చేయడం అవసరం. జీర్ణకోశానికి ఆనాడు విశ్రాంతి లభిస్తుందన్నమాట. మిస్ అ మీల్ వన్స్ అ వీక్ అనే స్టేట్మెంట్ వినే ఉంటారు కదా మీరు. ఉపవాసం తపస్సు వంటిది. ఉపవాస ప్రారంభంలో నిమ్మరసం కానీ, పండ్ల రసం కానీ, పచ్చి కూరగాయలు ఉడకబెట్టి వాటితో సూప్ చేసుకొని కానీ తాగొచ్చు. గోరువెచ్చని నీరు కొద్దిగా తాగాలి. టిఫిన్లు తీసుకోకూడదు. ఉపవాసం చేస్తున్నప్పుడు శారీరకంగానూ మానసికంగానూ విశ్రాంతి తీసుకుంటూ సాధకుడు ప్రశాంతంగా ఉండాలి. డియర్ ఫ్రెండ్స్, భూగోళంలో 3/3 నీరు, 1/1 భూమి ఉన్నట్లు మన శరీరం కూడా 3/3 నీటిమయమే. ఈ నీటిపాలు శరీరంలో తగ్గితే హాని కలుగుతుంది. దాహం వేసినప్పుడు నీళ్లు తాగాలి. అయితే రోజు ఉదయం పూట దాహం వేసినా వేయకపోయినా పరగడుపున గ్లాసెడ్ నీళ్లు తప్పకుండా తాగాలి. దీన్ని ఉషాపానం అని అంటారు. ఉషాపానం అలవాటు చేసుకుంటే మలమూత్ర విసర్జన సులభంగా జరుగుతుంది. భోజనానికి కొద్దిసేపు ముందు కొద్దిగా మంచినీళ్లు తాగితే ఆకలి బాగా వేస్తుంది. నీళ్లు ఎక్కువగా తాగితే మాత్రం తగ్గుతుంది. ఆహారం తీసుకున్న గంటసేపు తర్వాత నీళ్లు తాగాలి. అందువల్ల తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ లవ్లీ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ హెల్త్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మా ఈ ప్రోగ్రాంపై మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. This program is sponsored by Adventist Media Center.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం శ్రోతలు ఇంతవరకు వివిధ్ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు వివిధ్ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం శ్రోతలకు నమస్కారం. సాయంత్రం ప్రసారాలకు స్వాగతం. ఇవాల్టి సాయంత్రం ప్రసారంలో ముందుగా శాంతిపథం నాటిక వింటారు.

శాంతిపథం నాటిక రచన కొత్తపల్లి కృష్ణకిషోర్, నిర్వహణ ఏ బాలకృష్ణ. ఇందులో శ్రీ కెజే ఆనంద్ బాబు, శ్రీమతి మద్దూరి వేణుమాధవి, శ్రీయుతులు ఎం గురుస్వామి, వేముల కృష్ణమూర్తి గౌడ్, జగర్లపూడి శాస్త్రి పాల్గొన్నారు. శాంతిపథం.

0: స్వామి స్వామి.
1: ఎవరు నాయనా?
0: బుద్ధం శరణం గచ్చామి. అభివాదములు స్వామి.
1: తథాగతుడు సదా నీకు తోడుగా ఉండుగాక. నగరవాసిలా ఉన్నావు, ఆరామ దర్శనమునకు హేతువు తెలుసుకోవచ్చునా?
0: స్వామి, నన్ను గుర్తుపట్టలేదా స్వామి?
1: నన్ను నీవెరుగుతూ అనాయనా.
0: నేనెవరో ఏమిటో నాకు తెలియచెప్పిన పుణ్యమూర్తులు మీరు. హింసకు ప్రతిహింస మార్గం కాదు, అహింస పరమో ధర్మ. నన్ను చంపడం వల్ల నీకు ప్రయోజనం ఉందనుకుంటే ఎత్తిన ఖడ్గం దించకు. బుద్ధం శరణం గచ్చామి అన్నారు స్వామి ఆనాడు.
1: అంగుళిమాల నువ్వా నాయనా?
0: గుర్తుకొచ్చానా స్వామి?
1: ఆనాటి నీ భయంకర ఆకారం మరువరానిది. మెడలో అంగుళిమాల, చేతిలో ధనస్సు, నడుమున ఒకవైపు గండ్రగొడ్డలి, మరొక వైపున వేలాడుతున్న భార్యడు ఖడ్గం, చండ్రనిప్పులు చెరిగే తీక్షణ దృక్కులు, పిడుగుపాటును తలపించే కంఠస్వరం, ఆ దృశ్యం కళ్లకు కట్టినట్టుగా ఉంది నాయన.
2: హే సన్యాసి, సింహగర్జన వినే ఉంటావు. నా దెబ్బకు గుండెలదిరి ఈ వైపు పారిపోయి వచ్చింది. ఎటువైపు వెళ్ళిందో చూశావా?
1: గాయపడి నడవలేక ప్రాణభయంతో వచ్చిందా మూగజీవి? నీకేం అపకారం చేసిందని అంతలా గాయపరిచావు నాయన?
2: అది మూగదా? పిచ్చివాడా, అది మహాక్రూర జంతువు. కంటపడిన ప్రాణిని చంపి పచ్చి నెత్తురు త్రాగుతుంది. నా బాణం సరిగా తగిలి ఉంటే రెండుగా చీలి చచ్చి ఉండేది. తప్పించుకుంది. ఎటు వెళ్ళిందో చెప్పు.
1: ఇక్కడే ఉంది.
2: ఎక్కడ? ఎక్కడుందో చూపించు.
1: ఏం చేస్తావు నాయన?
2: ఒక్క వ్రేటుతో రెండు ముక్కలుగా నరికి పారేస్తాను. పద, చూపించు.
1: ఆగు నాయన. నువ్వంటున్న ఆ క్రూరమృగం ఈ ఆరామంలో సాధు జంతువులా సేద తీర్చుకుంటోంది. దాన్ని చంపి పాపం మూటగట్టుకునే ప్రయత్నం మాత్రం మానుకున్నా.
2: మాంసభక్షిణి అయిన ఆ క్రూరమృగాన్ని సాధు జంతువు అంటున్నావా సన్యాసి? పిచ్చివాగుడు మాని, అదెక్కడుందో చూపించు.
1: తొందరపడకు నాయనా. అదెంతటి క్రూరమృగమైనా ఆరామంలో ఆశ్రయం పొందింది. ఇక్కడ జీవహింస జరగరాదు. నీ ప్రయత్నం మాని వెళ్ళిపో.
2: సన్యాసి, మాటి మాటికి వెనుదిరగమంటున్నావు. ఆ మాట నీవెవరితో అంటున్నావో తెలుసునా?
1: సాటి ప్రాణిని రక్షించడానికి ఎవరితోనైనా ఆ మాటే చెబుతాన్నాయనా.
2: ప్రాణాల మీద ఆశ వదులుకున్నవాడే నాతో ఎదురు మాట్లాడతాడు. వృధాగా చావుకొని తెచ్చుకోకు.
1: అంటే?

0: నిష్కారణంగా ప్రాణాలు తీయటం నీకు సరదాయి ఉండాలి. ఎంతటి వాడనో అంటున్నావు, నీవెవరివో తెలుసుకోవచ్చునా నాయన?
1: తెలుసుకుంటే గుండె పగిలి చస్తావు. ఎవరి పేరు వింటే ఈ సామ్రాజ్య సైన్యాలు చెల్లా చెదరవుతాయో, సామంతరాజులు దండనాథులు ప్రాణాలు దక్కితే చాలునని పరుగు పెడతారో, సామాన్యులు స్థానువులై నిర్జీవులవుతారో, ఎగిరే పక్షులు రెక్కలార్చి నేల కూలుతాయో, వీచేగాలి

0: అంతటి వాడివి కాబట్టి ఒక అడవి జంతువు ప్రాణం తీయటానికి ప్రయాసపడుతున్నావు. అది మాంసాహారి. ఆహారం కోసం జంతువులను చంపటం దానికి అవసరం. దాన్ని చంపవలసిన అవసరం నీకేమిటో చెప్పు. శాంతము, దయ, కరుణ ఉండవలసిన మానవుడి క్రూర మృగమని సింహాన్ని చంపబోనకున్న నువ్వు దానికంటే క్రూరుడవు కాదా నాయన?
1: సన్యాసి, నీ నీతులు చేతగాని చవటలకు చెప్పు. సింహాన్ని చూపుతావా లేదా చస్తావా?
0: చూపించను. హింసకు ప్రతిహింస మార్గం కాదు. అహింస పరమో ధర్మ.
1: కట్టిపెట్టు నీ ధర్మ పన్నాలు. నిన్ను
0: బుద్ధం శరణం గచ్చామి. ఆగిపోయావే నాయన. నన్ను చంపటం వల్ల నీకు ప్రయోజనం ఉందనుకుంటే కానీ ధర్మం శరణం గచ్చామి.

0: స్వామి, పాపాత్ముని, నేను పాపాత్ముని స్వామి. మీ పరమశాంతమే నన్ను కదిల్చివేసింది, నాలోని మానవత్వాన్ని మేలుకొల్పింది. ఆ క్షణం నుండి నేను పూర్తిగా మారిపోయాను. సత్యము, శాంతము, అహింస, జీవకారుణ్యము ఎంతటి గొప్ప ధర్మాలో తెలుసుకున్నాను. ఆ ధర్మాచరణ ప్రతిఫలమే నన్ను న్యాయాధ్యక్ష పదవికి అర్హుణ్ణి చేశాయి స్వామి.
1: అదెలా సంభవమైంది?
0: పాత జీవితానికి స్వస్తి చెప్పి కొత్త జీవితాన్ని ఎన్నుకున్న నేను స్వచ్ఛందంగా లొంగిపోదామని నిండు సభలో చక్రవర్తి ముందు నిలిచి నేనే అంగుళీమాలుణ్ణి అని చెబితే ఎవ్వరూ నమ్మలేదు స్వామి. నాకప్పుడు తెలిసి వచ్చింది, భిక్షువేషధారణలోనే అంతటి మహత్తుంటే నిజంగా భిక్షువునైతే ఇంకెంత ఉత్కృష్టంగా ఉంటుందో నా భవిష్యత్ అని. అప్పుడు అహింస పరమో ధర్మ, బుద్ధం శరణం గచ్చామి, తథాగతుని అనుయాయులు అసత్యం పలుకరు, నేను అంగుళీమాలుణ్ణే అంటేగాని నమ్మలేదు చక్రవర్తి కూడా. సభంతా నివ్వెరపోయింది. నన్ను బంధించి చెరసాలలో వేశారు. మూడవ నాడు నా దోష విచారణ జరిగింది. సభాసదులంతా ఏకగ్రీవంగా మరణదండన అని ఘోషించారు. అప్పుడు

0: అంగుళీమాల సభ ఏకాభిప్రాయం విన్నావుగా. నువ్వు చెప్పదలిచింది ఏమైనా ఉంటే చెప్పుకోవచ్చు.
1: ప్రభు, ఈ సభ విచారించింది, శిక్ష విధించమంటున్నది. అంగుళీమాలుడికి గాని నాకు గాదని మనవి చేస్తున్నాను. నిందితుడైన అంగుళీమాలుడు ఎప్పుడో చచ్చిపోయాడు. తమ ఎదుట ఉన్నది తథాగతుని ధర్మాన్ని స్వీకరించిన బౌద్ధ భిక్షువు. సత్యము పలుకుట, అహింసను పరమధర్మంగా ఆచరించుట, కరుణ రసావతారుడైన బుద్ధ భగవాన్ను అనుసరించుట శిక్షార్హమని భావిస్తే ఏ శిక్ష విధించినా నాకు సమ్మతమే. మరొక విన్నపం. అంగుళీమాలుడు కడుపు కూటి కోసం దారులు కొట్టి దోపిడీలు చేసి ఎదురించిన వారిని నిర్జించినది వాస్తవం. ఆ దోషానికి అతనికి మరణశిక్ష న్యాయమని సభ ఏకాభిప్రాయమైతే, సుఖజీవనం సాగించడానికి ఏ లోటు లేని చక్రవర్తులు, మంత్రి సామంత దండనాథులు ఏమాశించి ఎన్నో ఘోర యుద్ధాలు చేసి జనపదాల్ని నాశనం చేసి ఎందరో అమాయకుల ప్రాణాల్ని రణరంగానికి బలిచేశారు. అంగుళీమాలుడు బహిరంగంగా దోచుకున్నాడు. ఈ సభను అలంకరించి ఉన్న గౌరవ నాగరికులు సామాన్య ప్రజలను దోచుకోకుండా శ్రమించి చెమటొచ్చి సంపాదించి బ్రతుకుతున్నారా? వీరందరికీ ఏ దండన విధించాలో నిర్ణయించి ఆ తర్వాత అంగుళీమాలుని మరణదండన విషయమై తీర్పునివ్వడం సమంజసమని సవినయంగా మనవి చేస్తున్నాను.
0: అంగుళీమాల, నువ్వు సాక్షాత్తు న్యాయదేవత ప్రతిరూప

0: అనేవి మా సామ్రాజ్య న్యాయాధ్యక్ష పదవికి అర్హుడవు. ఈ క్షణం నుండి ఆ పదవిలో నిన్ను నియమిస్తున్నాము. ఇదే మా తీర్పు, నీకు మేము విధించే శిక్ష.
1: అది స్వామి నా కథ. న్యాయాధ్యక్ష పదవి స్వీకరించగాని ఒక నిరపరాధికి కఠిన దండన విధింపబడిన విషయం నా దృష్టికి వచ్చింది. ఆ విషయం చక్రవర్తి సమక్షంలో న్యాయసభలో ప్రస్తావనకు తెచ్చాను. ప్రభు, యువరాజు గారిపై హత్యాప్రయత్నం చేసిందన్న ఆరోపణలో దండన విధింపబడిన వాసవదత్త నిర్దోషి. ఒక నిరపరాధికి దండన విధింపబడడం న్యాయపీఠానికే మాయిన మచ్చ.
0: హత్యాయత్నం నిజమని ప్రత్యక్ష సాక్షులు ధృవీకరించిన తర్వాతే శిక్ష చెప్పడం జరిగింది.
1: ఆ సాక్ష్యమిచ్చిన వారంతా యువరాజు గారి మిత్రులు, పరివారం. శస్త్రధారి అయి మిత్ర పరివార సహితముగా ఉన్న యువరాజుపై కత్తి దూయడానికి ఒంటరిగా ఉన్న ఒక అబల సాహసిస్తుందనడం సబబు కాదు. ఆ సన్నివేశానికి ప్రత్యక్ష సాక్షిని నేను. యువరాజు అసహాయురాయలైన ఆ స్త్రీని చంపడానికి ఖడ్గం ఎత్తినప్పుడు క్షణం ఆలస్యం చేస్తే ఆమె శిరస్సు ఖండింపబడుతుందని, ఆ ఘాతుక కృత్యాన్ని ఆపడానికి కత్తి విసిరింది నేను. అలా కత్తి విసిరి ఖడ్గం ధరించిన హస్తాన్ని గాయపరిచి ఉండకపోతే ఆమె నిర్జీవమై ఉండేది. ఒక నిస్సహాయ అబలను రక్షించడానికి నేను తీసుకున్న చర్య దోషమని భావించే పక్షంలో శిక్ష నాకు విధించండి. అదే న్యాయమని నా మనవి.
0: అయ్యో, ఎంత పొరపాటు జరిగింది! ఆ నిర్దోషికి ఇంకా శిక్ష అమలు జరగకుండా ఉంటుందా? అంగుళీమాల, అవకాశం ఉంటే శిక్ష ఆపడానికి ప్రయత్నం చెయ్యి. త్వరగా వెళ్ళు.
1: స్వామి, నా ప్రయత్నం ఫలించలేదు. ఆమెను రక్షించలేకపోయాను. శిక్ష అమలు చేయబడిందని విన్నాను. నా కారణంగా శిక్షకు గురైన ఆ నిర్భాగ్యురాలు వెతుకుతూ బయలుదేరాను. ఆరామం వైపు వచ్చిందని ఇటు వచ్చాను. ఇచ్చటికీ వచ్చినట్లు లేదు. ఆమెను వెతికి కనుక్కునేంతవరకు నాకు మనశ్శాంతి ఉండదు. నా ప్రయత్నం సఫలమయ్యేటట్టు నన్ను ఆశీర్వదించి పంపండి స్వామి.
2: తథాగతుడు సదా నీకు తోడుగా ఉండుగాక. విజయోస్తు.
3: భిక్షు, భిక్షు, ఎక్కడ ఎక్కడున్నా భిక్షు?
2: ఎవరు, ఎవరి వనిత? కంఠస్వరము సుపరిచితముగానున్నది. అమ్మా, పిలిచావా?
3: భిక్షు, భిక్షు, వచ్చావా? నువ్వు, నువ్వేనా? కర్ణఛేదన వల్ల నాకు వినికిడి సరిగా లేదు. చెప్పు భిక్షు, నువ్వేనా?
2: నువ్వు వాసవ, వాసవ తత్తవు కదూ?
3: భిక్షు, గుర్తించావా భిక్షు? ఈ వికృత నికృష్ట రూపంలో కూడా నన్ను గుర్తుపట్టావా భిక్షు? నేను ఎంత దురదృష్టవంతురాలను.
2: అదృష్టవంతురాలవు కనుకనే ఆరామం చేరుకున్నావు. పద, కుటీరంలోకి వెళదాం.
3: భిక్షు, నాకు నాకు చేయుతనిస్తున్నావా భిక్షు?
2: నీకు సేవ చేసే అవకాశం కలిగించి నా శిక్షకు పరిపూర్ణత చేకూర్చావు. కూర్చో
3: భిక్షు. నన్ను సౌందర్య దేవత అని శ్లాఘించిన వాళ్ళంతా అసహించుకుని అపహాస్యం చేశారు. నువ్వు నాకు సేవలు చేస్తానంటున్నావు. నిన్ను సేవించాలని కోరుకున్న నాకు నీ చేత సేవ చేయించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. భిక్షు, నీకు గుర్తుందా ఆనాడు, ఆనాడు

0: शरणं गच्छामि, बुद्धं शरणं गच्छामि,
1: भिक्षु
0: धर्मं शरणं गच्छामि,
1: भिक्षु पात्र खाळीगा उंदि भिक्ष लभिंचलेदा,
0: కరుణామయుడైన తథాగతుని శరణాగతి నందిన వారన్నాడు రిక్తాస్తులు గారు.
1: ప్రస్తుతం నీ పాత్ర రిక్తముగానే ఉన్నది, లోపలికి వచ్చి భిక్ష స్వీకరించు రా. ఇటు ఇటు రా, కూర్చో.
0: ఆ చిత్తరువు
1: నిన్ను అనిమేషంగా నిలబెట్టగలంత ఆకర్షణీయంగా ఉందా ఆ చిత్తరువు?
0: నీవే చిత్రించావా?
1: అమోఘం, ఎలా తెలుసుకున్నావు?
0: సన్యాస దీక్ష గైకొన్న వ్యక్తి రూపాన్ని ఎవరో చిత్రించి ఉంటే నీ మందిరంలో ఉండే అవకాశం లేదు.
1: ఎవరి ప్రతిరూపమో తెలుస్తున్నది కదూ?
0: ఎవరిదైతేనే నువ్వు మెచ్చిన రూపమని మాత్రం చెప్పగలను.
1: బాగా గ్రహించావు భిక్షు, అది ప్రస్తుత రూపం. ఈ చిత్రం చూడు, ఇది నాకు నచ్చిన రూపం, అనుక్షణం నేను ఆరాధించే రూపం. ఇలా ఉండాల్సిన రూపం, అలా సన్యాసిగా ఉండటం నేను భరించలేకుండా ఉన్నాను భిక్షు.
0: చాలా ఆలస్యమైనది, భిక్ష ఇస్తే వెళ్ళిపోతాను.
1: ఇస్తాను భిక్షు. ఎవ్వరు ఎప్పుడు కనీ విని ఎరగని భిక్ష, నువ్వు కనీసం ఊహించని భిక్ష నీకు ఇస్తాను. మనసుకొచ్చిన ఊహ మరుగుపరచకుండా చెప్పు. కంతుడు, జయంతుడు, వసంతుడు, నలకూబరుడు సాటి వస్తారా నా ఆరాధ్య దైవం ముందు?
0: అది నీ భావన
1: భిక్షు. త్రిజగన్మోహన సౌందర్య దేవతనంటూ పాదాక్రాంతులై ప్రాధేయపడిన ఎందరికో దక్కని అనన్య సౌందర్యాన్ని నీకు భిక్షగా ఇస్తాను.
0: బుద్ధం శరణం గచ్చామి.
1: కదలకుండా స్వీకరించు భిక్షు, సన్యాస దీక్ష విడిచిపెట్టు. నీ యవ్వన సౌందర్యాలను నా అనురాగ సముద్ర తరంగ డోలికల్లో ఊగి ఆడి పాడనీయి. స్వీకరించు భిక్షు.
0: ధర్మం శరణం గచ్చామి.
1: భిక్షు, ఈ విశాల సామ్రాజ్యానికి సామ్రాజ్ఞిని చేస్తానన్న యువరాజుకు కూడా దక్కని ఈ వాసవదత్త అయాచితంగా నీకు దక్కుతుంది. భిక్ష స్వీకరిస్తానని లోపలికొచ్చావు, తిరస్కరించి మాటతప్ప్య దోషానికి పాల్పడతావా భిక్షు?
0: సంఘం శరణం గచ్చామి. నీ భిక్ష స్వీకరిస్తాను, ఇప్పుడు కాదు. సమయం ఆసన్నమైనప్పుడు నాకు నేనుగా అడిగి పుచ్చుకుంటాను.
1: భిక్షు ఆగు, ఎప్పుడు ఎప్పుడు వస్తావు? క్షణమొక యుగంగా నీ రాక కోసం నిరీక్షిస్తుంటాను.
0: ఆ క్షణం ఎప్పుడైనా రావచ్చు.
1: రోజులా, వారాలా, నెలలా, సంవత్సరాలా, ఎప్పుడు భిక్షు? భిక్షు,
0: ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? ఆ క్షణం కోసం నిరీక్షించక తప్పదు.
1: ఎన్ని యుగాలైనా నీకోసం నిరీక్షిస్తూ ఉంటాను, నిరీక్షిస్తూ ఉంటాను భిక్షు.

0: నా నిరీక్షణ ఇంతటి నికృష్ట పరిణామానికి దారితీస్తుందని కలనైనా ఊహించలేదు. ఈ కురూపాన్ని భిక్షగా స్వీకరిస్తానంటున్నా. నా మనోవేదన నీకు అర్థం కాదు భిక్షు.
1: బాహ్య శిక్షువు దర్శించగలిగినదంతా నశించిపోతుంది. కనిపించని అంత సౌందర్యం అజరామరం. నీవిస్తానన్నది క్షణభంగురం. నేను స్వీకరించేది నిత్య సత్యం. మానవ సేవయే మాధవ సేవ. నీవిక నిశ్చింతగా ఉండొచ్చు. అవును, నీకీ శిక్ష విధించటానికి హేతువై హత్యాయత్న నేరం మోపటానికి

0: కారణం ఏమిటి? ఎలా సంభవం అయింది?
1: నేను వనదుర్గను సేవించుకుని వెళ్తుండగా సింహగర్జన వినిపించింది. ప్రాణభయంతో అందరూ తలకొక్క దిక్కుగా రక్షణ కోసం పరిగెత్తారు. ఒంటరిగా దిక్కుతోచని స్థితిలో ఉన్న నేను వాసవదత్త అన్న మాట వినిపించి అటు చూశాను. యువరాజు పరివారాన్ని ఆగిపోమ్మని మిత్రులతో కలిసి నా వైపు రావటం చూశాను. నా కోసం వేటగాని వలె పుంచి ఉన్న ఆ దుర్మార్గుడు ఒంటరిగా చిక్కిన నన్ను ఏం చేస్తాడోనని కంపించిపోయాను. అప్పుడు
2: వాసవదత్త, నన్ను దురదృష్టవంతుడన్నావు. ఇప్పుడు చెప్పు, నేను దురదృష్టవంతుణ్ణా అదృష్టవంతుణ్ణా?
3: అవి రెండు ఎప్పుడు జతకూడవు.
2: కలిస్తే అది మహత్తర సంఘటన అవుతుందన్నమాట. నువ్వు ఒంటరిగా మాకంటబడడం దురదృష్టం అనుకుంటున్నావు. ఇలా ఒంటరిగా ఉన్న నీతో జంట కలిపే అవకాశం కలగడం మేము అదృష్టంగా భావిస్తున్నాము. నీ దురదృష్టాన్ని నా అదృష్టాన్ని జత కలిపితే భావి సామ్రాజ్ఞివై మమ్మల్ని నీ గాఢ పరిష్వంగంలో ఓలలాడిస్తూ సువిశాలమైన మా సామ్రాజ్యాన్ని నీ కనుసన్నలతో పరిపాలించవచ్చు. అది మహత్తర సంఘటన. ఏమంటావు?
3: మూడు లోకాలకు మహారాణిని చేసినా నీ కోరిక సిద్ధించదంటాను. ఇంగిత జ్ఞానముంటే చీ అన్న స్త్రీని కోరడం పురుష లక్షణం కాదని గ్రహించి ఉండేవాడు.
2: చాలించు నీ వాచాలత. నేను తలచుకుంటే నీ వంటి వారాంగనలను వేల మందిని కొనగలను. వెలయాలివి. పడుపు వృత్తితో బ్రతకాల్సిన దానికి సామ్రాజ్ఞి పదవి కట్టబెడతానడం శునకాన్ని కనకపు సింహాసనం ఎక్కించడమే అవుతుంది.
3: వెలయాలినా, పడుపు వృత్తితో బ్రతకాల్సిన దానినా? నీ పాదధూళితో నా శిరస్సు పావనం చేయమని పాదాక్రాంతుడవయ్యావు. వెలయాలినంటున్న నా పాదాల మీద పడిన నువ్వా సునకానివి? నేనా? నీ హృదయ మందిరంలో దేవతగా ప్రతిష్ఠించుకుని పూజిస్తానన్నది ఈ వారవనితను కాదా? అందుతుందంటే కాళ్ళు పట్టుకోవడం నీలాంటి వాడికే చెల్లింది. ఏం చేస్తావో చెయ్యి. శవం తప్ప సజీవంగా వాసవదత్త నీకు దక్కదని గుర్తుంచుకో.
2: నిన్నిక ఉపేక్షించడం తగదు. నాకు దక్కని నువ్వు మరెవ్వరికీ దక్కకూడదు. ఒక్క క్షణం, ఈ ఖడ్గం నీ శిరస్సు ఖండించే లోపల దేవుణ్ణే తలచుకుంటావో, దిక్కుమాలిన సన్యాసినే స్మరిస్తావు. నీ తల పుచ్చకాయలా ధూళిలో పొరలాడుతుంది.
1: అలా మూర్చపోయిన నేను నా ఇంట్లో కళ్ళు తెరిచాను. అక్కడ ఏం జరిగిందో, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. పక్షం రోజుల క్రితం హత్యా ప్రయత్న నేరం మోపి న్యాయస్థానంలో నిలబెట్టారు. ఆ సభలో
4: నిందితురాల, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం ప్రకారం నిన్ను కోరిన యువరాజును తిరస్కరించుటయే కాక హత్య చేయడానికి ప్రయత్నించావన్న ఆరోపణ రుజువు పరచబడింది. ఈ విషయంలో నువ్వు చెప్పుకోదలిచిందేమైనా ఉంటే చెప్పవచ్చు.
1: నేను నిర్దోషిని. తిరస్కరించడం వాస్తవం, హత్యకు పూనుకున్నాననడం అసత్యం. నన్ను చంపడానికి యువరాజే ఖడ్గమెత్తాడు. భయవిహ్వలనై నేను మూర్ఛిల్లాను. అప్పుడేం జరిగిందో నాకు తెలియదు.
4: అప్పుడు అక్కడ నువ్వు తప్ప మరెవరూ లేరనట వాస్తవం కాదా?
1: నన్ను ఆదుకోవటానికి నా అనేవారెవ్వరూ అక్కడ లేరు. యువరాజు మిత్రులు, పరివారము ఉన్నారు.
4: యువరాజు గారి మిత్రులు అంతటి ఘోరకృత్యానికి పాల్పడరు. పరివారమా దూరంగా ఉంది. యువరాజు గాయపడడం ఎలా సంభవము?
1: నాకు తెలియదు.
4: నీకు తప్ప మరెవరికి యువరాజు గారిని గాయపరిచే అవకాశం కానీ అవసరం కానీ లేదు. ఈ అకృత్యానికి నీకు మరణదండనే న్యాయమైన శిక్ష.

0: కానీ నీలాంటి వారికి హెచ్చరికగా హత్యా ప్రయత్నానికి నీ నిరుపమాన సౌందర్యమే కారణమని భావిస్తూ ఆ సౌందర్యము నీకు లేకుండా చేయడమే తగిన శిక్షగా నిర్ణయించి నీ కర్ణ నాసికలు ఖండించి వదిలివేయవలసినదిగా తీర్పునిస్తున్నాము.
1: భిక్షు, నేను నిరపరాధినని నువ్వు నమ్ముతావా?
2: నమ్ముతాను.
1: నిర్దోషినైన నాకీ శిక్ష ఎందుకు విధింపబడింది?
2: ఒకరికి దానమిచ్చిన అమూల్య సంపదను నువ్వు నీ దగ్గరుంచుకోవటం దోషం కాదా?
1: నువ్వు నా భిక్ష స్వీకరించలేదు కదా, దాన్ని భద్రంగా కాపాడి నీకివ్వలేకపోయాను, అదే నా బాధ.
2: నేను స్వీకరించాను కనుకనే నువ్వు ఇప్పుడు నా ఆశ్రమంలో ఉన్నావు.
1: భిక్షు, నీకు నేనిస్తానన్న భిక్ష ఈ కురూపం కాదు కదా?
2: నీవిస్తానన్న సౌందర్యాన్ని నేను స్వీకరించాను కనుకనే నీకీ రూపం మిగిలిందనుకోవచ్చుగా. అపరూప సౌందర్యమని అప్పుడు నీవు భావించింది, కురూపమని ఇప్పుడు బాధపడుతున్నది నశించే శరీరమే కానీ నిత్యమైన ఆత్మ కాదు. ఆత్మ రూపరహితం. స్వరూప కురూపాల తేడా ఆత్మకు లేవు. తథాగతుని శరణు పొంది నిశ్చింతగా ఉండు సోదరి.
1: స్వామి, బుద్ధం శరణం గచ్చామి.
3: స్వామి, స్వామి, వాసవదత్త జాడ తెలియలేదు. ఒక నిర్దోషికి శిక్ష విధించిన న్యాయస్థానాధిపత్యం నాకు అక్కర్లేదని త్యజించాను. నాకు బౌద్ధ దీక్ష ఇచ్చి ఆశీర్వదించండి స్వామి.
2: హింసను విడనాడిన క్షణంలోనే నువ్వు దీక్షాబద్ధుడవైనావు. దొంగ హంతకుడు అన్న నిన్ను న్యాయాధ్యక్ష పీఠం వరించటం నీ దీక్షా కృషి ఫలితం. ఆ పదవిని త్యజించి ఆరామ వాటిగా చేరటం నీ దీక్షకు పరిపక్వ దశ. పరిపూర్ణ భిక్షుకత్వం సాధించిన నీకు ఏ దీక్ష అవసరం లేదు. నేటి నుండి ఆనంద భిక్షు నామంతో వర్ధిలు నాయన.
3: కృతార్థుని స్వామి.
2: వాసవదత్త, యువరాజు ఖడ్గప్రహరం నుండి నిన్ను రక్షించింది ఇతడేనా? లేమ్మా, లేచి చూడు. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి.
3: స్వామి, వాసవదత్తను కురూపిని చేశారని విన్నాను. ఈమె అంగవైకల్యం లేని దేవతలా ఉంది. నిజంగా వాసవదత్తేనా స్వామి?
1: స్వామి, ఎందుకు నాకు ఈ సౌందర్యం తిరిగి ప్రసాదించారు? నన్ను కురూపినిగానే ఉండనివ్వండి. సౌందర్య ప్రలోభానికి లోబడి కష్టాలు కొని తెచ్చుకోలేను. మీ కరుణను ఉపసంహరించండి, నన్ను కురూపినిగానే ఉండనివ్వండి. స్వామి, నన్ను కురూపినిగానే ఉండనివ్వండి.
2: నువ్వు కోరకపోయినా తథాగతుని కరుణ శరణాగతి నందిన వారిపై ప్రసరింపక మానదు. నీ పూర్వరూపాన్ని బుద్ధ భగవాను అనుగ్రహంగా స్వీకరించు సోదరి. చరమ జీవితాన్ని బుద్ధ పదంలో పావనం చేసుకో, అదే సర్వజనావళికి శాంతి పదం. నీ జన్మ చరితార్థమవుతుంది తల్లి, వెళ్ళిరా. బుద్ధం శరణం గచ్చామి.
4: ఇంతవరకు మీరు శాంతి పథం నాటిక విన్నారు. రచన కొత్తపల్లి కృష్ణకిషోర్. ఇందులో భిక్షు శ్రీ కేజే ఆనందబాబు, వాసవదత్త శ్రీమతి మద్దూరి వేణుమాధవి, అంగుళీమాలుడు శ్రీయుతులు ఎం గురుస్వామి, చక్రవర్తి వేముల కృష్ణమూర్తి గౌడ్, యువరాజు జగర్లపూడి శాస్త్రి. నిర్వహణ ఏ

ఒక సినిమాను వెండి తెరపై ఆవిష్కరించాలంటే 24 ఫ్రేమ్స్, అదేనండి 24 ఫ్రేమ్స్ అంటూ ఉంటారు కదా, వాటితో కనీసం అంటే 12 నుండి 14 రీళ్ల వరకు తయారు చేయాల్సిందే. సినిమా అనగానే ముందు హీరో, హీరోయిన్, విలన్ తదితర పాత్రలు గురించి మనము ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఒక సినిమాను నిర్మించాలంటే తెర వెనుక ఉండే దర్శకుడు అతని అసలు సిసలైన హీరో. మనం వెండి తెరపై సినిమా చూస్తున్నంతసేపు హీరోను చూస్తాం, కానీ అక్కడ ఒక దర్శకుడి మస్తిష్కం నుండి వచ్చిన ఊహా జనితాలను, వాటిని హావాభావాలతో నటించే నటీ నటులను చూస్తుంటాం. అంటే సినిమాకు అసలైన హీరో దర్శకుడు. మన దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో దిగ్గజ దర్శకుల్లో ఒకరు భారతీరాజ. వారు నిన్నటి రోజు పరమపదించారు. దర్శక నిర్మాణంలో భారతీరాజాది ఒక ప్రత్యేకమైన శైలండి. ఆయనను గురుతుల్యులుగా భావించి ఎంతోమంది దర్శకులు వారి మార్గాన్ని అనుసరిస్తూ ఎన్నో విజయాలను పొందుతూ ఉన్నారు. మరి ఈనాటి సంధ్యారాగంలో సూర్యాస్తయ సమయంలో చలనచిత్ర పరిశ్రమను చీకటిలోకి జారవిడిచి అస్తమించిన తమిళ దర్శకుడు భారతీరాజాగారి దర్శకత్వంలో వచ్చిన ఆనిముత్యాల్లాంటి సినిమాల్లోని పాటలను వినిపిస్తుంది వారికి నివాళిగా ఇవాల్టి సంధ్యారాగం.

స్టూడియో గోడల మధ్య మగ్గుతున్న తమిళ సినిమాకు నాలుగు తిక్కులా కిటికీ తెరిచిన ఇయక్కునర్ ఇమయం అంటే దర్శక శిఖరం భారతీరాజ. లెజెండరీ దర్శకుడైన భారతీరాజ దర్శకత్వంలో ఓ ట్రెండ్ను సెటర్ చేశారండి, అంటే క్రియేట్ చేశారు, అందుకే అతన్ని ట్రెండ్ సెటర్ అంటారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ నేటివిటీని చూపించడానికి సెట్టింగ్స్ కాకుండా గ్రామాల్లోనే షూటింగ్ చేసిన తొలి దర్శకుడు భారతీరాజ. వెండి తెరకు పల్లె మట్టి వాసనను అద్ది మసకబారుతున్న గ్రామీణ వాతావరణానికి తన సృజనాత్మక ఛాయలతో వెండి వెలుగులను నింపారు భారతీరాజ. తెలుగులో సీతాకొక చిలుక, తూర్పు వెళ్లే రైలు, పదహారేళ్ల వయసు, ఎర్ర గులాబీలు, ఇలా తన కథలతో వెండి తెరపై తెలుగులో కూడా కవిత్వం చేశారు తమిళుడు అయిన భారతీరాజ. పెద్ద పెద్ద స్టార్లు ఆయన చేతిలోనే పాత్రలయ్యారు. బిగ్గుల వేషాలు అసలు సిసలు పల్లెటూరు మనుషులయ్యాయంటే అతిశయోక్తి కాదు.

என் இனிய தமிழ் மக்களே, நா பிரியமைன தமிழ பிரஜலாரா அனி தன பிரத்தி சினிமா மொதட்லோ கேவலம் கொந்துனு மாத்திரமே வினிபின்சே பாரதி ராஜா ஒக தர்ஷகுடிகா வெண்டி தரக்கு மட்டி பரிமளம் அத்தினவாடுகா பாவகுனிகா கெமராதோ கவித்வம் ராசே பிபாசிகா கோட்ல மந்தி பிரேக்ஷகுல அபிமானம் பொந்தின பாரதி ராஜா அசலு சிசலைன பேரு சின்னசாமி பிரியமாயா தேவர். వీరు 1941 జులై 17వ తేదీన తమిళనాడులోని తేని అల్లి నగరంలో జన్మించారు. చిన్నసామికి చిన్నప్పుడే కళలంటే మక్కువ. ఆ ఇష్టంతోనే ఆయన సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. పి పుల్లయ్య, ఎం కృష్ణన్ నాయర్ తదితర దర్శకుల దగ్గర దర్శకత్వ శాఖలో చేరారు. 16 వయద్దినిలే 1977లో విడుదలైన చిత్రంతో దర్శకుడిగా మారారు. ఇది తమిళ మాతృక. అదే తెలుగులోకొస్తే 16 ఏళ్ల వయసు. ఈ సినిమా పోస్టర్లో చిన్నసామి పేరు భారతీ రాజా అని ఉంటుంది. తమిళ ప్రముఖ కవి సుబ్రహ్మణ్య భారతీయారంటే ఉన్న ఇష్టంతో తన స్క్రీన్ నేమ్ని భారతీ రాజాగా పెట్టుకున్నారు. మరి తెలుగులో కూడా 16 ఏళ్ల వయసు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మొదట్లోనే తొలి చిత్రంతోనే చాలా దగ్గరయ్యారు భారతీ రాజా.

16 ఏళ్ల వయసు. తెలుగు తమిళ చిత్రాలలో ఒక మైలురాయిగా పరిగణించబడింది. తర్వాత 16 ఏళ్ల వయసు సినిమా తర్వాత భారతీ రాజా తదుపరి చిత్రం కిళకే పోగుం రైల్, అంటే తూర్పు వెళ్లే రైలు లాంటి ఇలాంటి ఫలితాలనే ఒక గ్రామీణ వాతావరణ నేపథ్యం గల సినిమానే నిర్మించడం, చివరికి భారతీరాజా కేవలం గ్రామ ప్రేక్షకులను మాత్రమే మెప్పించగలరనే విమర్శలకు దారితీసింది. ఇది ఆయన సిగప్పు రోజక్కల్ అనే చిత్రాన్ని రూపొందించడానికి కూడా దారితీసింది. భావన నిర్మాణం ఈ రెండింటి పరంగా పూర్తిగా పాశ్చాత్యకరించబడిన ఒక మానసిక రోగైన స్త్రీ దేశి గురించి తీసిన చిత్రం ఇది. మరి ఆ సినిమా తర్వాత ఎన్నో సినిమాలు నిర్మించినా కూడా భారతీరాజా తన ప్రయోగాత్మక చిత్రంలో నిలల్గల్ 1980లో, యాక్షన్ థ్రిల్లర్ అయినటువంటి టిక్ టిక్ టిక్ 1981తో తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. ఒకే శైలికి పరిమితం కాకపోవడాన్ని నిరూపించుకున్నారు భారతీరాజా. కానీ నిస్సందేహంగా గ్రామీణ ఇతివృత్తాలే ఆయనకు ప్రధాన బలమని తేల్చి చెప్పాయి. ఎందుకంటే 1980లో ఆయన నిర్మించిన అతిపెద్ద విజయాలు సాధించిన అలైగల్ ఓ పతిల్లై, 1981లో మన్న వాసనై, 1983లో ముత్తల్ మురియత్తై వంటి చిత్రాలు గ్రామీణ నేపథ్యంలో సాగే బలమైన ప్రేమ కథలే. అందుకే ఆ ముద్రను అలా వేయించుకున్నా కూడా పల్లె ప్రేమకథ చిత్రాలే తీయగలడు అని భారతీరాజా మీద ముద్ర వేశారు. కానీ తనలో ఇంకో కోణం ఉందన్న నిరూపణను చేశారు ఎర్ర గులాబీలు చిత్రం ద్వారా.

కేవలం ఒక దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా తన ప్రస్థానాన్ని తమిళ తెలుగు చిత్రాలలో ఎంతో నిరూపించుకున్నారు భారతీరాజ. నటుడిగా భారతీరాజ రాణించారు. తన దర్శకత్వం వహించిన కళ్ళుక్కుల్ ఈరంలో దర్శకుడి పాత్రగా చేశారు. అలాగే మణిరత్నం తెరకెక్కించిన యువ సినిమాతో పూర్తి స్థాయి నటుడిగా మారారు. సింభు, ఈశ్వరంలో ధనుష్ నిర్మించిన తిరు సినిమాలో ముఖ్య పాత్రను పోషించారు భారతీరాజ. తమిళంలో భారతీరాజ నటించిన చివరి చిత్రం పులవర్ విడుదల కావాల్సి ఉంది. చివరగా ఆయన మలయాళంలో తుడరంలో కనిపించారు. అలాగే విజయన్, త్యాగరాజన్, మణివన్నన్ వంటి వారికి ఒక్కో సినిమాకి డబ్బింగ్ కూడా చెప్పారు. కదుత్తమ్మలో కాడు పొట్టగాడనే పాట కూడా పాడారు. బుల్లి తెరకు తేకత్తి పొన్నం అప్పున్నం నానం వంటి సీరియల్స్ కి, మోడర్న్ లవ్ చెన్నై అనే వెబ్ సిరీస్ లో ఓ ఎపిసోడ్కి కూడా దర్శకత్వం వహించారు భారతీరాజ. అలాగే భారతీరాజాకు ఆర్ అనే అక్షరానికి ఎంతో అవినాభావ సంబంధముంది. తెలుగు తమిళ చిత్రాలలో విజయశాంతి, రాధిక, రాధ, రేవతి, రేఖ, రంజిత, రతి, అగ్నిహోత్రి, ముచ్చర్ల అరుణ, ప్రియమణి ఇలా పలువురు కథానాయకులను పరిచయం చేశారు దర్శకుడు భారతీరాజ. ఆయన తెరకెక్కించిన కళ్ళుక్కుల్ ఈరంతో విజయశాంతి నటిగా ప్రయాణం మొదలుపెట్టి తెలుగులో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగారు. అలాగే తాను పరిచయం చేసిన కథానాయకుల పేరు మార్చాల్సి వస్తే ఆర్ అక్షరం ఉండేలా చూసుకునేవారు భారతీరాజా.

భారతీయ చిత్రసీమకు చేసిన ఎనలేని సేవలకు గాను భారతీ రాజాను ఎన్నో అవార్డులు వరించాయి. యుక్నర్ ఇమయం అంటే దర్శక శిఖరం అనే బిరుదు ఆయన సొంతం. 2004లో భారత ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. వివిధ విభాగాల్లో మొత్తంగా 6 జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు భారతీరాజా. సీతాకోక చిలుక, ముదల్ మర్యాదై, వేదం పుదిదు, కరుత్తమ్మ, అంది మందారై, కడల్ పూక్కళ్ చిత్రాలకు జాతీయ అవార్డులు వరించాయి. ఇంకా తమిళనాడు రాష్ట్ర పురస్కారాలు, ఇతర అవార్డులు అందుకున్నారు. ఇక మన తెలుగు పరిశ్రమలో సీతాకోక చిలుక సినిమాకి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును పొందారు భారతీరాజా.

ఎంత ఎదిగినా, ఎన్ని విజయాలను సాధించినా చివరకు మనిషి మట్టిలోనే కలవాలి. గ్రామీణ మట్టి వాసనను వెండితెర ప్రేక్షకులకు పరిచయం చేసిన దర్శక శిఖరం నేడు ఆ మట్టిలో ఐక్యమయ్యారు అంటే తమిళ తెలుగు చిత్ర పరిశ్రమ ప్రేక్షకులకు ప్రేక్షకులు నమ్మలేకున్నారు.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మరికొద్ది క్షణాల్లో ఈరోజు సాయంత్రం కర్నూలు ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలను వినే ముందు వాణిజ్య ప్రకటన.
1: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
1: మన శ్రీ చైతన్య విద్యార్థి.
0: ఈరోజు సాయంత్రం కర్నూలు ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. 6:20 రేపు కర్నూలు ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల హైలైట్స్ వింటారు. 6:25 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి.

ఏడు గంటలకు కుటుంబ సంక్షేమ గీతం వింటారు కర్నూల్ ఎఫ్ఎం కేంద్రం నుంచి. ఏడు గంటల ఐదు నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. ఏడు గంటల పదహైదు నిమిషాలకు కిసాన్ వాణి. ఈరోజు రాత్రి ఏడు గంటల పదహైదు నిమిషాలకు ప్రసారమయ్యే కిసాన్ వాణి కార్యక్రమంలో వర్షాకాలంలో పశువుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి పశు వైద్య నిపుణులు డాక్టర్ పోతురాజుల వెంకట సుబ్బయ్య గారి ప్రసంగం ప్రసారమవుతుంది. అలాగే మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు, జానపద గీతం తదితర అంశాలు వినవచ్చు కిసాన్ వాణి కార్యక్రమంలో. ఈ కార్యక్రమం ఈరోజు రాత్రి ఏడు గంటల పదహైదు నిమిషాలకు వినవచ్చు కర్నూల్ ఎఫ్ఎం కేంద్రం నుంచి. ఇక ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు వికసిత్ భారత్ శీర్షికన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాన్ని రిలే వింటారు. రాత్రి ఎనిమిది గంటలకు హలో కర్నూల్ ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది మన కర్నూల్ ఎఫ్ఎం కేంద్రం నుంచి. ఇందులో శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే తెలుగు సినీ గీతాలు వినవచ్చు. ఇక ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు విజయవాడ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు హిందీలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. తొమ్మిది గంటలకు ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. తొమ్మిది గంటల పదహైదు నిమిషాలకు స్పాట్లైట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు హిందీ ఫీలింగ్ గీతాలు వింటారు కర్నూల్ ఎఫ్ఎం కేంద్రం నుంచి. పది గంటలకు ఏకచిత్రగానం శీర్షికన గోకులంలో సీత చిత్రం నుంచి పాటలు వినవచ్చు. పది గంటల ముప్పై నిమిషాలకు ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాలు ప్రసారమవుతాయి మన కర్నూల్ ఎఫ్ఎం కేంద్రం నుంచి. ఇక రాత్రి పదకొండు గంటలకు హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. పదకొండు గంటల ఐదు నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక రాత్రి పదకొండు గంటల పది నిమిషాల నుండి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రభుత్వం పన్నెండు సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసే ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు సాయంత్రం కర్నూల్ ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పేదలు విద్య ద్వారా సాధికారత సాధించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా దేశం వేగంగా అభివృద్ది చెందుతోందని బీజేపీ రాష్ట అధ్యకులు పివిఎన్ మాధవ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా ఈరోజు పలుచోట్ల యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించారు. యువతకు విమానయాన శిక్షణ ఇచ్చేందుకు రాజమహేంద్రవరంలో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఎఫ్టీఓను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరు తెలిపారు. పేదలు విద్య ద్వారా సాధికారత సాధించాలనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సంకల్పమని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. అంబేద్కర్ గురుకులాల జిల్లా సమన్వయకర్తలు, ప్రధానోపాధ్యాయులు, సహాయ సంచాలకులకు విజయవాడ విఆర్ సిద్ధార్థ కాలేజీలో ఈరోజు నిర్వహించిన వర్క్షాప్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ గురుకులాలు సంక్షేమ హాస్టల్స్లో విద్యా బోధనా సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షల్లో 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక, ముస్తాబు కార్యక్రమాలను

0: ప్రతి పాఠశాలలో ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వారి మానసిక స్థితిని గమనించి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలు బోధించాలని మంత్రి సూచిస్తూ,
1: మాకు పిల్లలు చదువు కావాలి, ఆర్థిక పరిస్థితి ఇబ్బంది అయితే తండ్రి లేదో తల్లి లేదో ఏదో పరిస్థితుల్లో మేము కూడా ఆ హాస్టల్లో మాకు ఇవ్వాలని చెప్పేసి సీట్స్ అడుగుతుంటే సోషల్ వెల్ఫేర్ అన్నప్పుడు కానీ మిగిలినటువంటి బీసీ అండ్ ఈబీసీ గురించి కూడా ప్రెజర్స్ ఉన్నాయి అంటే మనం మన ఇన్స్టిట్యూట్స్ కి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోగలుగుతున్నాం. మీ ఎండ్లెస్ ఎఫర్ట్స్ తీసుకొచ్చి ఇన్ని మరింత ఉన్నత స్థితి తీసుకురావాలనేది మా ఆలోచన, మా ఆశయం. ఏం కావాలో అది చేద్దాం. మనకి మంచి విద్య ఉండాలి, విద్యతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి, వాళ్ళు ఒక స్థిరపడాలి, ఉన్నత స్థితిలో ఉండాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా దేశం వేగంగా అభివృద్ది చెందుతోందని భారతీయ జనతా పార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యకులు పీవీఎన్ మాధవ్ అన్నారు. విజయవాడలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పుష్కర కాలంగా నరేంద్ర మోదీ అద్భుతమైన పాలన చేస్తున్నారని చెప్పారు. ఈ 12 ఏళ్లలో ప్రపంచ దేశాలు మన వైపు చూసేలా అనేక రంగాల్లో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. 12 ఏళ్ల పాలనలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేందుకు రేపు తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎన్డీఏ పాలనా కాలంలో ఎటువంటి అసమానతలు లేకుండా ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలను అందించారని మాధవ్ తెలియజేస్తూ,
2: పేదల యొక్క సంక్షేమమే పరమావధిగా చేసిన అన్ని రకాల ఆలోచనలు ఎక్కడ కూడా ఒక ప్రాంతానికి లేదా ఒక వర్గానికి చేశాడనే ఆలోచన కాకుండా దేశ వ్యాప్తంగా అందరికి అన్ని సమయంలో సాచ్యురేషన్ మోడల్ చిట్ట చివరి వ్యక్తికి ఆ ఫలితం అందే విధంగా ఏ పథకాన్ని ఆలోచన చేసినా అందరికీ ఒకేసారి ఒకేలాగా అందాలని ఒక ఆలోచన చేయటంలో దేశంలో ఏ నాయకుడు పుట్టలేదు, ఏ నాయకుడు కూడా గతంలో చేయలేదు, రాబో కాలంలో చేయాలన్నా కూడా అటువంటి ఒక అద్భుతాన్ని నరేంద్ర మోడీ గారు సృష్టించారు.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, అన్నమయ్య, శ్రీకాకుళం, ఏలూరు జిల్లాలలో ఈరోజు ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించారు. విశాఖపట్నంలోని నేవల్ డాక్ యార్డ్లో భారత నౌకాదళం, జిల్లా యంత్రాంగం, ఆయుష్ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక పార్వతీపురం మన్యం జిల్లా తోటపల్లి జలాశయం గట్టు సమీపంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. మానసిక ఉల్లాసానికి యోగా ఎంతో అవసరమని, నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ యోగాను భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులోని జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా హార్స్లీ హిల్స్లో కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో గత ఏడాది చేపట్టిన డీఎస్సీ నియామక ప్రక్రియకు సంబంధించి స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, గతంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏ రిక్రూట్మెంట్లోనైనా క్రీడాకారులకు 2% రిజర్వేషన్తో పాటు మిగతా అభ్యర్థుల వరే వారు కూడా పరీక్ష రాసి అర్హత సాధించాలన్న నిబంధన ఉండేదని చెప్పారు. కానీ ప్రస్తుత అధికార ప్రభుత్వం ఆ నిబంధనను మార్చి స్పోర్ట్స్ కోటాను 2-3% పెంచడంతో పాటు అసలు పరీక్ష రాయాల్సిన అవసరం లేదంటూ కొత్త జీవో తీసుకువచ్చి అక్రమాలకు పాల్పడిందన్నారు. ఈ విధానంతో నష్టపోయిన డీఎస్సీ అభ్యర్థులకు సంఘీభావంగా తమ పార్టీ రేపు నిరసనలు చేపడుతుందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ 2 ఏళ్ల వైఫల్యాలపై కూడా నియోజకవర్గ స్థాయిలో నిరసన ర్యాలీలు నిర్వహిస్తుందని చెప్పారు. రాష్ట ప్రభుత్వం డీఎస్సీ పరీక్షను ఎంతో పారదర్శకంగా నిర్వహించిందని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, 2025 డీఎస్సీపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. 2024 డీఎస్సీ నోటిఫికేషన్ను కొన్ని న్యాయపరమైన కారణాల వల్ల నిర్వహించలేకపోయామని తెలిపారు. అలాగే 2025 డీఎస్సీ ప్రశ్నపత్రాల తయారీలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. అనంతరం ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజీ జైన్ మాట్లాడుతూ, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అన్ని నిబంధనలకు అనుగుణంగానే వెరిఫికేషన్ చేశామని తెలిపారు. నకిలీ సర్టిఫికేట్స్ ఇచ్చారన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. యువతకు ప్రపంచస్థాయి విమానయాన శిక్షణ ఇచ్చేందుకు రాజమహేంద్రపురంలో అత్యాధునిక ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఎఫ్టీఓను ఏర్పాటు చేస్తున్నట్లు స్థానిక పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. మధురపూడిలో జార్విస్ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో

0: ఏర్పాటు చేయనున్న పైలట్ ట్రైనింగ్ సెంటర్కు భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ విమానయాన రంగం అభివృద్దిలో ఇది ఒక కీలక ముందడుగని, రాష్ట్రంలోనే తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్గా ఈ శిక్షణా కేంద్రం నిలవబోతుందని పేర్కొన్నారు. సుమారు 6 నెలల్లో దీనిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తొలి దశలో సుమారు 30 మంది శిక్షణార్థులకు శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. 2014లో దేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం వాటి సంఖ్యను 166 పెంచిందన్నారు. ఉడాన్ పథకం ద్వారా విమానయాన ప్రయాణాన్ని సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పురంధేశ్వర్ వివరిస్తూ,
1: విమానయానం అనేది పేదవారికి కూడా అందుబాటులో తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ ఉడాన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ టియర్ 2 టియర్ 3 పట్టణాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కనెక్ట్ చేసేటువంటి ప్రక్రియ నరేంద్ర మోడీ గారు చేపట్టడం జరిగింది. ఎయిర్లైన్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పైలట్ల సంఖ్య కూడా పెరగవలసినటువంటి అవసరం ఉంది. దాని దృష్ట్యా జార్విస్ వాళ్ళు ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో రాజమండ్రి అనువుగా ఉంటుంది అనేటువంటి భావన, క్వాలిటీ ట్రైనింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి
0: ఆరోగ్య శాఖలో జీరో వేకెన్సీ విధానం అమలుకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్ కింద 529 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్ అనుసరించి జాతీయ ఆరోగ్య మిషన్ కింద 6 కేటగిరీల్లో కలిపి 267 మెడికల్ ఆఫీసర్ల భర్తీకి సంబంధించి పోస్టింగ్ ఉత్తర్వులను రేపు పంపనున్నామని తెలిపారు. ముగిసిన వెబ్ కౌన్సిలింగ్ ద్వారా అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లను అనుసరించి పోస్టింగ్ ఉత్తర్వులు అభ్యర్థులకు మెయిల్స్ ద్వారా వెళ్తాయని తెలిపారు. వీరందరూ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ జిల్లా ఆసుపత్రుల్లోని ఎన్సీడీ క్లినిక్లు, నవజాత శిశువుల సంరక్షణ కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్లుగా విధుల్లో చేరనున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం కోసం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ ఈరోజు ఏలూరు జిల్లాలో పర్యటించింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని కమిషన్ జిల్లా కలెక్టర్ కె వెట్రి సెలవుతో కలిసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన స్థానిక సంస్థల అధికారులతో ఈరోజు సమావేశమైంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలు విద్య ద్వారా సాధికారత సాధించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా దేశం వేగంగా అభివృద్ది చెందుతోందని బీజేపీ రాష్ట అధ్యకులు పివిఎన్ మాధవ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా ఈరోజు పలుచోట్ల యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

0: పాఠం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: రేపటి రోజు కర్నూల్ ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రేపు ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో పి సుశీల గానం చేసిన భక్తి గీతాలు శరణం భవాని వింటారు. 6:20 నాతియా కలం శీర్షికన బీనాదేవి శబ్నం ఆలపించిన ఉర్దూ భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ షేక్ సలీం భాషా గారి హితోక్తులు వినవచ్చు.

6 గంటల 35 నిమిషాలకు పొలం పనులు, 6 గంటల 45 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7 గంటల 15 నిమిషాలకు కాంతి రేఖలు కార్యక్రమం ప్రసారమవుతుంది కర్నూల్ ఎఫ్ఎం కేంద్రం నుంచి. రేపు ఉదయం 7 గంటల 15 నిమిషాలకు ప్రసారమయ్యే కాంతి రేఖలు కార్యక్రమంలో ముందుగా పత్రికా సమాచారం, అనంతరం దేశ ఆర్థిక రంగాన్ని నాశనం చేసే బాల కార్మిక వ్యవస్థ, ఈ అంశం గురించి డాక్టర్ ఎం సాహిత్య గారి ప్రసంగం, తదనంతరం వినియోగదారుల రక్షణ చట్టంపై అవగాహన, ఈ అంశం గురించి న్యాయవాది శ్రీమతి కెఏ జ్యోతి గారి ప్రసంగం, తదనంతరం చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత గురించి కొన్ని వివరాలను తెలుసుకుంటారు. ఈ కార్యక్రమాలు కాంతి రేఖల్లో వినవచ్చు. రేపు ఉదయం 8 గంటలకు హిందీలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, 8 గంటల 15 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి, 8 గంటల 30 నిమిషాలకు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమయ్యే వార్తా వ్యాఖ్య వింటారు, 8 గంటల 35 నిమిషాలకు శ్రోతలు కోరిన అభిరుచి కార్యక్రమంలో పాటలు ప్రసారమవుతాయి, 9 గంటల 30 నిమిషాలకు చిత్రాంజలి శీర్షికన తెలుగు సినీ గీతాలు. ఇక రేపు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ వారి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే, 11 గంటలకు వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు, 12 గంటల 30 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి, 12 గంటల 40 నిమిషాల నుంచి 1 గంట 20 నిమిషాల వరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు రిలే వింటారు, 1 గంట 20 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, 1 గంట 30 నిమిషాలకు వివిధ భారతి ముంబై వారి కార్యక్రమాలు వినవచ్చు ముంబై కేంద్రం నుంచి, ఇక మధ్యాహ్నం 2 గంటలకు జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, 2 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల వరకు వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు కొనసాగింపు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపు సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే కర్నూలు చైతన్య భారతి సాహితీ సాంస్కృతిక సభ్యులు సమర్పించు పురోగమి నాటిక వింటారు కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి. అనంతరం సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వినవచ్చు. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. ఇక 6:25 అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాలు వినవచ్చు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 పల్లె సీమలు కార్యక్రమం వింటారు కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి. రేపు రాత్రి 7:15 ప్రసారమయ్యే పల్లె సీమలు కార్యక్రమంలో శనగలో అధిక దిగుబడి రకాలు యాజమాన్య చర్యలపై వ్యవసాయ అధికారిని శ్రీమతి జె స్వప్నికా గారి ప్రసంగం, సంప్రదాయ వ్యవసాయంపై సంభాషణ, మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు తదితర అంశాలు వినవచ్చు పల్లె సీమలు కార్యక్రమంలో. ఇక రేపు రాత్రి 7:45 వికసిత్ భారత్ శీర్షికన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. రేపు రాత్రి 8:00 కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి ప్రసారమయ్యే జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీమతి కొమ్ము లచ్చమ్మ బృందం పాడిన జానపద గీతాలు వింటారు. 8:15 చిత్రసీమ తెలుగు ఫిలిం గీతాలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 8:45 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 స్పాట్ లైట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ని కార్యక్రమం ప్రసారమవుతుంది కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి. రేపు రాత్రి 9:30 ప్రసారమయ్యే హలో కర్నూలు ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరే తెలుగు సినీ గీతాలు. ఇక రాత్రి 10:00 ఏకచిత్రగణం శీర్షికన నువ్వు లేక నేను లేను చిత్రం నుంచి పాటలు వినవచ్చు. 10:30

ఎప్పటిలాగే ఆపాత మదరలు అలనాటి మదురు గీతాలు వింటారు. 11 గంటలకు హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 11 గంటల 10 నిమిషాలకు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసే ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి రేపు ఉదయం నుండి రాత్రి వరకు కర్నూల్ ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళ్టి అభిరుచి కార్యక్రమంలో శ్రోతల ఉత్తరాల ద్వారా కోరే తెలుగు సినీ గీతాలు వినిపిస్తుంది మీ కర్నూలు ఎఫ్ఎం. మరి పాటలు వినే ముందు వాణిజ్య ప్రకటన.

0: చట్టం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: అభిరుచి కార్యక్రమంలో ముందుగా శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట గ్రామం నుండి దుబాయ్ బాషా ముబీన్ బేగం, అబ్దుల్ మన్నాన్ సైమా, మహబూబ్ బాషా మిన్నత్ బేగం వారి గ్రామ ప్రజలు వారందరి కోసం మరి సూర్య ఐపీఎస్ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన గీతమిది వేటూరి సాహిత్యం ఇళయరాజా సంగీతం. మరి కోరిన శ్రోతల కోసం, వింటున్న శ్రోతలందరి కోసం సూర్య ఐపీఎస్ చిత్రం నుంచి ఈ పాట.

శ్రోతల కన్నుల ఎఫ్ఎం బ్యాండుపై అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాలు వింటున్నారు. మరి కార్యక్రమంలో తర్వాత శ్రోతలు నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లి గ్రామం నుండి తిమ్మనాయుడు, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు, వారి మిత్ర బృందం అండి. మరి కోరిన శ్రోతలందరి కోసం, వింటున్న శ్రోతలందరి కోసం నిర్ణయం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన ఇళయరాజా వేటూరి గీతం, ఇది ఇళయరాజా సంగీతం.

0: శ్రోతల అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన పాటలు వింటున్నారు. మరికొన్ని పాటలు వినే ముందు కొన్ని ప్రకటనలు విందాం. శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: రే బజారి
2: అయ్యా,
1: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
2: అలాగయ్యా, కాల్చొత్తా.
3: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలగజేస్తాయి.
4: క్యారీ బ్యాగ్ల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.
0: అభిరుచి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి కార్యక్రమంలో తర్వాత శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారండి. అలాగే మరికొద్ది మంది శ్రోతలు కర్నూలు నుంచి కోరుతున్నారు. శ్రీదేవి, లక్ష్మీ, సుజాత, అనిత, మాధవి, సఖ్యత, శ్రీవాణి, రాధిక, సౌజన్య, విజయ, సౌజన్య, సరిత, శోభ, సంధ్య, గీతారాణి, గిరిజ, సుధారాణి, మహాదేవి, మంజుల వారి మిత్రబృందం వీరందరూ

తర్వాత వరంగల్ కరీమాబాద్ బొమ్మల గుడి దగ్గర నుండి శ్రోతలు గోనె రవి, అరుణ, విజయకుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులండి. వీరందరూ కోరుతున్న పాట ఎస్వి

శ్రోతలు, దేశామ్మి సందీప్ ప్రదీప్ ప్రవీణ్ నవీన్ రాహుల్ డేవిడ్ విన్ని ఆనందమ్మ చిన్నారి కళ్యాణ్ కీర్తన మహిమ కల్వన ఆరాధ్య వారి కుటుంబ సభ్యులండి. వీరందరూ వచ్చేసి జోగులాం వలంపూర్ మండలం ఇందిరమ్మ కాలనీ నుండి వారు ఉత్తరం రాశారండి. అలాగే మరికొద్ది మంది శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం గ్రామం నుండి అనిమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వారి కుటుంబ సభ్యులు. వీరందరూ ఖైదీ నెంబర్ 150 చిత్రం నుంచి మంచి పాటను సాయంకాలం పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. మరి కోరిన శ్రోతల కోసం, వింటున్న శ్రోతలందరి కోసం ఈ మెలోడీ సాంగ్.

చిన్న తిరుపతి గ్రామం నుండి ప్రకాష్ శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ వారి కుటుంబ సభ్యులు అండి. అలాగే మరికొద్ది మంది శ్రోతలు కర్నూలు జిల్లా కర్నూలు చిత్తార వీధి నుంచి మద్దయ్య, సాలమ్మ, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, పావిక, రవిచంద్ర, దివ్య, శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత ఇంకా వారి కుటుంబ సభ్యులు, అలాగే కర్నూలు ఎఫ్ఎం రేడియో శ్రోతలందరి కోసం అంటూ రాశారండి. మరి వీరు కోరిన పాట కార్తీక్ సుచిత్ర ఆలపించిన గీతం చిత్రం కందిరిగా, సంగీతం ఎస్ఎస్ తమన్.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి కుటుంబ సంక్షేమ గీతం. ఈ గీతం వినే ముందు వాణిజ్య ప్రకటన.
1: మార్పు మంచికి

శ్రోతల కుటుంబ సంక్షేమ గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 7:05 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజస్థాన్ జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు వర్చువల్ గా ప్రారంభించారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈరోజు రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు ఉరుములు వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమాపేశం జరిగింది. ఈ సమాపేశానికి వివిధ రాష్టాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. వికసిత్ భారత్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్ది అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ సమావేశం జరిగింది. వయస్సు, ప్రాంతం, లింగభేదం, సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడు సంక్షేమం, అభివృద్దిని సాధించడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రపంచం ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ

భారతదేశం మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసం, సంకల్పంతో తన వృద్ధి పదంలో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, చర్చలు, ఆలోచనల మార్పిడి అనేవి వాటి సంబంధాలకు మార్గదర్శకంగా ఉండాలని ప్రధాని సూచించారు. రాష్ట్రాలు తమ ఆలోచనలను పంచుకుంటూ వికసిత్ భారత్ సాధన కోసం కలిసి పనిచేయడానికి నీతి ఆయోగ్ ఒక అద్భుతమైన ఉమ్మడి వేదికగా కీలక పాత్ర పోషించగలుగుతుందని అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి

0: కలిసి పనిచేయడానికి నీతి ఆయోగ్ ఒక అద్భుతమైన ఉమ్మడి వేదికగా కీలక పాత్ర పోషించగలుగుతుందని అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు జైపూర్లోని ఆకాశవాణి ప్రాంగణంలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మీటర్ను వర్చువల్గా ప్రారంభించారు. దీంతో రాజస్థాన్ రాష్ట్రంలో మొత్తం ఎఫ్ఎం ట్రాన్స్మీటర్ల సంఖ్య 39కి పెరిగింది. ఈ సరికొత్త ట్రాన్స్మీటర్ సరిహద్దు ప్రాంతాల్లో దాదాపు 80 కిలోమీటర్ల పరిధి వరకు రేడియో ప్రసారాలను అందిస్తుంది. దీని ద్వారా స్థానిక ప్రజలకు విస్తృతమైన సమాచారం, విద్య, వినోద కార్యక్రమాలు అందుబాటులోకి వస్తాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, కాశ్మీర్ నుంచి కచ్ వరకు దేశంలోని సరిహద్దు ప్రాంతాలన్నింటిలో కొత్త ఎఫ్ఎం ట్రాన్స్మీటర్లు, బ్రాడ్కాస్టింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆకాశవాణి, దూరదర్శన్ ప్రసారాలను బలోపేతం చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14 నుండి 18 వరకు ఫ్రాన్స్, స్లోకేవియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మీడియా సమాపేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సుల్లో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా నరేంద్ర మోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు.
1: The visit will provide an opportunity for the Prime Minister to engage with the world leaders present at the G Summit on issues of importance to India as well as to the Global South. This will be India's 13th participation at the G7 Summit and Prime Minister Mr. Modi's 7th consecutive participation at the summit.
0: జూన్ 16-17 తేదీల్లో కూటమిలోని సభ్యులు కాని ఇతర ముఖ్యమైన దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి మోదీ ఇతర ఆహ్వానిత దేశాల నాయకులతో కలిసి వీటిలో పాల్గొంటారు. ఈ చర్చలు ప్రధానంగా అంతర్జాతీయ భాగస్వామ్యాల పునరుద్ధరణ, అభివృద్దిలో సంఘీభావం, సమతుల్య వృద్ధిని పెంపొందించడం, కృత్రిమ మేధస్సు, సమర్థవంతమైన అమలుపై దృష్టి సారిస్తాయి. శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో భారతదేశం పోషిస్తున్న పాత్రకు గుర్తింపుగానే ఈ సదస్సుకు ఆహ్వానం లభిస్తోందని అధికారులు తెలిపారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ఈ ఘోర ఘటనపై ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ న్యూఢిల్లీలోని యుఎస్ ఛార్జ్డ్ అఫైర్స్ ను సమన్లు జారీ చేసి పిలిపించినట్టు తెలిపారు. ఈ ప్రాంతంలో నౌకలపై నిరంతరం జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని జైస్వాల్ చెప్పారు.
2: We attach high importance to the welfare and well-being of our seafarers community. Yesterday we condemned the attack on a ship off the coast of Oman in which unfortunately we lost 3 Indian nationals. We had summoned the US CDA here to register a strong protest. The continuing incidents of attacks on shipping in the region are deeply worrisome. These attacks must cease and end, and we also call for dialogue and diplomacy so that we can have an early return to peace and stability in the region.
0: పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై ఇటీవల జరుగుతున్న దాడుల పట్ల కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగళ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ నావికుల భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ దేశంలో ఇంధన సరఫరాకు ఎటువంటి డోకా లేదని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ముడిచమురు, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా పూర్తిగా స్థిరంగా ఉందని, మన దేశీయ రిఫైనరీలు వాటి గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు.

0: సుప్రీంకోర్టు ఈరోజు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరిస్తూ గృహిణులను కేవలం ఇంటి పనులకే పరిమితం చేయకుండా కుటుంబాలను భావితరాలను తీర్చిదిద్దడంలో వారు పోషిస్తున్న పాత్రకు గాను వారిని దేశ నిర్మాతలుగా గుర్తించాలని పేర్కొంది. రహదారి ప్రమాదాల్లో గృహిణులు మరణించినప్పుడు వారి కుటుంబాలకు చెల్లించే నష్టపరిహారాన్ని లెక్కించడానికి వారు చేసే ఉచిత గృహ సేవలను నెలకు కనీసం 30,000 రూపాయలుగా ఆర్థికంగా విలువ కట్టాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఇళ్లను నిర్వహించే మహిళలను కేవలం హోమ్ మేకర్స్ అని పిలవడం వల్ల సమాజానికి వారందిస్తున్న సహకారాన్ని తక్కువ చేసి చూపినట్లవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం పిల్లల పెంపకం, ఇంటి నిర్వహణ వంటి ఉచిత గృహశ్రమకు గణనీయమైన ఆర్థిక విలువ ఉందని నొక్కి చెప్పింది. ఈరోజు రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్లో రాబోయే 5 నుండి 7 రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు బలమైన గాలులతో కూడిన తుఫానులు, ఉరుములు, వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజస్థాన్ జైసల్మేర్ జిల్లా రామ్ఘడ్ లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మీటర్ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు వర్చువల్ గా ప్రారంభించారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈరోజు రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

0: కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ.
1: ఇవాళ కిసాన్ వాణి కార్యక్రమంలో వర్షాకాలంలో పశువుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి పశు వైద్య నిపుణులు డాక్టర్ పోతురాజుల వెంకట సుబ్బయ్య గారి ప్రసంగం, మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు, జానపద గీతాలు తదితర అంశాలు వింటారు. మరి ఈ అంశాలు వినే ముందు ఈ పాట విందాం.

0: పాట విన్నారు కదా. మరి ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి, వర్షాకాలంలో పశువుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ అంశం గురించి డాక్టర్ పోతురాజుల వెంకట సుబ్బయ్య గారి ప్రసంగం.
1: రైతు సోదరులకు నమస్కారం. మనము ఈరోజు వర్షాకాలంలో పశువుల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి మనము ఈరోజు తెలుసుకుందాము. ఇప్పుడు మనకు వర్షాకాలము మొదలైంది కాబట్టి పశువుల్లో మనము కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల మనము వాటిని రోగాల బారి నుంచి కాపాడవచ్చు. ఎక్కువగా మనకు వర్షాకాలంలో పశువుల్ని చాలామంది బయట ఆరుబయట కట్టేస్తూ ఉంటారు, కాబట్టి అవి వర్షంలో ఎక్కువ తడడం వలన జబ్బుల బారిన పడే అవకాశం ఉంది. అలాగే చిన్న పశువులు అంటే మేకలు గొర్రెలు కూడా అవి అడవిలో తిరుగుతూ ఉంటాయి, కాబట్టి అవి కూడా ఎక్కువగా తడిచి రోగాలను పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిలో ఏ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం వాటిని ఈ రోగాల నుంచి కాపాడుకోవచ్చు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ముఖ్యంగా మనకు జనరల్గా తెలిసిందే వర్షాకాలంలో నేలలో తడిచిపోయి ఈ పశువుల పాకలు తడిచిపోయి ఈ తడిగా ఉండడం వల్ల అక్కడ మనకు ఇన్ఫెక్షన్ ఏవైనా జబ్బుల పడిన పశువుల నుంచి వచ్చినటువంటి క్రిములు ఆ నీరు నిల్వ ఉన్న ప్రదేశంలో ఆ క్రిములు అక్కడ చేరి వాటిని కలుషితం చేసి ఆరోగ్యంగా ఉన్న పశువులకు కూడా సంక్రమించడం జరుగుతుంది. కాబట్టి వర్షాకాలంలో ఈ పశువుల పాకలను రెగ్యులర్గా అంటే తరచుగా శుభ్రం చేస్తూ ఎక్కువగా తడి లేకుండా చూసుకోవాలి. అలాగే పశువుల పాకలను పొడిగా ఉండేలా చూసుకోవాలి. తడి మరీ ఎక్కువగా ఉన్నచో మన వరిగడ్డిని వేస్తే కూడా కొంచెం మనం ఆ తడి నుంచి కొంచెం పశువుల్ని కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ వర్షాకాలంలో మనకు ఎండాకాలంతో పోలిస్తే ఈ వర్షాకాలంలోనే ఎక్కువ జబ్బులు వస్తాయి, కాబట్టి మనము తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంది. ఈ కాలంలో ఎక్కువగా పెద్ద పశువుల్లో చూసుకున్నట్లయితే మనకు ఈ తడడం వల్ల చిన్న పశువులతో పోలిస్తే పెద్ద పశువుల్లో మనకు ఎక్కువగా జబ్బులేమీ ఉండవు, ఎందుకంటే వాటిని మనం పశువుల పాకల్లో కట్ చేస్తాం కాబట్టి అవి మన కంట్రోల్లో ఉంటాయి, కాబట్టి పెద్దగా ఉండదు. అయినను మనకు వర్షాకాలంలో వాటికి ఒకవేళ తడిచినా బయట ఉన్నప్పుడు తడవడం వల్ల ఈ జలుబు చేసి ఈ ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే గాలి సోకే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వాటికి సకాలంలో టీకాలు వేయించుకొని పెద్ద పశువులకైతే మనకు ఈ FMD అంటే గాలికుంటు వ్యాధి అంటాము, అలాగే హెచ్ఎస్ అంటాము, గొంతువాపు అంటాము, ఇలాంటి వ్యాక్సిన్

ఈ వర్షాలు పడినప్పుడు మొదట్లోనే ఈ వ్యాక్సిన్లు వేసుకోవడం వలన ఈ గొంతు వాపు, ఈ గాలి నుంచి మనము పశువుల్ని రక్షించుకోవచ్చు. మరి ముఖ్యంగా వీటితో పోలిస్తే ఈ గొర్రెలు మేకల్లో మనము ఈ వర్షాకాలంలో ఎక్కువ జబ్బులను గమనిస్తాము. ఎందుకంటే అవి బయట ఆరు బయటనే అవి జీవిస్తూ ఉంటాయి కాబట్టి, వాటిని రైతులు బయటనే తిప్పుతూ ఉంటారు కాబట్టి అవి ఎక్కువగా తడుస్తూ ఉంటాయి. కావున వాటితో జాగ్రత్తగా చూసుకోవాలి, తడవకుండా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా ఈ చిన్నపిల్లలు, ఈ గొర్రె పిల్లలు చిన్నపిల్లలు ఏవైతే ఉంటాయో వాటికి గంపలు కానీ లేదా చిన్న షెడ్లు పాకల్లాగా నిర్మించుకొని ఈ వర్షాకాలంలో వర్షాలు పడినప్పుడు వాటిలో కోవడం వలన మనకు ఈ జబ్బుల బారి నుంచి కాపాడుకోవచ్చు పిల్లల్ని. ముఖ్యంగా మనకు ఈ గొర్రెలు మరియు మేకలలో వచ్చేటువంటి జబ్బులు ఈ మనం చిటిక రోగం అంటాము ముఖ్యంగా, అలాగే బ్లూటంగ్ అనే వ్యాధి వస్తుంది. అలాగే ఈ వర్షాకాలంలో బురద ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన సైడ్ ఎక్కువగా నల్లరేగడి నేలలు కాబట్టి బురద ఎక్కువగా ఉంటుంది. ఆ నేలల్లో నలవడం వలన వీటికి గిట్టల మధ్యలో పుండ్లు ఏర్పడి, అంటే ఆ తడికి ఆ చెమ్మకి అలాగే ఉండిపోయి దానివల్ల పుండ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఫుట్ రాట్ జబ్బు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే హెచ్ఎస్ దుమ్మ రోగము అంటాం కాబట్టి ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈటీ విషయానికి వస్తే ఇప్పుడు మనము తొలకరి వర్షాలు పడినప్పుడు ఈటీ వ్యాక్సిన్ వేసుకోవాలి చిన్న జీవాల్లో. దీన్ని చిటిక రోగం అని మనం అంటాము. ఈ చిటిక రోగం అంటే అందరికీ తెలిసిందే. ఈ జబ్బు వచ్చినప్పుడు మనకు ఎలాంటి లక్షణాలు చూపించకుండా చిటిక వేసే టైంలోనే మనకు చనిపోతూ ఉంటాయి కాబట్టి వీటిని చిటిక రోగం అంటారు. కావున ఇది రావడానికి ముఖ్య కారణం వచ్చేసి తొలకరి వర్షాలు పడినప్పుడు ఆ గడ్డి మొలిచినప్పుడు అవి తినడం వలన ఆ గడ్డిలో ఈ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మనకు ఈ తొలకరి వర్షాల కన్నా ముందే ఈటీ వ్యాక్సిన్ వేయించుకోవడం వలన మనము ఈ జబ్బు నుంచి కాపాడుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ కన్నా ముందుగా మనకు మన జీవాలకి డివార్మింగ్ చేసుకోవడం వలన కడుపులో ఉన్నటువంటి ఈ నట్టల బెడద ఉంటే కింద వాటిని తొలగించుకున్న తర్వాతనే ఈటీ వ్యాక్సిన్ వేయించుకుంటే మనకు ఈటీ నుంచి మనము జీవాలను కాపాడుకోవచ్చు. కాబట్టి మనం ఈ తొలకరి వర్షాలు పడడానికి ముందుగా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుగా డివార్మింగ్ చేసుకుని, అంటే నట్టల నివారణ మందులు తాపుకొని ఆ తర్వాత వ్యాక్సిన్ వేయించుకోవడం వలన మనము ఈ జీవాలను కాపాడుకోవచ్చు. ఇది మెయిన్గా రైతులకు చాలా నష్టం కలిగించే జబ్బు ఇది, ఎక్కువగా వస్తూ ఉంటుంది వర్షాకాలంలో. అందరికీ తెలిసినదే ఈ గొర్రెల కాపర్లకి. కావున మీరు సకాలంలో నిర్లక్ష్యం లేకోకుండా సకాలంలో, ఇప్పుడు మనకు వర్షాలు మొదలైనాయి స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా వేయించని వారు ఎవరైనా ఉంటే కూడా మనకు ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఈ చిటిక రోగం అనేది మనకు రాకుండా చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ బ్లూటంగ్, మనకు ఈ జూలై మరియు ఆగస్టు మాసాల్లో ఇది సంభవిస్తుంది. బ్లూటంగ్ అనేది నీలినాలుక అంటాము. ఇది ముఖ్యంగా దోమకాటు వలన వస్తుంది. వర్షాకాలంలో వర్షం నీళ్లు నిలిచినప్పుడు వాటిపైన ఈ దోమలు చేరి గుడ్లు పెట్టి వాటి సంతతిని పెంచుకుంటాయి. ఆ దోమ ద్వారా కులికైడస్ దోమ అని అంటాము. ఆ దోమకాటు వలన ఏవైతే జబ్బులు వచ్చినా గొర్రెలకు ఖర్చు అది కాటు వేసి మళ్ళీ ఆరోగ్యవంతమైన జీవాలకు కాటు వేసినప్పుడు ఈ బ్లూటంగ్ నీలినాలుక అనేది వ్యాపిస్తుంది. ఇది కూడా మనకు తరచుగా రెగ్యులర్గా వచ్చే జబ్బు కాబట్టి దీనికి కూడా మనము జూలై మరియు ఆగస్టులో వస్తుంది కాబట్టి మనము జూన్ మాసం ఎండింగ్లో లాస్ట్ చివరిలో మనకిన ఈ బ్లూటంగ్ వ్యాక్సిన్ వేయగలిగితే గిన జీవాలు మనకి వ్యాధి నుంచి బారిని తప్పించవచ్చును. ఈ వ్యాక్సిన్ మరీ అడ్వాన్స్ ప్రెగ్నెంట్ అంటే ఈనడానికి దగ్గరగా ఉన్న పశువుల జీవాలకు వేయొద్దండి. ప్లస్ అలాగే ఈ వ్యాక్సిన్ వేయడం వలన జీవాలు ఒక రెండు రోజులు డల్గా ఉంటాయి కాబట్టి ఈ వ్యాక్సిన్ వేసిన తర్వాత కొంచెం మల్టీ విటమిన్ ఆర్ మినరల్స్ ఉన్నటువంటి సిరప్లు తాపుకోవడం వలన కొంచెం మళ్ళకు మళ్ళీ ఇమ్యూనిటీ పెరిగి అవి కొంచెం యాక్టివ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ జబ్బు ఆల్రెడీ వచ్చిన వాటికి ఉంటే ఇవన్నీ మనం వ్యాక్సిన్లు టీకాలు అనేవి ఎప్పుడు మనము ఆరోగ్యవంతమైన జీవాలకే పశువులకే వేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా పరిస్థితుల్లో ఆల్రెడీ మనకు జబ్బు వచ్చిన జీవాలకు వ్యాక్సిన్ వేయకోకుండా అలాంటి వాటిని మంద నుంచి సపరేట్ చేసి వాటికి మనం సపరేట్గా యాంటీబయాటిక్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే నొప్పి తగ్గడానికి, ఇన్ఫెక్షన్ తగ్గడానికి మొదలగు మందులు వాడుకోవాల్సి ఉంటుంది. ఒక 5 రోజులు సపరేట్ చేసుకొని వాటికి మందులు వాడి మళ్ళీ బాగా అయిన తర్వాత మనము మందులో వదులుకోవచ్చు. ఈ విధంగా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల జూలై మరియు ఆగస్టులో వస్తుంది కాబట్టి జూన్ మాసం ఎండింగ్లో ఈ బ్లూటంగ్ వ్యాక్సిన్ వేసుకుంటే మనము ఈ బ్లూటంగ్ వ్యాక్సిన్ జబ్బు నుంచి కూడా మనం జీవాలని కాపాడుకోవచ్చు. మరీ ముఖ్యంగా వచ్చేసి ఈ కాలిపుల్ని అంటాం, ఫుట్ రాట్ అంటాము. ఈ ఫుట్రాట్ అనేది కాలిపుళ్ళు ఎక్కువగా వస్తుంది అనమాట. మనకు ఈటీ తర్వాత మనకు ఎక్కువగా ఉండే జబ్బు వచ్చేసి కాలిపుళ్ళదే. ఇది బురదలో నడవడం వలన, చెమ్మ వలన మనకు గిట్టల మధ్యలో పుండ్లు ఏర్పడి అవి గాయాలుగా మారి వాటిని అలాగే వదిలేస్తే అవి నడవలేని పరిస్థితి. గిట్టల మధ్యలో మనకు పుండ్లు చేరడం వలన అవి ఎక్కువ దూరం నడవలేక, ఎక్కువ తిండి లేక, తినలేక నీరసించి చనిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే ఈ పుండ్ల వలన

మనకు వేరే జబ్బులు వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటిని, ఈ పుల్లలో ఉన్నటువంటి పశువులను కూడా, జీవాలను కూడా మనము మంద నుంచి సపరేట్ చేసి వాటికి ట్రీట్మెంట్ ఇచ్చుకొని, అంటే పెన్సిలిన్ ఇంజెక్షన్, పుల్లలో కాలి పుల్లలు బాగా త్వరగా తగ్గాలంటే మనం పెన్సిలిన్ ఇంజెక్షన్లు వాడుకుంటే బాగా పనిచేస్తాయి. కాబట్టి వాటిని మంద నుంచి సపరేట్ చేసినాక పెన్సిలిన్ ఇంజెక్షన్లు, అలాగే ఈ నొప్పి సూదులు వేసుకోవడం వల్ల ఒక 5 రోజులు అవి తగ్గిపోతాయి. అలాగే ఆయింట్మెంట్లు కూడా పూసుకోవాలి. మీకు తక్షణంగా ఏవి మందులు అందుబాటులో అయినప్పుడు కనీసం మనకు ఈ పసుపు, ఈ వేప నూనె రెండు కలిపి పూసినా కూడా మనం కొద్ది వరకు ఇది కాపాడుకోవచ్చు. తర్వాత దానికి తగినటువంటి మందులు మరియు ఆయింట్మెంట్లు వాడడం వల్ల ఈ ఫుట్ రాట్ నుంచి కూడా మనము ఈ పశువుల్ని, జీవాల్ని కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ మెయిన్ ఈ ఈటి, ఈ కాలిపుండ్లు, ఈ రెండింటి గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే కన్నా మనం ఈ వర్షాకాలం నుంచి జీవాలను కాపాడుకోవచ్చు. అలాగే ఇందాక బీటీ గురించి చెప్పుకున్నాం, అది జూలై ఆగస్టులో వస్తుంది కాబట్టి జూన్ మాసం ఎండింగ్లో మనము వ్యాక్సిన్ వేసుకుంటే కూడా సరిపోతుంది. అలాగే హెచ్ఎస్, ఇది పెద్ద పశువుల్లో ఎక్కువ, నల్ల పశువుల్లో వస్తుంది కానీ చిన్న జీవాల్లో తక్కువగా, అయినా కూడా ఇవి ఎక్కువగా తడవడం వలన లంగ్స్ ఊపిరితిత్తులు దెబ్బతిని దాని వలన కూడా మనకు ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క లక్షణాలు వచ్చేసి మనకు తుమ్ములు, దగ్గులు ఉండి ముక్కులోంచి చీమిడి కారుతూ ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్నప్పుడు కూడా హెచ్ఎస్ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. అలాగే లేకపోయినా యాంటీబయాటిక్స్ మందు ఆల్రెడీ వచ్చినవి అలా ఉన్నటువంటి వాటికి మనం మంద నుంచి సపరేట్ చేసి మనం యాంటీబయాటిక్ మందులు వాడుకోవడం వల్ల, ఒక 5 రోజులు వాడుకోవడం వల్ల ఆ జబ్బు నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు. ఈ విధంగా ఈ జబ్బుల నుంచి మనము సకాలంలో టీకాలు వేయించుకోవాలి. అన్నిటికీ, పెద్ద పశువులకైనా చిన్న పశువులకైనా, మనకు ఆ సీజన్ను బట్టి, ఆ సీజన్ స్టార్టింగ్లోనే మనకు ఆ జబ్బులు ఎక్కువ రాకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కిన ఈ పెద్ద పశువుల్లో ఇందాక మనం అనుకున్నట్టు హెచ్ఎస్ కానీ, ఈ గాలికుంటు వ్యాధి కానీ, ఇలాంటి వ్యాధుల నుంచి మనము రక్షణ తీసుకోవచ్చు. వీటన్నిటికీ ప్రభుత్వము మనకు ఉచితంగా టీకాలు వేస్తుంది. కాబట్టి మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి పశువుల ఆసుపత్రిని సంప్రదించి అక్కడ వారిని అడిగి మీరు మీ పశువులకు ఈ టీకాలు వేయించుకోండి. దీనివల్ల మనకు పెద్ద పశువులను కాపాడుకోవచ్చు. అలాగే చిన్న జీవాల్లో కూడా ఈటీ, బ్లూటంగు, ఈ వ్యాక్సిన్లు కూడా ఉచితంగా వేయబడతాయి. కాబట్టి రైతు సోదరులు దగ్గరలో ఉన్నటువంటి పశువుల ఆసుపత్రిని సంప్రదించి ఈ టీకాలు సకాలంలో వేయించుకోండి. దీనివల్ల మనము ఈ వర్షాకాలంలో మన జీవాలు, మన పశువులు ఈ రోగాల బారి నుంచి రక్షణ కల్పించవచ్చును. దానివల్ల మనకు ఆదాయము పెరుగుతుంది. కాబట్టి మనకు ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, వర్షాకాలంలో మనకు వర్షాల వలన పచ్చిగడ్డి బాగా లభిస్తుంది. కాబట్టి కొంతమంది రైతులు ఎక్కువగా పచ్చిమేత మేపుతూ ఉంటారు. పచ్చిమేత ఎక్కువగా మేపడం వల్ల కల్లా మనకు పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే పశువుకి అన్ని కాలాల్లో ఈ పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దాన అనేవి అన్ని కాలాల్లో ఉండాలి. ఒక వర్షాకాలంలోనే కాదు, చలికాలంలోనే కాదు, ఎండాకాలంలోనే కాదు, అన్ని కాలాల్లో కూడా మనకు పచ్చిమేత, ఎండుమేత, దాన ఈ మూడు ఉంటేనే పశువుకి సమతుల్యమైన ఆహారం లభించి వాటికి అన్ని విటమిన్స్, మినరల్స్ లభించి ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి మీరు ఈ వర్షాకాలంలో పచ్చిమేతతో పాటు ఎండుమేత, దానా కూడా ఇవ్వాలి. అందువల్ల మీ పశువుల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవచ్చును. మనకు ఈ కాలంలో పెద్ద పశువులకి మనకు పిడుదల సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పిడుదల సమస్య మనము చాలామంది రైతు సోదరులు పెద్దగా పట్టించుకోరు. ఈ పిడుదల వలన మనకు ఆర్థికంగా కూడా చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే పశువుకి మనం ఎంత మేపినప్పటికీ ఈ పిడుదలు అనేవి ఈ రక్తం పీల్చడం వలన, ఈ పశువులకు ఉన్నటువంటి శక్తినంతా ఇవి లాగేయడం వలన ఈ పశువులు మనం ఎంత మేపినా నీరసించిపోయి పాలిచ్చే వాటికి అయితే పాలు తగ్గిపోవడము, ఎద్దుల్లో పనితనము తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీటిని నిర్లక్ష్యం చేయకోకుండా పిడుదలను మనకు పశువులకు లేకుండా చూసుకోవాలి. దీనికి చూసుకోవడానికి మనకు ఐవర్మెక్టిన్ ఇంజెక్షన్లు వస్తాయి, అలాగే పోరాన్ అని చెప్పేసి సైపర్మెథిన్ కొన్ని స్ప్రేలు నీళ్ళల్లో కలుపుకొని మనం స్ప్రేలు చేసుకోవచ్చు. డైరెక్ట్ మందు కూడా పట్టి ఎన్నపూస మీద పోసుకోవడం వల్ల కూడా అలాగే రాలిపోతాయి. మనకు 3-4 రకాలుగా మనం వాడడానికి మందులు మనకు అందుబాటులో ఉంటాయి. ఈ మధ్య సోపు కూడా వచ్చింది, టిక్అవుట్ అనే సోపు, సబ్బు. ఆ సబ్బుతో స్నానం చేయించినా కూడా మనకు పిడుదలు రాలిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనం పిడుదల బాటి నుంచి మన పశువుని రక్షించుకోవచ్చు. ఒక పశువు మీదనే ఈ స్ప్రేలు చేసి ఇవన్నీ మారి ఒక పశువుల మీదనే ఈ పిడుదలు లేకుండా చూసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. మళ్ళీ ఒక 1 వారం రోజుల తర్వాత మళ్ళీ పిడుదలు రావడానికి అవకాశం ఉంటుంది. దానికి ముఖ్య కారణం వచ్చేసి పశువుల పాకలో ఉన్నటువంటి గాడి ఉంటుంది కదా, నీళ్లు తాగేది కానీ ఈ మేత తినే గాడిలో ఈ చిన్న చిన్న సందులు, ఈ రంధ్రాలలో ఈ పిడుదలు గుడ్లు పెట్టుకొని అక్కడే ఉంటాయి. మళ్ళీ మనం ఎప్పుడైతే పశువును శుభ్రం చేసుకుని మళ్ళా పాకల్లో కట్టేసినప్పుడు ఈ గుడ్లు మళ్ళీ ఇవి పిల్లలుగా మారి మరి చిన్న చిన్నవి మళ్ళా పశువులకెక్కి మళ్ళీ పిడుదలు మొదలవుతాయి. కాబట్టి మనము కంప్లీట్గా మన పశువుల్ని పిడుదల బారి నుంచి రక్షించుకోవాలి అంటే ఈ స్ప్రేలు ఇవన్నీ

0: పశువుని పిడుదలు తీయడమే కాకుండా పశువుల పాకలో మనకు ఏవైతే మనం పిడుదలు పోవడానికి మందులు వాడతామో అదే వాటిని నీళ్ళల్లో కలిపి మేపు గాడి ఉంటుంది కదా, తిండి వేసే గాడిలో పశువుల పాక మొత్తం ఎక్కడెక్కడైతే రంధ్రాలు ఉంటాయో అన్నిటి చోట్ల ఈ స్ప్రే చేయడం వల్ల, ఈ మందుని స్ప్రే చేయడం వల్ల, సైపర్మిత్రి కానీ ఇలాంటి మందులు స్ప్రే చేయడం వల్ల ఆ యొక్క గుడ్లు, ఈ పిడుదలు పెట్టినటువంటి గుడ్లు చనిపోయి అవి మళ్ళీ మనకు ఎక్కకోకుండా, పశువులకు ఎక్కకోకుండా ఉంటాయి. కావున రైతు సోదరులు ఈ పిడుదలకు సంబంధించి పశువులనే కాకుండా పశువుల పాకలను శుభ్రం చేసుకోవడం వల్ల మనము ఈ పిడుదల బారి నుంచి కూడా మనము రక్షించుకోవచ్చు. ఇది కూడా గమనించవలసిందిగా కోరుచున్నాము. ఓకే, ధన్యవాదాలు.
1: శ్రోతలు, ఇంతవరకు కిసాన్ వాణిలో వర్షాకాలంలో పశువుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి డాక్టర్ పోతురాజుల వెంకట సుబ్బయ్య గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి జానపద గీతం.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఇంతటితో ఇవాల్టి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం. రేపు కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి ఇదే సమయానికి ప్రసారమయ్యే పల్లెసీమలు కార్యక్రమంలో శనగలో అధిక దిగుబడి రకాలు, యాజమాన్య చర్యలపై వ్యవసాయ అధికారిని శ్రీమతి జె స్వప్నిక గారి ప్రసంగం వినవచ్చు.
3: ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సౌజన్యంతో ప్రసారమవుతుంది.

ఆకాశవాణి వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి మార్కాపురం జిల్లా ఐసిడిఎస్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.

0: మహిళల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చి ఆర్థికంగా ఆదుకుంటుంది. మన దేశంలో చాలా మంది మహిళలు పోషక లోపాలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారు. మంచి ఆహారం తీసుకుందామంటే తగిన ఆర్థిక స్తోమత కూడా లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలే కుటుంబ భారాన్ని మోస్తుంటారు. రెక్కాడితే గాని డొక్కాడదు అన్న పరిస్థితుల్లో ఉన్న మహిళలను గర్భస్థ సమయంలో ఆదుకోవాలని, వారికి ఆర్థిక చేయూతనందించాలి అన్న ఉద్దేశంతో గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మహిళల కోసం ఒక వినూత్న పథకాన్ని తీసుకువచ్చారు. ఆ గొప్ప పథకమే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమేమిటి, అంతిమంగా మహిళలకు ఎటువంటి లబ్ధి చేకూరుతుంది, ఇటువంటి అంశాల గురించి తెలియజేయడానికి మన స్టూడియోకి విచ్చేసి ఉన్నారు మార్కాపురం జిల్లా ఐసీడీఎస్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారు. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
0: మేడం, ఇవాళ మహిళలు అన్ని రంగాల్లో ముందున్నా కూడా ఆర్థికంగా కొంత వెనకబడి ఉన్నారు అని చెప్పక తప్పదు. ఇలాంటి మహిళలకు ఆర్థిక చేయూతను అందిస్తూ వారిని మేమున్నాము అని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం తీసుకువచ్చింది. మరి ఈ పథకం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి, ముఖ్య ఉద్దేశాలు, మరియు ఎంతవరకు మహిళలకు ఉపయోగపడుతుందో తెలియజేస్తారా మేడం?
1: తప్పకుండా అండి. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన అనేది భారత ప్రభుత్వము, మన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనవరి 1, 2015

0: 7న ప్రారంభించి ఇప్పటి వరకు జరుగుతున్న కార్యక్రమం. ఈ పథకము జాతీయ ఆహార భద్రత చట్టం 2013లోని సెక్షన్ 4 కింద దాని యొక్క నియమ నిబంధనల ప్రకారం అమలు చేయబడుతుంది. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతము లేదా పట్టణ ప్రాంతమైన మన దేశంలో ఎక్కువ మంది స్త్రీలు ఈ రోజువారీ కూలీలకు వెళ్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా వ్యవసాయ పనులు కానీ బేల్దారు పనులు కానీ ఇవన్నీ ఉంటాయి. వీరేంటంటే ఆ రోజు వెళ్తే కానీ ఆ వచ్చిన ఆదాయంతో వాళ్ళ కుటుంబం నిర్వహించుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. అటువంటప్పుడు సహజంగా ఆ కుటుంబాలలో ఉన్న ఈ స్త్రీలు గర్భిణి అయితే వారు మొదట్లో గర్భవతి అయిన మొదటి దినాలలో కొంత తన శారీరక మార్పులు, తనలో ఉన్న హార్మోన్స్ యొక్క చేంజెస్ వల్ల పనికి వెళ్ళలేని పరిస్థితి, నీరసం వలన అయితేమి, వాంతులు అవుతుంటే అయితేనేమి, వీటి వలన పనికి వెళ్ళలేని పరిస్థితుల్లో కుటుంబం యొక్క ఆర్థిక విధానం కొంచెం డిస్టర్బ్ కాకుండా మరియు ఆమె యొక్క ఆహారం తీసుకోవాల్సిన విధంగా తీసుకునేలా ఈ పథకం వారికి ఉపయోగపడుతుంది. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లి పిల్ల ఆరోగ్య సంరక్షణ మరియు గర్భధారణ సమయంలో మహిళలు కోల్పోయే వేతనాన్ని పాక్షికంగా భర్తీ చేయటానికను ఆర్థిక సహాయాన్ని అందించటము అన్నమాట.
1: ఈ పథకానికి ముఖ్య అర్హులు ఎవరో తెలియజేస్తారా?
0: ఈ పథకానికి మొదటిసారి తల్లి కాబోతున్న గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు ఈ పథకానికి అర్హులు. అదే విధంగా రెండవ కాన్పు నందు ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆ పాలిచ్చే తల్లులు కూడా ఈ పథకానికి అర్హులవుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఏదైనా ఇతర చట్టం కింద ప్రయోజనాలు పొందుతున్న వారు ఈ పథకానికి అర్హులు కారు. ఈ పథకానికి అర్హులయ్యే తల్లి ఖచ్చితంగా 19 సంవత్సరాల నుండి 6 నెలలు పూర్తి చేసుకుని ఉండాలి. ఆదాయం కూడా 8 లక్షల లోపు ఉండాలి.
1: ఈ పథకం ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది మరియు దరఖాస్తు ఎలా చేసుకోవాలో తెలియజేస్తారా?
0: ఈ పథకము ప్రారంభ దశలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా నిర్వహించబడింది. తదుపరి జులై 1, 2025 నుంచి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా ఇది నిర్వహించటం జరుగుతూ ఉంది. ఈ పథకానికి అర్హత కలిగిన గర్భవతులు, పాలిచ్చే తల్లులు మొదట అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకోవాలి. అక్కడ నమోదైనప్పుడు వారు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారా గర్భవతి నమోదు చేసుకుని పోషణ ట్రాకర్ నందు యాప్లో నమోదవుతారు. అక్కడ అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా ఈ PMEY యాప్లోకి వస్తారు. అంటే అంగన్వాడీ కేంద్రం ద్వారా మాత్రమే చేసుకోవటం అవుతుంది. రెండవది వచ్చి PMEY యాప్ ద్వారా కూడా వాళ్ళు నమోదు చేసుకునే వీలుంది.
1: మేడం, మరి ఈ పథకం ద్వారా ICDS లో కానివ్వండి లేదంటే అంగన్వాడీ కార్యకర్త అనే వాళ్ళు ఏ పాత్ర పోషిస్తారు మేడం?
0: ఈ పథకానికి మొదట అంగన్వాడీ కార్యకర్త లబ్ధిదారిని నమోదు చేసుకుంటుంది. తర్వాత ఆ లబ్ధి పొందటానికి అప్లికేషన్ ఎలా పూర్తి చేయాలి, దానికి ఏమేమి పత్రాలు పెట్టాలి, అవన్నీ సరిగ్గా లేవా అనేది కూడా పరిశీలిస్తుంది. అలాగే ఈ పథకంపై పూర్తి అవగాహన కల్పిస్తుంది. ఈ పథకానికి నమోదైన తర్వాత వారికి అందించే లబ్ధి ఏ విధంగా అందుతుంది, సరైన టైంలో అందుతుందా లేదా, అందకపోతే ఆ విషయాన్ని పై అధికారులకు తెలియచేసి ఎక్కడైనా అవరోధాలు ఉన్నాయా అనేది కూడా తను పర్యవేక్షిస్తుంది. అదేవిధంగా ఈ పథకానికి లబ్ధి అనేది మొదటి కాన్పుకు అర్హత కలిగిన మహిళలకు మొత్తం 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని భారత ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. మొదటి వాయిదా గర్భం నిర్ధారణ అయ్యి కనీసం 1 యాంటీనేటల్ చెకప్, అంటే మొదటి ఆరోగ్య తనిఖీ పూర్తయిన తర్వాత 3,000 రూపాయలు వారి అకౌంట్కి జమ చేయటం జరుగుతుంది. రెండవ వాయిదా వచ్చి పిల్లలకు మొదటి రౌండ్ టీకాలు, అంటే బిడ్డ పుట్టిన తర్వాత BCG, పోలియో తదితర టీకాలన్నీ అయిన తర్వాత పుట్టిన వివరాలన్నీ కూడా పోర్టల్ నందు నమోదైన తర్వాత మిగతా 2,000 రూపాయలు అందించబడుతుంది. అదేవిధంగా రెండవ కాన్పు నందు ఆడపిల్ల జన్మింతే ఆ మహిళకు బిడ్డ పుట్టిన తర్వాత 6,000 రూపాయలు ఒకే వాయిదాలో అందించడం జరుగుతుంది.
1: మేడం, మరి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో కూడా వివరాలు తెలియజేస్తారా?
0: ఈ పథకం గురించి పూర్తి వివరాలు అంగన్వాడీ కార్యకర్త తన అంగన్వాడీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క తల్లికి వివరంగా చెబుతుంది. గర్భవతి నమోదు అనేది తను ఖచ్చితంగా చేసుకుంటుంది. గృహ సందర్శనాలకు వెళ్ళినప్పుడు కూడా తెలియజేస్తుంది. తన పరిధిలో ఎవరైనా గర్భవతులు ఉంటే వెంటనే

0: నమోదు చేసుకుని వారికి ఈ పథకం ఎలా వర్తిస్తుంది అనేది కూడా తెలియజేస్తుంది. తను గర్భవతిగా నమోదు చేసుకున్న వ్యక్తి ఖచ్చితంగా అర్హత కలిగిన పత్రాలు ఉంటే ఎమ్మటే ఆమెని పిఎంఈవైకి తనే రిజిస్టర్ చేస్తుంది. కాబట్టి ఆవిడ ప్రత్యేకంగా నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆమె పరిధిలో లేక వేరే చోట ఎక్కడైనా ఉంటే అర్హత కలిగిన వాళ్ళైతే వాళ్ళు ఖచ్చితంగా పిఎంఈవై యాప్ ద్వారా నమోదు చేసుకోమని తెలియజేస్తుంది.
1: మేడం, మరి ప్రధానమంత్రి మాతృవందన యోజన అనేది తల్లి మరియు శిశు సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమైన సంక్షేమ పథకం కదా మేడం. మరి ఐసిడిఎస్ ద్వారా ఎటువంటి సేవలను అందిస్తున్నారో తెలియజేస్తారా?
0: పిఎంఈవై ద్వారా నమోదైన గర్భవతి బాలింతలకి ఐసిడిఎస్ ద్వారా పోషకాహారము మరియు ఆరోగ్య సేవలు అందిస్తారు. ఆర్థిక సహాయము అందించడం ఒకటే కాకుండా ఇతర సేవలు కూడా ముఖ్యమైనవి కాబట్టి ఐసిడిఎస్ తరపున అందించే సేవలు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాయి.
1: మేడం, మరి అవసరమైన పూర్తి పత్రాలు ఏమేమి కావాలో తెలియజేస్తారా?
0: పిఎంఈవైకి దరఖాస్తు చేసుకున్నట్టుకు మొదట ఆధార్ కార్డులు అనేవి చాలా ముఖ్యము. తల్లి మరియు తండ్రి ఇద్దరి ఆధార్ కార్డులు, అంటే గర్భవతి, గర్భవతి యొక్క భర్త ఆధార్ కార్డులు బ్యాంకు ఖాతాతో లింక్ అయి ఉండాలి ఖచ్చితంగా. తర్వాత బ్యాంకు ఖాతా వివరాలు, అంటే తను ఈ అమౌంట్ని వాళ్ళ అకౌంట్లోకి వేస్తారు కాబట్టి తనకు ఖచ్చితంగా బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దాని యొక్క మొదటి పేజీ జీరాక్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే గర్భవతికి వైద్య పరీక్షలు, టీకాలు వివరాలు నమోదు చేసిన తల్లి బిడ్డ సంరక్షణ కార్డు, ఎంసీపీ కార్డు అనేది ఉంటుంది, అది ఖచ్చితంగా ఉండాలి. దాంతో పాటు ఇతర గుర్తింపు కార్డులు, అంటే రేషన్ కార్డు గాని, లేబర్ కార్డు గాని, ఓటర్ ఐడి కానీ, ఇంకేదన్నా బీపీఎల్ కి సంబంధించిన ఒక కార్డు అనేది ఖచ్చితంగా దరఖాస్తు ఫారం 1A తో పాటు ఇవ్వవలసి ఉంటుంది. ఇది అంగన్వాడీ కార్యకర్తకు ఇవ్వాలి.
1: మేడం, మరి పిఎంఈవై పథకం మరియు ఐసిడిఎస్ మధ్య ఎటువంటి సంబంధం ఉంటుంది?
0: పిఎంఈవై పథకము ద్వారా ఆర్థిక సహాయం అందిస్తే ఐసిడిఎస్ ద్వారా గర్భవతి పోషకాహార లోపం లేకుండా పోషకాహారం అందించడం జరుగుతుంది. అలాగే తన ఆరోగ్య సంరక్షణ కోసం టీకాలు, అంటే ఫస్ట్ 4 నెలలు పూర్తయినమ్మంటే టీటీ వేయించటము వైద్య ఆరోగ్య డిపార్ట్మెంట్ ద్వారా, తదుపరి బిడ్డ పుట్టిన తర్వాత బీసీజీ, పోలియో ఇవన్నీ కూడా టీకాలు వేయించటము, బిడ్డ ఆరోగ్య సంరక్షణ, తల్లి ఆరోగ్య సంరక్షణ కాపాడటానికి ఏమేమి సేవలు అవసరమో అవన్నీ అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ పిఎంఈవై ఐసిడిఎస్ కు అవినావ సంబంధం అనేది ఖచ్చితంగా ఉంది.
1: పిఎంఈవై కింద నగదు బదిలీ అవుతుంది కదా, అది ఎలా జరుగుతుంది, ఏ విధంగా గర్భవతికి చేరుతుంది మేడం?
0: అంగన్వాడీ కేంద్రం ద్వారా గర్భవతిగా నమోదైనప్పుడు ఆమె పోషణ ట్రాకర్ యాప్ నందు నమోదు చేయబడుతుంది. అప్పుడు ఆమె అర్హత కలిగిన గర్భవతి అయితే అంగన్వాడీ కార్యకర్త దరఖాస్తు ఫామ్ తో పాటు ఏమేమి ఇవ్వాలి అనిసిన పత్రాలను తీసుకుని పిఎంఈవైలో నమోదు చేస్తుంది. చేసిన తర్వాత ఆమె యాంటీనేటల్ చెకప్ అయిన తేదీ గనక అందులో నమోదయ్యుండి ఆమె ఆరోగ్యంగా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పుడు ఆమెకి మొదటి విడత నగదు 3,000 రూపాయలు నేరుగా గర్భిణీ స్త్రీ యొక్క లేదా పాలిచ్చే తల్లి యొక్క అకౌంట్ కి రిజర్వ్ బ్యాంకు ద్వారానే నమోదు చేయబడుతుంది. దానికోసం అంగన్వాడీ కార్యకర్త తను నమోదు చేసుకున్న వివరాలన్నీ కూడా పిఎంఈవై యాప్ లో సూపర్వైజర్ కి అప్రూవల్ కోసం పంపిస్తుంది. ఆ సూపర్వైజర్ అర్హత కలిగిన పత్రాలన్నీ కూడా సరిగా ఉన్నాయా లేవా సరిచూసుకుని దాన్ని పై అధికారి అయిన సిడిపిఓ లాగిన్ కి పంపించడం జరుగుతుంది. సిడిపిఓ తన లాగిన్లో ఉన్నవన్నీ చెక్ చేసుకుని పత్రాలు దాన్ని ముందు అప్రూవ్ చేసి తర్వాత పేమెంట్ కోసం గవర్నమెంట్ కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ప్రాసెస్ అంతా అయిన తర్వాత నేరుగా గర్భవతి యొక్క లేదా పాలిచ్చే తల్లి యొక్క అకౌంట్ కి ఈ నగదును ట్రాన్స్ఫర్ చేయబడు.
1: మేడం, మరి అంతిమంగా ఈ పథకం అనేది మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు మేడం?
0: ముఖ్యంగా గర్భవతులు, బాలింతల యొక్క ఆర్థిక చేయూత కోసం ఇది అమలు చేయటం జరుగుతుంది. కాబట్టి వాళ్లు గర్భధారణ సమయంలో పాక్షికంగా కోల్పోయే వేతనాన్ని భర్తీ చేయటానికి ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని మన గౌరవనీయులైన మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంతో

0: సదుద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి ప్రతి గర్భవతి కూడా ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. తను అర్హత కలిగిన వెంటనే దగ్గరలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో తన పేరు నమోదు చేయించుకోవటం ద్వారా ఈ పథకం యొక్క సంబంధించిన ప్రతి లక్ష్యాన్ని ఆమె లబ్ధి పొందే విధంగా చూసుకోవాలి. తను ఆరోగ్యవంతమైన తల్లి మరియు తను ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిస్తూ ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణానికి ఇది దోహదపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క పథకాన్ని వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ పథకం యొక్క ఉద్దేశాన్ని అందరికీ తెలియజేయాలని కోరు.
1: ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన గురించి చాలా చక్కగా వివరించారు మేడం. ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలమ్మా.
2: మీరు ఇంతవరకు వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి మార్కాపురం జిల్లా ICDS ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త గాయం లక్ష్మీ భార్గవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. హలో కర్నూలు ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమానికి స్వాగతం. మరి ఈవాటి ఈ కార్యక్రమంలో శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే తెలుగు సినీ గీతాలను వినిపించడం జరుగుతుంది. మరి శ్రోతలకు ఫోన్ నెంబర్లు ఒకసారి గుర్తు చేస్తున్నామండి. 2591 మరొక నెంబర్ 2596112. దూర ప్రాంతాల వారికి STD కోడ్ 0 8 5 1 8.

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: హలో నమస్తే కర్నూలు ఎఫ్ఎం, మీ పేరండి?
1: స్వాములు మేడం.
0: స్వాములు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: కల్లూరు నుంచి మేడం, జానకి నగర్.
0: కల్లూరు నుంచి, కర్నూలు కల్లూరు.
1: అవును మేడం, అవును మేడం.
0: చెప్పండి స్వామి గారు, మరి ఫస్ట్ కాల్ మీరే. కర్నూలు ఎఫ్ఎం ద్వారా మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? ఏం చేస్తుంటారు స్వాములు గారు మీకు?
1: టైలర్.
0: జగదేక వీరుని కథలో చాలా పాటలు ఉన్నాయి, ఏ పాట వినాలనుకుంటున్నారు? శివశంకరి, ఘంటసాల గలంలో జాలువరణ, ఆణిముత్యం లాంటి పాట, పింగళి సాహిత్యం, పెండ్యాల సంగీతం. మరి వినేద్దామా?
1: మా గురువు మేడం టైలర్ కన్నయ్య, టైలర్ రమణ మేడం.
0: మీ గురువు గారు వారిద్దరు?
1: అవును మేడం.
0: మరి ఎలా ఉంది ఇప్పుడు సీజన్? మీకు
1: పర్వాలేదు మేడం, బాగానే ఉంది మేడం.
0: ఓకేనండి, మరి జగదేక వీరుని కథ చిత్రం నుంచి మంచి పాట వచ్చేస్తుంది, వినేద్దాం. శివశంకరి మంచి పాట, ప్రారంభంగా మంచి పాటను కోరారు, మరి కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో నమస్తే కర్నూలు ఎఫ్ఎం, మీ పేరండి?
1: మేడం నా పేరు నరేష్ మేడం, ముసాపేట మహబూబ్నగర్ జిల్లా.
0: నరేష్ గారు బాగున్నారా?
1: చాలా బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నాం. చెప్పండి నరేష్ గారు, మరి ఈరోజు కర్నూలు ఎఫ్ఎం లైవ్ లో ఏ పాట విందాలనుకుంటున్నారు?
1: మేడం ఇది మేడం కొండవీటి రాజా. మేడం
0: కొండవీటి రాజా?
1: మేడం
0: కొండవీటి రాజా వెంకటేష్ కదండి?
1: రాజా
0: సారీ, చిరంజీవి, చిరంజీవి మెగాస్టార్. మరి అందులో ఏ పాట విన్నారనుకుంటున్నారు? అయ్యో వేరే పాట అడగచ్చుగా, అంత మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి. కొండవీటి దొంగ. కొన్ని పాటలు కొన్ని రేడియోలో వినలేం, అంతే కదా? ఇది మంచి పాట. నరేష్ గారు, మరి మీరు కొరైన పాట వచ్చేస్తే వినేద్దామా?
1: మేడం కోరుకుంటున్నది నరేష్ రాజా, శ్రీశావంశ లక్ష్మీ, మా ముసాబిల గ్రామ ప్రజల అందరి కోసం. మేడం
0: మీ అందరి కోసం అండి, మీరు కోరిన శ్రోతలందరి కోసం. ఓకేనా?
1: ఓకే, థాంక్యూ,
0: కాల్ చేసిన ధన్యవాదాలు, నమస్తే.

0: ಗಂಟು ನೆಚ್ಚಿ ಕೊಮ್ಮಗಿ
1: ಮತ್ತು ಗಾಲಿ ವೀಚನೇಮೋ ಮಾಯದಾರಿ ಚೂಪುಕಿ ಮಲ್ಲೆ ಮಬ್ಬುಲಾಡಿನೇಮೋ ಬಾಲ ನೀಲ ವೇಣಿಕಿ
2: హలో
3: నమస్తే మేడం.
2: హలో నమస్తే కన్నుల ఎఫ్ఎం, మీ పేరండి?
3: మా పేరు సత్యనారాయణ.
2: సత్యనారాయణ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: పాపిలి.
2: ఓకే, రెగ్యులర్ గా ట్రై చేస్తుంటారా కన్నుల ఎఫ్ఎం కి? మరి ఎక్కువగా ఏ కార్యక్రమం వింటుంటారు? అవునా, పొద్దున్న నుంచి ఆన్ లో పెట్టింటారేమో.
3: అవునా,
2: ఓకే. మరి ఇప్పుడు ఎఫ్ఎం ద్వారా ఏ పాట విందాలనుకుంటున్నారు?

ప్యాపిలీ. ఓకే, రెగ్యులర్ గా ట్రై చేస్తుంటారా కర్నూల్ ఎఫ్ఎం కి? మరి ఎక్కువ ఏ కార్యక్రమం వింటుంటారు? అవునా, పొద్దున్న నుంచి ఆన్ లో పెట్టింటారేమో. అవునా, ఓకే. మరి ఇప్పుడు ఎఫ్ఎం ద్వారా ఏ పాట విందాలని అనుకుంటున్నారు? ఓకే, మరి ఎప్పుడైనా ఇదేనా ఫస్ట్ టైం మీరు కాల్ చేయడం? చాలా సార్లు చేశారు. బాగా తగులుతుందా మీకు ఈజీగా? ఓకే, మరి కోరిన పాట వచ్చేస్తుంది, వినేద్దామా? ఓకే అండి, కాల్ చేసిన ధన్యవాదాలు. నమస్తే.

0: హలో అన్న.
1: హలో నమస్తే కర్నూల్ ఎఫ్ఎం.
0: మేము వనపర్తి డిస్ట్రిక్ట్. వనపర్తి డిస్ట్రిక్ట్ అమ్మా.
1: ఓకే చెప్పండి, మీ పేరు సార్?
0: దీపనగర్ల మండలం జీ నారాయణ.
1: నారాయణ సార్ చెప్పండి, బాగున్నారా?
0: మంచి బ్రహ్మాండంగా ఉన్నామమ్మా. ఇప్పుడు 55 సంవత్సరాలకు మీ రేడియో స్టేషన్ కలిసి.
1: అవునా? వావ్.
0: కాదు రాసేవాళ్ళం.
1: మరి ఇప్పుడు ఎందుకు కాల్ చేయాలనిపించింది మీకు?
0: రేడియో 2 నంబర్లు మేము ఫీడ్ చేసి పెట్టుకున్నాం, మత్స్యకాలు ట్రై చేసినాం కానీ ఎప్పుడు చూడలేదమ్మా.
1: అవునా? ఆహా. సో అదేలేదు, ఈ రోజు కలిసింది అన్నమాట. అయితే ఎట్టకేలకు మీ ప్రయత్నం సఫలీకృతం అయింది. ఓకే చెప్పండి, మరి ఈ రోజు నారాయణ గారు ఏ పాట వినాలనుకుంటున్నారు?
0: ఇప్పుడు 90 సంవత్సరాలు అయింది రేడియో స్టేషన్.
1: అవునండి.
0: మేము అప్పుడు ఇంతకుముందు వారానికి ఒకసారి తెలుగు పాట వస్తుందమ్మా. ఇప్పుడు వారానికి ప్రారంభిస్తాం.
1: ఓకే. ఓకే. సో మీతో మాట్లాడుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది.
0: అవునమ్మా, మాకు కలిసి 55 సంవత్సరాలు.
1: సో మరి ఈ శుభ సందర్భంగా మంచి పాటను కోరుకోండి.
0: ఏది మీకు మంచిగా అనిపిస్తారు?
1: మీరు అంటే మీరు ఎంతో ఎన్నేళ్ళ నుంచో ప్రయత్నం చేస్తే ఈ రోజు దొరికినప్పుడు మీ అభిరుచి మేరకు పాట వినాలి. కానీ
0: అన్ని మంచి టీవీలో వచ్చినాయి కాబట్టి ఎక్కువ రేడియో అయితే ఇంటాం. స్టార్టింగ్ 6 గంటలకు.
1: మీరు పాత పాట కావాలి వినాలనుకుంటున్నారా? 80s 90s పాట వినాలనుకుంటున్నారా?
0: పాట వేయాలమ్మా.
1: ఓకే. మరి గోరింకకెందుకో కొందంతా అది పాట విందామా? దాగుడు మూతల చిత్రం నుంచి. ఓకేనండి. మరి కోరిన పాట అంటే మీరు కోరుకోలేదు కానీ మీకు ఇష్టమైన పాటను మేము వినిపిస్తున్నాం. సో మరి మీకోసం, అందరికోసం కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. నమస్తే.
0: థ్యాంక్ యూ అమ్మా.

0: హలో.
1: నమస్కారం మేడం.
0: హలో నమస్తే కన్నుల ఎఫ్ఎం, మీ పేరండి?
1: హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నాను.
0: ఓ హరినాథ్ రెడ్డి గారు బాగున్నారా? చాలా చాలా కాలానికి గుర్తొచ్చినామండి కర్నూలు ఎఫ్ఎం. ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, అందరు బాగున్నారా?
1: మేడం వాతావరణం కూడా 3 రోజుల కింద పడింది మేడం. వాన బాగా చల్లగా ఉంది మేడం. మాకు వాతావరణం
0: అవునా?
1: అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి మేడం.
0: కాదు, ఇప్పుడే పాట వచ్చింది, గోరెంక కిందకో కొండంత అలక అని. మీకెందుకో మా ఆకాశవాణి పైన అలక?
1: లేదు మేడం, ఏమంటున్నదంటే ఏం లేదు మేడం.
0: చెప్పండి
1: మేడం. మీకు డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికి నమస్కారాలతో మేడం.
0: తప్పకుండా.
1: ప్రేమలార్జ నియం సినిమా పేరు మేడం.
0: ప్రేమలార్జ నియం.
1: అవును మేడం.
0: ఓకే, ఇప్పుడు మీరు అగ్రికల్చర్ వ్యవసాయమే చేస్తున్నారు కదా మీరు?
1: వ్యవసాయమే మేడం.
0: ఇప్పుడు మరి ఎట్లా ఉంది, ఇప్పుడు ఇంకా ఏమి చేయాలనుకుంటున్నారు
1: మేడం? మేమంటే ఇప్పుడు గుత్తకిస్తున్నాం మేడం. ఇన్నాళ్ళు ఇప్పుడు ఇంతవరకు చేసినాం మేడం.
0: ఓకే,
1: ఇప్పుడు గుత్తలకి ఇస్తున్నాం మేడం.
0: ఓకే, ప్రమీల అర్జునీయంలో ఏ పాట అండి? జాజిరి జాజిరి
1: జాగ్రత్త జాగ్రత్త అతి తీయ, అది ఏముంది మేడం, అది జాగ్రత్త జాగ్రత్త అనే పాట ఉంటుంది మేడం.
0: బహుశా ఈ జాజిరి జాజిరి పాటలోనే ఉంటుంది నాకు తెలిసి.
1: ఉండొచ్చు మేడం.
0: సరే, కోరిన పాట వచ్చేస్తుంది. అప్పుడప్పుడు ఇలా కలుస్తూ ఉండండి మన కర్నూలు ఎఫ్ఎం ని.
1: కలుస్తుంటాం మేడం.
0: ఓకేనండి హరినాథ్ రెడ్డి గారు, మరి కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ఓకే మేడం. ఓకే మేడం,
0: ధన్యవాదాలు.
1: గుడ్ నైట్ మేడం.
0: గుడ్ నైట్.
2: వాళ్ళ చిన్న కన్న పడుతుంది, వాళ్ళ ఆడపడుతుంది, ఆడపడుతుంది.

0: కూతురు చల్లగా చూస్తే జేజమ్మ కూతురు చల్లగా చూస్తే చిలక పెళ్ళట మీకు మేలట
1: హలో హలో
2: హలో
1: హలో కర్నూలు ఎఫ్ఎం
2: హలో మేడం
1: నమస్తే అండి మీ పేరండి
2: నా పేరు అంజలి మేడం
1: అంజలి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు
2: కొత్తకోట నుంచి అండి మేడం
1: కొత్తకోట తెలంగాణ
2: లేదండి
1: హలో ఓకే మరి మీరు ఈరోజు ఎఫ్ఎం ద్వారా ఏ పాట వినాలనుకుంటున్నారు అంజలి గారు హనుమాన్ హనుమంతో హనుమాన్ లేదండి మీకు హనుమాన్ పాట వేయమంటారా ఓకే ఇంకా చెప్పండి మీరు ఎప్పుడు అంటే ఎప్పుడన్నా ప్రయత్నం చేస్తున్నారా ఇదేనా ఫస్ట్ టైం చేయడం ఇదే ఫస్ట్ టైమా అందుకే కొంత సంకోచంగా సందిగ్ధంగా మాట్లాడుతున్నారు ఓకే మరి మీరు కొన్న పాట జై చిరంజీవ జగదేక వీర జగదేక వీరుడు అతిలోక సుందర చిత్రం నుంచి పాట వచ్చేస్తుంది వినేద్దామా చెప్పండి ఓకే మీ చిరంజీవి కోసం చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందర చిత్రం నుంచి పాట వినిపిస్తుంది మీకు అనులేఖం ఓకేనా
2: థాంక్యూ మేడం
1: కాల్ చేసినందుకు ధన్యవాదాలు నమస్తే
2: సరే

0: శ్రోతల కర్నూలు ఎఫ్ఎం బ్యాండ్ పై నుండి హలో కర్నూలు ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో టెలిఫోన్ ద్వారా కౌరే తెలుగు సినీ గీతాలు వింటున్నారు. మరి శ్రోతలకు మరొకసారి ఫోన్ నంబర్లు గుర్తు చేస్తున్నాం. 2596111 మరొక నెంబర్ 2596112. దూర ప్రాంతాల వారికి ఎస్టీడీ కోడ్ జత చేసి కాల్ చేయాలి. 0858. నెక్స్ట్ కాలర్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చూద్దాం. హలో
1: హలో మేడం, నమస్తే మేడం. నేను ఇక్కడ వడ్డేగేర్ నుంచి మాట్లాడుతున్నాం.
0: వడ్డేగేర్ నుండి?
1: అవును మేడం.
0: మీ పేరండి?
1: శ్రీనివాసు మేడం.
0: శ్రీనివాస్ గారు బాగున్నారా?
1: ఆ బాగున్నారు మేడం. మీరు బాగున్నారా?
0: మాట్లాడండి కూల్ గా, ప్రశాంతంగా మాట్లాడండి. సో మరి ఎప్పటి నుంచి కాల్
1: చేస్తున్నారు?
0: మేము బాగున్నామండి, అంతా బాగున్నాం. దేవుని దేవల్ల అందరూ బాగున్నాం.
1: మాకు గృహలక్ష్మిలా శ్రీ సత్యనారాయణ స్వామి పాట అండి.
0: గృహలక్ష్మి. ఏం చేస్తుంటారు మీరు?
1: మేము మిల్క్ వ్యాపారం చేస్తున్నాం.
0: పాల వ్యాపారం? ఓకే. ఇంకా అండి, మీరు అంటే ఎప్పుడైనా ట్రై చేశారా? ఇదేనా ఫస్ట్?
1: ఓ చాందోలే మేడం, 3 నెలల పైన అండి.
0: అవునా? అంటే తగులుతుంటుందా ఈజీగా?
1: ఏ మేడం,
0: కాల్ మీకు బాగా తగులుతుందా అంటున్నాడా?
1: బాగా తగులుతుంది.
0: ఇంకా అండి?
1: సరే మేడం.
0: గృహప్రవేశం అండి, నాకు తెలుసు అది.
1: అదే.

హలో హలో నమస్తే కర్నూల్ ఎఫ్ఎం, మీ పేరండి? గూడూరు మండలం. చెప్పండి, మరి ఈరోజు ఎఫ్ఎం ద్వారా ఏ పాట వినాలనుకుంటున్నారు లైవ్ కాల్ ప్రోగ్రామ్ లో? చాలా రోజులకు తగిలిందా కాల్? మరి సంతోషంగా చెప్పాలి, దిగులుగా ఎందుకు చెప్తున్నారు? చెప్పండి, మరి చాలా కాలానికి తగిలిన కాల్ ఇది, ఏ పాట వినాలనుకుంటున్నారు? ఏదండి? వినిపించట్లేదు, గట్టిగా మాట్లాడండి. కొండవీటి సింహం. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం. ఏమేశారు ఇప్పుడు? సరే, కొండవీటి సింహంలో ఏ పాట వినాలనుకుంటున్నారు? పాటలు చెప్పాలా? అత్తమడుగు వాగులోన, బంగినపల్లి మామిడి పండు, ఈ మధుమాసంలో, మా ఇంటిలోన, పిల్ల ఉంది వానొచ్చే. ఓకే, మంచి సాంగ్ కోరారు. ఈ మధుమాసంలో పాట వచ్చేసి వినిద్దామా? మరి కాల్ చేసిన ధన్యవాదాలండి. నమస్తే.

0: హలో నమస్తే కర్నూల్ ఎఫ్ఎం, మీ పేరండి? వెంకటేశ్వర్లు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: కర్నూలు జిల్లా కల్లూరు మండలం నిరవాడ.
0: నిరవాడ? చెప్పండి వెంకటేశ్వర్ గారు, లాస్ట్ కాల్ మీదే, బహుశా మరి ఏ పాట విన్నారనుకుంటున్నారు?
1: జ్వాల మేడం.

0: చెప్పండి.
1: జ్వాలా ఏవేవో కలలు కన్నాను.
0: జ్వాల ఓకే, చిరంజీవి ఫేవరెట్.
1: అవును మేడం.
0: సరే, మరి ఏం చేస్తున్నారు, భోంచేశారా?
1: అంటే కాలేదు మేడం.
0: ఏం చేస్తుంటారు మీరు?
1: వ్యవసాయం మేడం.
0: వ్యవసాయం ఏం వేయాలనుకుంటున్నారు? వేశారా పంట, విత్తనం వేశారా?
1: పడలే మేడం, వర్షం పడలేలా. వర్షం పడితే వేస్తాం.
0: పత్తి వేస్తారా? ఓకే, మరి మీరు కోరిన పాట వచ్చేసి వినేద్దామా, జ్వాలా చిత్రం నుంచి.
1: ఓకే మేడం.
0: ఎస్ జానకి పాడిన అద్భుత గీతం ఇది. ఓకే, కాల్ చేసిన ధన్యవాదాలండి. నమస్తే.

శ్రోతలు ఇంతవరకు హలో కర్నూలు ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఫోన్ ద్వారా కోరిన తెలుగు సినీ గీతాలు విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ దార్శనికత సాధన దిశగా కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమిష్టి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒమన్ తీరానికి సమీపంలో భారతీయులున్న నౌకలపై జరిగిన దాడులను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. సరిహద్దు ప్రాంతాలలో సమాచార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ బస్ C295 సైనిక రవాణా విమానాన్ని వడోదరలో ఈరోజు విజయవంతంగా పరీక్షించారు. వికసిత్ భారత్ దార్శనికత సాధన దిశగా కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల సమిష్టి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశం ప్రధాని అధ్యక్షతన ఈరోజు జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్రపంచంలో అనిశ్చితి, అస్థిరతలు ఉన్నప్పటికీ భారతదేశం ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంతో వృద్ధి పథంలో ముందుకు సాగుతోందని చెప్పారు. వికసిత్ భారత్ దార్శనికత దిశగా రాష్ట్రాలు తమ ఆలోచనలను పంచుకోవడానికి, కలిసి పనిచేయడానికి వీలు కల్పించే ఒక సహకార వేదికగా నీతి ఆయోగ్ కీలక పాత్ర పోషించగలదన్నారు. నాణ్యమైన విద్య, డిమాండ్కు అనుగుణమైన నైపుణ్య అభివృద్ధి, ఉపాధి అవకాశాల ద్వారా దేశ యువతకు సరైన వాతావరణాన్ని కల్పించడం వంటివి ప్రాధాన్యత కలిగి ఉండాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సాధికారిత పొందిన యువతే వికసిత్ భారత ప్రస్థానానికి చోదక శక్తిగా మారుతారని పేర్కొన్నారు. వృద్ధి, ఎగుమతులకు కొత్త అవకాశాలను సృష్టించేందుకు భారత్ అనేక దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని చెప్పారు. ఒమన్ తీరానికి సమీపంలో భారతీయులున్న నౌకలపై చేస్తున్న దాడులను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆ ఘటనలో 3 భారతీయులను కోల్పోవడం పట్ల నిరసన వ్యక్తం చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ మాట్లాడుతూ, ఈ విషయమై భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రతినిధులను పిలిచి తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఒమన్ తీర ప్రాంతంలో నౌకలపై నిరంతరం జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ఫలితమే ఈ దాడులని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి చర్చలు, దౌత్యం అవసరమని రణధీర్ జైష్వాల్ పేర్కొంటూ,
1: High importance to the welfare and well-being of our seafarers community. We need not re-emphasize this point. Yesterday we condemned the attack on a ship off the coast of Oman in which unfortunately we lost 3 Indian nationals. We had summoned the US CDA here to register a strong protest. The continuing incidents of attacks on shipping in the region are deeply worrisome and a direct result of the ongoing conflict in the region. These attacks must cease and end, and we also call for dialogue and diplomacy so that we can have an early

0: రిటర్న్ టు పీస్ అండ్ స్టెబిలిటీ ఇన్ ది రీజన్.
1: దాడులకు సంబంధించిన వివరాలను వాటర్ హెవుల మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి ముఖేష్ మంగల్ వెల్లడించారు. ఈ నెల 8 నుంచి దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ఆ రోజున మారివెక్స్ నౌకలో మంటలు చెలరేగాయని, అందులోని 24 మంది భారతీయులు సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. జూన్10 సెబిటే వాణిజ్య నౌకను అమెరికా సైన్యం లక్ష్యంగా చేసుకుందన్నారు. అలాగే ఈరోజు MT జలవీర్ నౌకను లక్ష్యం చేసుకున్నారని, అందులోని 20 భారతీయ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని ప్రభుత్వం వెల్లడించింది. మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తూ సరిహద్దు ప్రాంతాలలో సమాచార వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. జైసల్మేర్ జిల్లాలోని రామ్గఢ్లో 20 kW FM ట్రాన్స్మిటర్ను జైపూర్లోని ఆకాశవాణి ప్రాంగణం నుండి వర్చువల్గా ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ కొత్త ట్రాన్స్మిటర్ ఏర్పాటుతో రాజస్థాన్లో ట్రాన్స్మిటర్ల సంఖ్య 39 చేరుకుంది. ఈ కార్యక్రమంలో ప్రసార భారతి చైర్మన్ ప్రసూన్ జోషి, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, సరిహద్దు ప్రాంతాల పరిధి వరకు రేడియో ప్రసారాలను అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. కాశ్మీర్తో సహా దేశంలోని మొత్తం సరిహద్దు ప్రాంతాలకు సమగ్ర సమాచారాన్ని అందించడమే ఈ ప్రణాళిక లక్ష్యమని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
2: आज जो बॉर्डर इलाके का एक FM ट्रांसमीटर चालू हुआ है, इसके पीछे थॉट प्रोसेस, सूचना संपर्क विभाग, आकाशवाणी का प्रसार, वो सब ठीक है. हमारे पूरे बॉर्डर एरिया को हमें कंप्लीट आकाशवाणी दूरदर्शन से पूरी तरह से कवरेज करना है, कंप्लीट अपना जम्मू कश्मीर तक. जो भी एरिया में, जहां पर भी कोई गैप हो बॉर्डर एरिया में, तो दूरदर्शन और आकाशवाणी का कहीं पर भी कोई भी गैप हो, उस गैप को हमें फिलअप करना है. और जैसलमेर जिले का करीब करीब 20,000 स्क्वायर किलोमीटर क्षेत्रफल, 80 किलोमीटर का रेडियस कवर करके ये ट्रांसमीटर सब जगह पहुंचाएगा विश्व की हमारी संस्कृति की बात को.
1: భారతీయ విమానయాన రక్షణ రంగాల్లో సరికొత్త మైలురాయి నమోదైంది. మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ బస్ C295 సైనిక రవాణా విమానం తొలి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈరోజు గుజరాత్లోని వడోదరలో ఫైనల్ అసెంబ్లీ లైన్ నుంచి ఈ చారిత్రాత్మక తొలి విమాన ప్రయాణం సాగింది. దీనిపై పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక విమానం ఆకాశంలోకి ఎగరడం మాత్రమే కాదని, ఏరోస్పేస్ తయారీ రంగంలో దేశ శక్తి సామర్థ్యాలను ఇది ప్రతిబింబిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ఈ నెల 14 నుంచి 18 వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటించనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ పశ్చిమ కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుంచి 17 వరకు జరగనున్న 52వ G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి ఎవియా నగరానికి వెళ్లనున్నారని తెలిపారు. ఈ సమావేశానికి భారతదేశాన్ని భాగస్వామ్య దేశంగా ఆహ్వానించారని చెప్పారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనే ప్రపంచ నాయకులతో భారతదేశానికి, అలాగే గ్లోబల్ సౌత్కు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై ప్రధాని చర్చించడానికి ఈ పర్యటన ఒక అవకాశాన్ని కల్పిస్తుందని సిబి జార్జ్ పేర్కొంటూ,
3: Prime Minister will also interact with Slovak business leaders along with the Prime Minister of Slovakia to deepen economic engagement, boost investment flows and expand cooperation across important sectors such as transportation, renewable energy, emerging technology and defense production. Prime Minister will also hold talks with the President of Slovakia, Mr. Peter Pellegrini at the Presidential Palace. President will host a state banquet in honor of the Prime Minister.
1: రైతుల సంక్షేమం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని, వారి జీవనాన్ని సాధ్యమైనంత సులభతరం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ ఆహార భద్రత, పోషకాహారం, సమృద్ధికి రైతులు మూలస్తంభాలని సామాజిక మాధ్యమ పోస్టులో ప్రధాని పేర్కొన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పంటల బీమా పథకం వంటి కార్యక్రమాలు రైతుల ఆదాయాన్ని పరిరక్షించడమే కాకుండా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని ప్రధాని తెలిపారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు వ్యవసాయ అవసరాలకు సౌరశక్తి అందుబాటులోకి రావడంతో పాటు సంబంధిత ఖర్చులు కూడా తగ్గాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2025-26లో భారత్ రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని సాధించిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. వరి, గోధుమల ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరుకుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ విజయం భారతదేశ ఆహార భద్రతను బలోపేతం చేస్తుంది.

ఉందని, దేశ రైతులకు సాధికారత కల్పిస్తుందన్నారు. రైతులు తమ అంకితభావం పట్టుదలతో దేశ ప్రగతికి నిరంతరం చోదక శక్తిగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ రికార్డు స్థాయి ఉత్పత్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని రైతు కేంద్రీకృత కార్యక్రమాల పరివర్తనాత్మక ప్రభావాన్ని ప్రతిబింబిస్తుందని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 73,983 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై చివరకు 151 పాయింట్ల నష్టంతో 73,832 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 53 పాయింట్లు నష్టపోయి 23,161 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 95.75 పైసలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $92 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ ధర $4,092 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ దార్శనికత సాధన దిశగా కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమిష్టి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒమన్ తీరానికి సమీపంలో భారతీయులున్న నౌకలపై జరిగిన దాడులను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. సరిహద్దు ప్రాంతాలలో సమాచార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ బస్ C295 సైనిక రవాణా విమానాన్ని వడోదరలో ఈరోజు విజయవంతంగా పరీక్షించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇప్పుడు వినండి శ్రీ సి రమణ ఆలపించిన లలిత గీతం. సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్.

0: డాక్టర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 9:00 ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 స్పాట్లైట్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. మరి ముందుగా హిందీలో వార్తా ప్రసారం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో మీకోసం.

మీరు విన్న ఆ పాట బాజీగర్ చిత్రం కోసం వినోద్ రాథోడ్ అల్కా యాగ్నిక్ పాడిన గీతమది. అను మాలిక్ సంగీతం, గౌహార్ కౌపూరి సాహిత్యం. కార్యక్రమంలో తర్వాత వినండి దీవానా చిత్రం నుంచి ఈ పాట.

శ్రోతలు కన్నుల ఎఫ్ఎం బండపై హిందీ ఫీలింగ్ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత లతా మంగేష్కర్ పాడిన గీతమిది. ఆనంద్ బక్షి సాహిత్యం, ఆర్డి బర్మన్ సంగీతం, చిత్రం అమర్ ప్రేమ్.

కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న గీతం ఏక్ దుజే కే లియే. చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, లతా మంగేష్కర్ ఆలపించిన గీతం ఇది. ఆనంద్ బక్షి సాహిత్యం, లక్ష్మీకాంత్ ప్యారలాల్ సంగీతం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఏకచిత్ర గానం శీర్షికకు స్వాగతం. మరి ఈనాటి ఏకచిత్ర గానం శీర్షికన ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో విడుదలైన గోకులంలో సీత చిత్రం నుంచి పాటలు వింటారు. గాయని గాయకులు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, నాగూర్బాబు, మాల్గాడి శుభ, చిత్ర మురళీధర్. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, భువన చంద్ర. సంగీత నిర్వహణ కోటి. వినండి ఏకచిత్రగానం శీర్షికన గోకులంలో సీత చిత్రం నుండి పాటలు.

శ్రోతలు, ఏకచిత్రగానం శీర్షికన గోకులంలో సీత చిత్రం నుంచి పాటలు వింటున్నారు. సంగీతం కోటి. గాయని గాయకులు నాగూర్బాబు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మాల్గాడి శుభ, మురళీధర్, చిత్ర. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, భువన చంద్ర. వినండి గోకులంలో సీత.

శ్రోతలింతవరకు ఏకచిత్ర గానం శీర్షికన గోకులంలో సీత చిత్రంలోని పాటలు విన్నారు. రేపటి ఏకచిత్ర గానం శీర్షికన ఇంతటితో ఏకచిత్ర గానం శీర్షిక సమాప్తం.

ప్రకటించినంశం మరికొద్ది క్షణాల్లో. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా పి సుశీల జి ఆనంద్ గానం చేసిన ఈ పాట వినండి. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి, చిత్రం ఆమె కథ.

మీరు విన్న ఆ పాట బాబాయ్ అబ్బాయ్ చిత్రంలోనిది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. గీత రచన వేటూరి, సంగీత నిర్వహణ చక్రవర్తి. అలనాటి మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వాణిజ్య ప్రకటన.

అలనాటి మధుర గీతాలకు స్వాగతం. కార్యక్రమంలో తర్వాత ఘంటసాల స్వీయ సంగీత సారథ్యంలో పి. సుశీలతో కలిసి పాడిన గీతమిది. చిత్రం సిఐటి.

కార్యక్రమం తర్వాత ఘంటసాల జిక్కిపడిన గీతమిది. పెండ్యాల సంగీతం, చిత్రం దొంగరాముడు.

శ్రోతల కన్నుల్ ఎఫ్ఎం బ్యాండ్పై ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత జి ఆనంద్ పి సుశీల కలిసి పాడిన గీతం ఇది. వేటూరి సాహిత్యం, చక్రవర్తి సంగీతం, చిత్రం కల్పన.

మీరు వింటున్న ఈ గీతంతో ఈనాటి ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం మన్నించాలి. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి 11:05 ఆంగ్లంలో వార్తలు వెలువడ

వార్తపై ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. మరి ముందుగా హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు దాటి 45:15. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపుదయం 5:53 102.4 MHz ప్రారంభమయ్యే ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే, శుభరాత్రి, జై హింద్.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు దాటి 45:15. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 102.4 MHz పై ప్రారంభమయ్యే ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే, శుభరాత్రి, జై హింద్.